ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు నమస్కారం. శాలివాహన శాఖ సంవత్సరం 1948 భాద్రపద మాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 14వ తేదీ సోమవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ మీడియం వేవ్ ఎఫ్ఎం 102 మెగాహెచ్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెచ్, రాజమండ్రిలో 102.9 మెగాహెచ్, కాకినాడలో 100.1 మెగాహెచ్ ఫ్రీక్వెన్సీల్లో ప్రసారమవుతున్నాయి. నిలయంలో సమయం 5:57 దాటి సరిగ్గా 10 సెకన్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు దేశభక్తి గీతం. రచన శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. వినండి దేశభక్తి గీతం బృందగానం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తి రంజని గణేశ్వర స్తోత్రం వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇప్పుడు చింతన వింటారు. అంశం వినాయక చవితి. వ్యాఖ్యాత శ్రీ తుమరాడ జగన్నాథ శాస్త్రి.
1: భారతీయ జీవన విధానంలో ఆధ్యాత్మికత అడుగడుగునా కనిపిస్తుంది. అది ప్రకృతితో మమేకమవుతుంది. మనిషి ప్రకృతిని తన దగ్గరగా తీసుకుంటాడు. నదీ జలాలు, కొండలు, అడవులు, భూమి, ఆకాశం అన్నీ మనిషికి పూజనీయాలే. మన సంస్కృతిలో పుష్కరాల రూపంలో నదులను, అమావాస్య పూర్ణిమలలో సముద్రాలను, విభిన్న నవరాత్రులలో చెట్లు, మొక్కలు, అడవులు, పళ్ళు, పూలు, ఆకులు, అలమలు, ఇలా కొన్ని పూజలలో చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు, ఇతర గ్రహాలు పూజింపబడతాయి. కొన్ని పూజలలో మట్టి విగ్రహాలు, లోహ విగ్రహాలు, విభిన్నమైన పాత్రలు పూజలకు ఉపయోగింపబడతాయి. అలానే అనేక సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు, పాలు, పంచగవ్యాలు ఉపయోగపడతాయి. ఇలా మనం మన పూజలలో ప్రకృతి ఐక్యతారాగాన్ని ఆలపిస్తున్నట్లు కనిపిస్తుంది. అందులో వర్షాకాలపు మధ్యలో వచ్చే వినాయక చవితి, గణపతి పూజ, ప్రథమ నవరాత్రి ఉత్సవం ప్రారంభమవుతుంది. అందులో 20 నొక్క ఆకులు, 20 నొక్క పళ్ళు, 20 నొక్క పువ్వులు, 20 నొక్క పిండి వంటలు ఇలా నివేదన చేసి వ్యక్తిగతంగా, సంపూర్ణ గృహంలో, సామూహికంగా, సామాజికంగా, గ్రామ నగరాలలో ఈ పూజ జరుగుతుంది. ఈ పూజ గణానాంత్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రాహ్మణాం బ్రహ్మణస్పత ఆనహ శృణ్వన్ నూతిభిస్సీద సాదనం అని ప్రారంభమవుతుంది. గణపతి విఘ్నములను పోగొట్టే దేవుడు. ఈయన ఆదిపూజ్యుడు. ప్రతి పూజకీ ముందు గణపతి పూజ జరుగుతుంది. గణపతి పూజలో ఎన్నో ఉపచారాలుంటాయి. వాటిలో ముఖ్యమైన ఉపచారం గరిక. అదే దూర్వాదళము. దూర్వాలతో చేయని పూజ అసంపూర్ణమంటారు. లేతవి, మృదువైనవి, మెత్తనివి అయిన దూర్వాలను సేకరించి ఇలా పూజ చేస్తారు. ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, ఓం అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి అని ఆయన నామాలతో, దూర్వాలతో మాత్రమే ప్రత్యేకంగా పూజించడం జరుగుతుంది. యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి అని అంటారు. దూర్వాతి రోగాన్ ఇతి దూర్వా, రోగాలను దూరము చేయునది దూర్వా అని దానర్థం. ఈ దూర్వాలు ఆయుర్వేదాన్ననుసరించి 2 రకాలు. నీలిదూర్వాలు. నీలిదూర్వాలు నీలంగా చల్లగా ఉంటాయి. దీనిలో 3 రకాలైన రసాలుంటాయి. అవి కఫ, పిత్త, రక్తదోషాలు, విసర్ప, దాహ, మంట, చర్మరోగాలు హరిస్తాయి. నీలదూర్వం హిసాతిక్త మధురాతువరా హరేతు కఫ పిత్తాశ్ర విసర్ప తృష్ణాదాహాత్వగామయాన్ అంటారు. ఇంకా తెల్లదూర్వాలు. ఈ తెల్లదూర్వాలు కసగా, తీయగా కూడా ఉంటాయి. ఇవి దెబ్బలను మాన్పి జీవాన్నిస్తాయి. ఇవి చేదుగా, చల్లగా ఉంటాయి. విసర్ప, రక్తదోష, దాహ, పిత్త, కఫ మరియు మంటను హరిస్తాయి. శ్వేతదూర్వ కషాయ స్యాత్ స్వాద్వీ వ్రణ్యా చ జీవనీ తిక్తా హిమా.

0: విసర్పా శ్రతృపిత్తకృత్ అని భావప్రకాశికలో చెప్పబడ్డది. దూర్వాతినాశయతి అరిష్టం పాపం విఘ్నం వా, అనగా అరిష్టమును పాపమును విఘ్నములను నాశనము చేయునది ఈ దూర్వాదళము. ఇలా దూర్వాలకు అనగా గరికపోచలకు ఎంతో శక్తియున్నది. అలాంటి వాటిని గణపతికి పూజగా వాడటం జరుగుతుంది. స్వస్తి.
1: మీరింతవరకు చింతన విన్నారు. అంశం వినాయక చవితి. వ్యాఖ్యాత శ్రీ తుమ్మరాడ జగన్నాథ శాస్త్రి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో పంటల్లో సూక్ష్మ ధాతువుల ఆవశ్యకత అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ వింటారు.
1: నేలలో ఉన్నటువంటి సత్తువుని ఉపయోగించుకుని మన పంటలు మంచి దిగుబడి ఇస్తూ ఉంటాయి. ఆ నేలలో ఉన్నటువంటి సత్తువ సహజంగా ఉన్నా లేకపోతే అదనంగా మనము కలిపినా సరే, ఏదేమైనా ప్రతిదీ కూడా బయట నుంచి కలపటం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని, అసాధ్యం కూడా. ప్రకృతి సిద్ధంగా మనకి మొక్కలకు కావాల్సినటువంటి రకరకాల పోషకాలు నేలలోనూ గాలిలోనూ దొరుకుతూ ఉంటాయి. కాకపోతే కొన్ని పోషకాలు కాస్త ఎక్కువ మోతాదులో అవసరం, కొన్ని పోషకాలు కాస్త తక్కువ మోతాదులో అవసరం, కొన్ని పోషకాలు చాలా తక్కువ మోతాదులో అవసరం, కాకపోతే ఖచ్చితంగా అవసరం. ఈ మాటలు మనం ఇప్పుడు చెప్పుకోవట్లా, గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. కాకపోతే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా తక్కువ మోతాదులో అవసరమైనటువంటి పోషకాలు ఏమిటి, అవి ఏం చేస్తాయి అనేటువంటి అనుమానం మనలో చాలామందికి ఉంటుంది. మరి దానికి సంబంధించిన కాస్త అవగాహన కూడా మనకు చాలా చాలా ముఖ్యం. మనకు బాగా తొందరగా అర్థం కావాలంటే ఒక విషయం చెప్పొచ్చు, వరి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాం మనం. ఈ వరి సాగు చేసేటప్పుడు అప్పుడప్పుడు ఈ మొక్కలు నారు కానీ నాట్లు వేసిన తర్వాత కానీ మొక్కలు ఎదగకుండా గిడసబారి ఉంటూ ఉంటాయి. మనం ఒక పక్క ఎరువులు బాగానే వేసి ఉంటాం, అయినప్పటికీ కూడా అవి అలానే ఉంటూ ఉంటాయి. ఇంకోస్తా నాట్లు అయిన తర్వాత 2వ వారం నుంచి 4వ వారం లేదా 5వ వారం 6వ వారం ఈ సమయంలో ప్రధానంగా మనం మొక్కలు కనుక గమనిస్తే కొన్ని చోట్ల ఎదుగుదల లేకుండా అలాగే ఆకుల మీద తుప్పు మచ్చలుంటాయి. మనం పొరపాటున ఆకును పట్టుకొని ఇట్లా తుంచినా టపక్క నిరిగిపోతుంది. అంటే ఒక రకమైన పోషకం తక్కువైతే అది అలా అవుతుంది. ఏమిటా పోషకం? జింకు. ఇలాంటి జింకు ధాతువు మనము చాలా తక్కువ అవసరం పంటకి, కానీ ఖచ్చితంగా కావాలి అనేది దీన్ని బట్టి అర్థమైంది. మనం అలా ఏమి చేయకుండా కాస్తే కదా దానికి అవసరం అని వదిలేస్తే దిగుబడులు బాగా ప్రభావితం అవుతాయి. ఇలా చాలా ఉంటాయి. ఇనుమని, అలాగే మనం రాగని, మాలిబ్డనం అని ఇలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్కలోపల జరిగేటువంటి రకరకాల జీవన చర్యలకి చాలా చాలా అవసరం. కొన్ని రకాల ఎంజైములు, హార్మోన్లు ఉత్పత్తి కావాలంటే కూడా ఈ ధాతువులు అనేవి చాలా చాలా అవసరం. ఈ మధ్యకాలంలో వరి నారు పోసుంటారు, ఆ నారులో ఆకులన్నీ తెల్లగా పాలిపోయి ఉంటాయి. ఎందుకు పాలిపోయినాయి? మనం అన్నీ బాగానే చూస్తున్నాం కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి నేల గుణం కావచ్చు, ఒక్కొక్కసారి వాతావరణ ప్రభావంగా కూడా కొన్ని ధాతువులు సరిగ్గా పంటకు అందవు. అలా ఇనుప ధాతు ఎప్పుడైతే మొక్కలకు సరిగ్గా అందదో అప్పుడు ఆకులన్నీ పాలిపోతాయి, ముఖ్యంగా లేత ఆకులు తెల్లగా అయిపోతాయి. మరి ఇలాంటప్పుడు మనం అదనంగా పైనుంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రకాల పోషకాలని మనం పైపాటుగా పిచికారీ రూపంలో మొక్కలకు అందించాల్సిన అవసరం ఉంటుంది. ఆ సూక్ష్మ ధాతువులను అలా అందించాలంటే ప్రతి పంటకి చాలా కష్టమైనటువంటి పని. ఈ

0: ఉష్ణధాతువులు ఇందాక మనం అనుకున్నట్టుగా బోరాన్ కానీ, మ్యాంగనీస్ కానీ, మాలిబ్డనం కానీ, కాపర్ అంటే ఈ రాగి కానీ, జింక్ కానీ, ఇనుము కానీ, ఇలాంటి అన్నీ కూడా మనం విడివిడిగా అందించాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో అందిస్తాం, అందివ్వాలి కూడా. కానీ ఈ బాధంతా పెట్టుకోకుండా మనం ఏం చేయాలంటే, నేలలో సేంద్రియ పదార్థం బాగా ఉండేలాగా మనం గనక జాగ్రత్త తీసుకోగలిగితే మనము ఈ పోషకాలన్నీ విడిగా ఇవ్వాల్సినట్టు అవసరం ఉండదు. మామూలుగా మనం అనుకుంటా ఉంటాం గెత్తం వేస్తే సరిపోద్ది, కానీ దాంట్లో బలం సరిపోదు, అందుకనే యూరియా, డిఏపి, 319, 317, 1515, ఇలా రకరకాలైనటువంటి పోషకాలని మనము బయట నుంచి ఇస్తాం కదా ఈ గెత్తం వేయకపోతే ఏమైద్దని. ఇక్కడ గెత్తం ప్రాధాన్యత ఏంటంటే, ప్రధాన పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషే కాదు, పంటకు కావాల్సినటువంటి చాలా తక్కువ మోతాదులో కావాల్సినటువంటి పోషకాలు ఈ గెత్తంలో ఉంటాయి. అవి చాలా ఎక్కువ ఉంటాయి కదా, ఇందాక అనుకున్నట్టుగా ఇనుము, రాగి, మాలిబ్డినము, జింకు, బోరాను, ఇలా రకరకాలు చాలా ఉంటాయి కదా. ఆ చాలా కూడా కొద్ది కొద్ది కొద్ది కొద్దిగా ఈ గెత్తాలు కానీ, లేకపోతే కోడిపెంట కానీ, గొర్రెపెంట కానీ, మేకపెంట కానీ, లేకపోతే పచ్చాకు కానీ, పచ్చి రొట్టె కానీ, వీటన్నిటిలో, లేకపోతే కంపోస్ట్ కానీ, వర్మి కంపోస్ట్, ఇట్లాంటి అన్నిటిలో కూడా కాస్త కాస్త కాస్త కాస్త పంటలకు ఉపయోగపడేటువంటి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. మనం తక్కువ తక్కువ మోతాదులు ఇవ్వాల్సిన అన్నీ కూడా ఈ రూపంలో ఇచ్చేస్తే అన్నీ దొరుకుతాయి. మనము నేలను ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా, పంటను ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా, పంటకు కావాల్సినటువంటి సూక్ష్మ ధాతువులు పంటలకు అందాలన్నా, ఇది ఒక సులువైన మార్గం, ఉత్తమమైనటువంటి మార్గం. ఇక అయినా కూడా వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, నేలలో ఉన్నటువంటి గుణాలు సరిగ్గా లేకపోవటం వల్ల కానీ, లేకపోతే వేరే రకమైనటువంటి పోషకాలు ఎక్కువ వేసినప్పుడు అవి సరిగ్గా వేరే అందకపోవటం వల్ల కానీ, అదేంటి వేరే రకం పోషకం వేస్తే ఈ పోషకాలు అందకపోవటం ఏంది అనుమానం వస్తుంది మనకి. ఉదాహరణకి భాస్వరం ఎక్కువగా వేసామనుకోండి, జింకు కూడా అదే సమయంలో వేసామనుకోండి, జింకు సరిగ్గా పంటకు అందదు, అసలు భాస్వరం కూడా సరిగ్గా అందదు, అది ఇది రెండు పనికి రాకుండా పోతాయి. కాబట్టి అవసరమైన మోతాదులోనే మనం ఇవ్వాలి, అవసరమైన సమయంలోనే ఇవ్వాలి, రెండిటికి ఎడం కూడా అవసరం వస్తుంది. ఇట్లా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం చేస్తే సమస్య ఉండదు. అసలు ఇదంతా ఎందుకు, మనం గనక నేలలోనే సేంద్రియ పదార్థం బాగా పంచితే ఇవన్నీ కూడా దొరికితాయి కదా పంటలకి. కాబట్టి మనం సూక్ష్మధాతువుల ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి. వాటిని మనము అర్థమయ్యేలాగా చేసుకున్నట్లయితే దాన్ని బట్టి మనకు తెలియకుండానే సేంద్రియ పదార్థాన్ని నేలకు ఇస్తాం, దానివల్ల నేల ఆరోగ్యంగా ఉంటుంది, పంట ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చేసేటువంటి పనులు మనకు తెలియకపోవచ్చు కానీ చాలా చాలా ఉంటాయి. అసలు ఇంకా చెప్పాలంటే ఈ ప్రకృతి నుంచి ఈ ఆకులు ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయంటే ఆ కార్యక్రమంలో కూడా సూక్ష్మధాతువులు చాలా పనిచేస్తాయి, మరి అది మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా కావాలి అనేది మటుకు మన మనసులో ఉండాలి, ఏదో ఒక రూపాన మనం వాటికి అందించాల్సిన అవసరం ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే సూక్ష్మధాతువుల సమస్యలు లేకుండా, ఆ లోప సమస్యల వల్ల మనం ఇబ్బంది పడకుండా మనం పంటలు చక్కగా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు పంటల్లో సూక్ష్మ ధాతువుల ఆవశ్యకత అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలకు వాతావరణ సమాచారం. రానున్న 24 గంటల్లో 1-2 చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన ఏమీ లేదు. ఇక ఆంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో చేపలు పట్టే వారికి రానున్న 4 రోజుల్లో చెప్పుకోదగ్గ వాతావరణ సూచన ఏమీ లేదు. బంగాళాఖాతంలో చేపలు వేటకు వెళ్లేవారికి 15/9/2026 నుండి 17/9/2026 అనగా ఈ 3 రోజులు తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగం నుండి మోస్తారుగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరిక. వాతావరణ సూచన విన్నారు. ఇక ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 7:15 వ్యవసాయ పాఠశాలలో రబీ కంది సాగులో మెలకువలు అనే అంశం గురించి డాక్టర్ కెవి శివారెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంవారు వివరిస్తారు. మీరింతవరకు పొలం పనులు కార్యక్రమం విన్నారు.

0: సంస్కృతంలో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలను, పూజా సామగ్రిని కొనుగోలు చేసి విజ్ఞాధిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో వాడవాడలా గణనాథుని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని, ఈ సందర్భంగా పలు పర్యావరణ హిత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేస్తుండడం విశేషం. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో రెండు రోజులుగా జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు నిన్నటితో ముగిసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటన ఉమ్మడి దృక్పథం భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సు నిర్ణయాలను కాలపరిమితితో అమలు చేసి క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొంటూ,
2: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
1: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు 4 మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాలకు చెందిన తలపనేని నాగమ్మ, మజ్జిగ చిన్నకోటేశ్వరరావు, మేకల వెంకాయమ్మ, డేరంగుల వెంకటయ్య పిడుగుపాటుకు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
3: మీ పట్ల మా ప్రభుత్వానికి సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఈ ఆత్మగౌరవ భవనం ఆగర్భ శ్రీమంతులకే కాదు, పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఇది సంపూర్ణంగా ఉపయోగపడాలి. తప్పకుండా ఈ ఆత్మ గౌరవ భవనం మీ భవిష్యత్ తరాలకు పునాదులు వెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆర్థికంగా సహాయం అందించాలనో 100కి 100% భవన నిర్మాణానికి సహాయాన్ని అందిస్తా అని చెప్పి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా.
1: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంటలను కాపాడేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు, వర్షపాతం, ఖరీఫ్ సాగు, పంటలపై ప్రభావం, పంట ఆరోగ్య స్థితి, ప్రత్యామ్నాయ పంటల సాగు, అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిన్న మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట నమోదును వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు

0: విడుదలయ్యాయి. ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల్లో 51% మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అలాగే 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చునని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇన్సర్వీస్ టీచర్లు తమ విద్యా సామర్థ్యాన్ని, నిబద్దతను చాటారని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
1: చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో, నరేంద్ర మోడీ గారి దీవెనలతో ఏదైతే ఈ నియోజకవర్గానికి ఆర్థికంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా మన పాలకుల నియోజకవర్గానికి మాత్రం అటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరితోటి కూడా మాట్లాడి ఆ నిధుల్ని మళ్లీ తెచ్చి ఈ 2 ఏళ్లలోనే 1170 కోట్లు నిధులు మన నియోజకవర్గానికి మనం తెచ్చినటువంటి పరిస్థితి.
0: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ కావడంతో 72 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మరోవైపు భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లో రాష్టస్థాయి బహుళ విభాగాల రోబోటిక్ శస్త్రచికిత్స శిక్షణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్స సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 90% ఉచితంగా అన్ని రకాల ఆధునిక రోబోటిక్ శస్త్రచికిత్సలను అందిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య కళాశాలలు, జీజీహెచ్ ఆసుపత్రుల్లో వచ్చే 6 నెలల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. మధ్యప్రదేశ్ దానిని ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఎస్ లిజనర్స్, స్టూడియోలో టైం 7 గంటలు దాటి 51 సెకండ్లు. ప్రసార విశేషాలు వింటారు. ఈనాటి ప్రసార విశేషాల్లో భాగంగా 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7 గంటల 15 నిమిషాలకు ఉదయ సమీరాలు కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుంటారు. అలాగే నేటి మాటలో 2వ అంశంగా గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుంటారు. అనంతరం ఉదయ సమీరాలు కార్యక్రమంలో శ్రీ రొక్కం కామేశ్వరరావు గారిచే స్వీయ కవితలు వింటారు. తర్వాత 12 ఏళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ పి ఆనంద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పుష్పాంజలి సమాచారవాణి వింటారు. 8 గంటలకు సమాచార్ ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో, వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం అంటూ భిన్న అంశాలతో కలిసిన పాటలతో మిమ్మల్ని అలరించబోతుంది. 8:59 పాటల పల్లకి, శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటల్ని వినవచ్చు. 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు. అనంతరం 10:30 పాటల పల్లకి వింటారు. 11 గంటలకు వినాయక చవితి పర్వదినం సందర్భంగా వందే వినాయకం ప్రత్యేక సంగీత కార్యక్రమం వింటారు. రూపకల్పన డాక్టర్ నిశ్చల కృష్ణవేణి, వ్యాఖ్యానం శ్రీ రాంభట్ల నరసింహశర్మ. ఇందులో పాల్గొన్న కళాకారులు వీణ డాక్టర్ నిశ్చల కృష్ణవేణి, శ్రీమతి మండపాక శ్రీదేవి, శ్రీమతి పప్పు పద్మారవిశంకర్, శ్రీమతి వేదుల అరుణ, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు, ఘటం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు, నిర్వహణ శ్రీమతి కె ఇందిరా. 12 గంటలకు హిందీలో విన వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 మధు మంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు. 1:10 తెలుగు సినిమా పాటలు వింటారు. 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీమతి డి శ్రీదేవి గారితో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలి అనుకుంటే 0891272744 అలాగే 0891272788 అనే నెంబర్స్కి కాల్ చేసి మీరు కూడా పాల్గొనవచ్చు. మరి ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో అంశం ఏంటంటే, వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేశారు? అంశం మరొకసారి, వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేశారు అనే అంశంపై మహిళావాణిలో మీరు పాల్గొనవచ్చు. అలాగే 12:00 మిడ్డే కంపోజిట్ న్యూస్, అనంతరం హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వాతావరణ సమాచారం వింటారు. 2:30 జానపద రంజని, ఈ కార్యక్రమంలో శ్రీమతి మిరియాల రమణమ్మ బృందంచే భూలక్ష్మీదేవి తంబుర కథ వింటారు. వంతులు శ్రీమతి మిరియాల రంగమ్మ, శ్రీమతి ఎడవల్లి కుమారి. మీరింతవరకు ఈనాటి కొన్ని ప్రసార విశేషాలు విన్నారు.

0: సాధించి 8వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. వార్తల వివరంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలతో కూడిన వీడియోను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్టు చేశారు. బ్రిక్స్ ద్వారా భారత్ అన్ని రంగాలు ప్రాంతాలలో స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని ముందుకు తీసుకెళ్లిందని ప్రసంగించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ సదస్సులో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. వీరితో పాటు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హంగ్, ఇండోనేషియా అధ్యకుడు ప్రభోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దెల్ ఫతా ఎల్సిసి, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఉగాండా ఉపాధ్యకురాలు జెసికా అలుపో ఇతరులు హాజరయ్యారు. ఈ నెల 12-13 తేదీలలో భారత్ బ్రిక్స్ సదస్సును నిర్వహించింది. ఈ కూటమికి చెందిన 11 సభ్యదేశాలు, 10 భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సదస్సు సందర్బంగా గత 3 రోజుల్లో వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వ అధిపతులతో ప్రధానమంత్రి మోదీ 15 ప్రత్యక్ష ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన బ్రిక్స్ సదస్సు అనేక స్పష్టమైన అభివృద్ది ఆధారిత ఫలితాలను అందించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాకర్ దలేలా మాట్లాడుతూ, వివిధ విభాగాల ఆధారంగా 50కి పైగా స్పష్టమైన ఫలితాలు సాధించామని, ఇది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన ఒక గణనీయమైన విజయమని అభివర్ణించారు. ఐక్యరాజ్య సమితి సంస్కరణల అవసరంపై బ్రిక్స్ స్థిరమైన వైఖరిని కొనసాగిస్తోందని, బ్రిక్స్ దేశాలతో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోందని చెప్పారు. ఈ సదస్సు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, బ్రిక్స్ మహిళల బిజినెస్ అలయన్స్ నుంచి నివేదికలను కూడా స్వీకరించిందని, ఇవి వ్యాపారాలు, ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల దృక్పథాలను నేరుగా అధినేతల దృష్టికి తీసుకువచ్చాయని దలేల తెలిపారు.
1: India's chairmanship has focused on deliverables. The summit has endorsed a substantial package of outcomes across our 4 priority pillars. There are concrete over 50 outcomes across various thematic tracks, which is a significant achievement of India's chairmanship this year.
0: దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1949 సెప్టెంబర్ 14 తేదీన రాజ్యాంగ పరిషత్తు దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీ భాషను దేశ అధికార భాషగా ఆమోదించింది. ప్రస్తుతం హిందీ భాష ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో ఒకటిగా, 52 కోట్లకు పైగా ప్రజలకు మాతృభాషగా ఉంది. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నవీ ముంబైలో జరిగే హిందీ దివస్ 2026 కార్యక్రమానికి, 6వ అఖిల భారత రాజభాషా సమ్మేళనానికి హాజరుకానున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా 2025-26 సంవత్సరానికి గాను రాజభాషా గౌరవ్, రాజభాషా కీర్తి పురస్కారాలను ప్రదానం చేస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పండితులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ఉన్నత ప్రభుత్వాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. హిందీ భాషను అధికార భాషగా, ప్రజల భాషగా, అనుసంధాన భాషగా అభివృద్ది చేయడంతో పాటు ఇతర భారతీయ భాషలతో హిందీ సమన్వయంపై చర్చిస్తారు. నిన్న ఒమన్ తీరంలో ఎంటీ ఎల్గయ్య వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఇప్పటి వరకు 13 మంది భారత సిబ్బందిని రక్షించామని, గల్లంతైన మరో భారతీయుడి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, సహాయక చర్యలలో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొంది. భారత పౌరులను రక్షించడంలో తోడ్పడినందుకు ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్దరించేందుకు ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించి చర్చలు, దౌత్యం జరపాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. దేశంలో ఈరోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జలవనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి.

0: వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఇది జీవితంలో కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. గణేశుడు ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆనందం, శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదించాలని రాష్టపతి ముర్ము ప్రార్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యంతో 2047 నాటికి వికీర్ణ భారత్ నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబైలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీఏ భాగస్వాములు, స్వచ్చంద సంస్థలు, పౌరులు కలిసి నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రచారాన్ని ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతం, జిల్లా, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గం, బూత్ స్థాయికి తీసుకువెళ్తామని అమిత్ షా పేర్కొన్నారు.
1: हम सभी एनडीए के घटक दल और भारतीय जनता पार्टी ने ये तय किया है कि 17 सितंबर से 17 अक्टूबर तक हम ये एक माह सेवा संकल्प अभियान के रूप में चलाएंगे. ये सेवा संकल्प अभियान पूरे राष्ट्र में चलेगा. राष्ट्र की हर प्रशासनिक इकाई, हर जिले में, हर लोकसभा विधानसभा क्षेत्र में और बूथ तक సేవా సంకల్ప్ అభియాన్ కో లేకర్ హమ్ దేశ్ కీ జనతా తక్ పహుంచ్.
0: దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నిన్న రాత్రి జరిగిన మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారత్ తరపున అర్షదీప్ సింగ్ 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. భారత్ 13.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం క్రీడాకారుల ప్రతిభ, పట్టుదలను ప్రతిబింబిస్తుందని మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ను గెలుచుకున్న జూనియర్ పురుషుల హాకీ జట్టును కూడా ప్రధానమంత్రి అభినందించారు. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీ ట్యూన్ చేసి వింటున్నారు FM 102.

0: ఎస్ లిజనర్స్, స్టూడియోల టైం 7:15 దాటి 54 సెకండ్లు. ఉదయ సమీరాలు కార్యక్రమం వింటున్నారు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాటలో ముందుగా హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుంటారు. అలాగే నేటి మాటలో రెండో అంశంగా గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుంటారు. అలాగే ఉదయ సమీరాలు కార్యక్రమంలో శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి స్వీయ కవితలు వింటారు. అలాగే 12 ఏళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ పి ఆనంద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పుష్పాంజలి వింటారు. మరి ఈ కార్యక్రమాలని కొనసాగించబోయే ముందుగా ప్రకటనలు వింటారు.
1: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
2: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
1: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
2: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో ముందుగా నేటి మాట. భారతదేశ భాషా వైవిధ్యంలో హిందీకి ప్రత్యేకమైన స్థానముంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన హిందీ దివస్ అంటే హిందీ భాషా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటారు. హిందీ భాషా దినోత్సవానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1949 సెప్టెంబర్ 14న భారత రాజ్యాంగం సభ దేవనాగరి లిపిలోని హిందీని భారత యూనియన్ అధికార భాషగా స్వీకరించింది. ఈ నిర్ణయాన్ని గుర్తు చేసుకుంటూ 1953 నుండి సెప్టెంబర్ 14ను హిందీ దివస్గా నిర్వహిస్తున్నారు. హిందీ కేవలం ఒక భాష మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాలు, సంస్కృతులు, ప్రజలను అనుసంధానించే ముఖ్యమైన వారధిగా కూడా నిలుస్తోంది. సాహిత్యం, సినిమా, జర్నలిజం, ప్రసార మాధ్యమాలు, విద్య, పరిపాలన వంటి అనేక రంగాల్లో హిందీ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఈరోజు మనం హిందీ భాషను గౌరవించడంతో పాటు దేశంలోని అన్ని భారతీయ భాషలను సమానంగా గౌరవించాల్సిన అవసరాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే భాషలు వేరు కావచ్చు, కానీ మన భారతీయత ఒక్కటే. హిందీ భాషా దినోత్సవం సందర్భంగా హిందీ భాష అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి మన హృదయపూర్వక శుభాకాంక్షలు. భాషను ప్రేమిద్దాం, భాషా వైవిధ్యాన్ని గౌరవిద్దాం, భారతీయ సంస్కృతిని పరిరక్షిద్దాం. అలాగే ఈనాటి మన నేటి మాటలు రెండో అంశంగా, ప్రజల్లో విద్యాజ్యోతిని వెలిగించిన మహనీయుడు, గ్రంథాలయోద్యమానికి బలమైన పునాదులు వేసిన ప్రజాసేవకుడు అయిన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి జయంతి నేడు. ఈ సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. 1883 సెప్టెంబర్ 14న కర్నూలులో జన్మించిన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలతో పెరిగారు. బిపిన్ చంద్రపాల్ ప్రసంగంతో స్ఫూర్తిని పొంది విద్యార్థి దశలోనే వందే మాతరం ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. బ్రిటిష్ పాలనను తన కలంతో ప్రశ్నించిన ఆయన స్వరాజ్య పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ధైర్యంగా సంపాదకీయాలను రాసినందుకు జైలు శిక్షను కూడా అనుభవించారు. దక్షిణ భారతదేశంలో తొలి రాజకీయ ఖైదీల్లో ఆయన ఒకరుగా గుర్తింపు పొందారు. స్వాతంత్రోద్యమంతో పాటు వయోజన విద్య, ప్రజా గ్రంథాలయాల వ్యాప్తి కోసం ఆయన జీవితాంతం కృషి చేశారు. గ్రామ గ్రామాన గ్రంథాలయాలు ఏర్పడాలని,

0: ప్రతి ఒక్కరికి చదువు అందాలని ఆయన కలలు కన్నారు. 1934 నుంచి జీవితాంతం ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు అధ్యక్షుడిగా సేవలందించారు. పాత్రికేయుడిగా, రచయితగా, విద్యావేత్తగా, స్వాతంత్ర సమరయోధుడిగా, ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్రతిలక్గా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. 1960 ఫిబ్రవరి 29న ఆయన భౌతికంగా మనకు దూరమైన, విద్య కోసం ఆయన వెలిగించిన జ్ఞానదీపం, గ్రంథాలయోద్యమం కోసం ఆయన చేసిన కృషి, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట విన్నారు. ఇప్పుడు శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి స్వీయ కవితలు వింటారు.
1: కవితా శీర్షిక మనిషంటే. ఎప్పుడెవరొస్తారో తెలియదు, తలుపులు తీసే ఉంచు, కిటికీలు తెరిచే ఉంచు. నీకై వచ్చేవాళ్లు, నీ ప్రేమకై పరితపించేవాళ్లు, నిన్ను నిన్నుగా గుర్తించేవాళ్లు ఎవరైనా రావచ్చు. కాసిన్ని నీళ్లు, రాగులు, సజ్జలు, అంత అన్నం సిద్ధంగా ఉంచు. ఆకలితో దాహంతో మనిషైనా పిట్టైనా ఏ జీవైనా రావచ్చు. ఆకలితో దాహంతో మనిషైనా పిట్టైనా ఏ జీవైనా రావచ్చు. ఎరుకతో ఉండు, స్వాగతానికి సిద్ధంగా ఉండు. మనిషంటే, మనిషంటే ఇవ్వడం, ఇతరులకై బతకటం, విచ్చుకోవటం, విస్తరించటం, పరిమళించటం. కవితా శీర్షిక అనిశ్చితి. వాళ్ళెప్పుడూ ముసుగులో, నిజరూప దర్శనానికి దూరంగా, వైకుంఠాన్ని వాగ్దానం చేసి నరకానికి ద్వారాలు తెరుస్తూ, నిదుర లేచింది మొదలు ఉరుకులు పరుగులు, బతుకు ఈసీజీలా వంకర టింకరగా, వాల్స్ట్రీట్ నుండి దలాల్ స్ట్రీట్ వరకు ఉత్థాన పతనాలే. యాతనే తప్ప స్వాంతన లేదు. ఉట్టికి ఎగరలేనమ్మ ఉపగ్రహానికి ఎగిరినట్టు అవినీతి తంత్రమే తప్ప అభివృద్ధి మంత్రం లేదు. సుంకాల సునామీలో ఉరికొయ్యకు వేలాడుతున్న రొయ్యలా నేను, సుంకాల సునామీలో ఉరికొయ్యకు వేలాడుతున్న రొయ్యలా నేను. ధాన్యం నుండి అక్వాదాకా దయనీయ స్థితే. చేపల ఏ ఎరకు చిక్కుతానో, ఏ వలకు దక్కుతానో. కవితా శీర్షిక స్వరం. కేకలేసిన ప్రతిసారీ అన్ని నూకలు జల్లుతారు. మౌనం మంచిదని, వ్యవస్థ మీకోసమే అవస్థపడుతుందని నమ్మవలుకుతారు. కాలం పరీక్షపై పరీక్ష పెడుతుంటే రక్షకురాని దేవరవారి అక్షయపాత్ర నుండి దుఃఖం స్రవిస్తూనే ఉంది. కాలం పరీక్షపై పరీక్ష పెడుతుంటే రక్షకురాని దేవరవారి అక్షయపాత్ర నుండి దుఃఖం స్రవిస్తూనే ఉంది. గూడులేని వాళ్లందరూ ఆకాశం కప్పు కింద, బడిలో ఉండాల్సినోడు బజారులో. సూదిలేదు, తూదిలేదు, సోది తప్ప. సమస్యలు విస్తరాకు వేసి లోన తిష్టవేసినప్పుడు ఊపిరాడదు, ఉక్కపోత, స్థిమితంగా ఉండలేని స్థితి. స్లీప్ ఎక్స్ప్రెస్ హైడ్రేట్ మెడిటేట్ లాంటి టిప్స్ పాటించినా తప్పని తిప్పలు. జీవితం చప్పగా, ఉప్పగా, రసవిహీనంగా ఉంది. ఏ సాధన ఏ శోధన తీరుస్తుంది వేదన? సంశయాన్ని విడిచిపెడితేగాని నిశ్చయానికి రాలేం. జరుగుబాటులేకే తిరుగుబాటు. ఎవరు వేధించినా సాధించినా నేను విభేదిస్తుంటా. సమర్థత కన్నా నిబద్ధత గొప్పది. స్వరం మారితేగాని తరం మారదు. కవితా శీర్షిక జ్ఞాపిక. అప్పుడప్పుడు నన్ను నేను చూసుకుంటా, పరీక్షించుకుంటా, ప్రశ్నించుకుంటా, నా బలాన్ని బలహీనతల్ని సమీక్షించుకుంటా, తొలగించుకోవలసినవి తొలగించుకుంటూ కొత్తవి జతచేసుకుంటా, నిరంతరం ఎదుగుదలకు మెరుగుదలకు ప్రయత్నిస్తా, జీవితంలో అన్ని పార్శ్వాలని స్పృశిస్తూ నాకు నేనే మార్కులు వేసుకుని గ్రేడింగ్ ఇచ్చుకుంటా, మూస పద్ధతులకి స్వస్తి పలికి సృజనాత్మకతకు ద్వారాలు తెరుస్తా, అడ్డంకుల్ని అధిగమించి విఫలం నుండి సఫలం వైపు సాగిపోతా. నేనెప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థిని. సవాళ్లను స్వీకరిస్తేనే కదా జీవితం మెరుగుపడేది. ఓపికతో ఉన్నవాళ్లకే కాలం జ్ఞాపిక అందిస్తుంది. కవితా శీర్షిక భావన. హింసకు నియమాలుండవు, వేదనకు అంతరాలుండవు. సదాశయానికే సవాళ్లెక్కువ. ఒక యుద్ధం ఆగితే మరో యుద్ధం మొదలు. కక్షలు ఇరుపక్షాలకు శిక్షలే. ఊర్ల

ండా రక్తపు టేరులే. ఉగ్రవాదులకు మతం ఏమిటి? ఉగ్రవాదులకు మతం ఏమిటి? ఉగ్రవాదమే వారి మతం. వారిది ద్వేషం, నాది దయ. వారిది కోపం, నాది క్షమ. నా భావన నవనిర్మాణానికి ప్రేరణ, సమిష్టి శ్రేయోసాధనకు ఆలంబన. కవితాశీర్షిక శ్రీకారం. దారులన్నీ మూసుకుపోయాక, అడ్డదారులన్నీ చెడ్డదారులని తెలిసాక, నా దారి నేనే చూసుకుంటా. సూర్యుడి వైపు చూస్తూ నడుస్తా, నా నీడ ఎప్పుడూ నా వెనకే. ఎవ్వడి బాణీకో నేను బోణీ కొట్టలేను. కష్టపడేవాణ్ణి, పనిని ఇష్టపడేవాణ్ణి. క్వాలిటీ టైంలో క్వాలిటీ వర్క్ చేస్తూ సబ్జెక్ట్ పైనే తప్ప బడ్జెట్ పై నమ్మకం లేనివాణ్ణి. కంటెంటు లేకపోతే కటౌట్లు, కాసులు రాల్చలేవన్న ఎరుక ఉన్నవాణ్ణి. నేమ్ చేంజర్గా కాక గేమ్ చేంజర్గా ఉండాలనుకునేవాణ్ణి. ఇప్పుడిప్పుడే ఒంటరితనాన్ని విడిచిపెట్టి సమూహాలతో జట్టు కట్టి జడత్వాన్ని, నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి పోరుకు శ్రీకారం చుడుతున్నా. ఆర్గానిక్గా కవితాశీర్షిక. దేవుణ్ణి దెయ్యాన్ని ఒకే గాటకు కట్టలేను. మంచిని చెడుని ఒకేలా చూడలేను. ఓ కొత్తొచ్చి పాతని నెట్టేసినప్పుడు ఓవైపే మొగ్గలేను. కుడి ఎడమ నడుమ కాక నేరుగా ఉంటా. ఇజాలకు దూరంగా నిజాలకు కట్టుబడతా. ఆర్టిఫిషియల్గా కాక ఆర్గానిక్గా ఉంటా. కవితాశీర్షిక శిక్ష. కొండలు కరిగి అడవులు మాయమై నదులు ఇంకిపోతున్నప్పుడు ఉత్పాతాలే. కొండలు కరిగి అడవులు మాయమై నదులు ఇంకిపోతున్నప్పుడు ఉత్పాతాలే. కాగితాలపైనే పచ్చదనం వెచ్చగా పరుచుకుంటున్న వేళ ఉన్మాదులకు వీరతిలకాలు దిద్ది ఊరేగిస్తే పర్వతాలని పలహారంగా మింగేస్తారు. పచ్చని గోడలు, నేలతో సమమైన కొండలు, విస్తరిస్తున్న ఎడారి, కాలుష్యంపై కన్నెర్ర చెయ్యని యంత్రాంగం, నెత్తురులో, ఊపిరితిత్తుల్లో సల్ఫేట్లు, కర్పనాలు, పాదరస పరమాణువులు, హరిత శ్వాసైన ఆరావళి పర్వతాల నుండి హసదేవ అడవులు దాకా, దేహింగ్ పటకాయి వర్షారణ్యాలు గ్రేట్ నికోబార్ సాగర తీరాల వరకు జీవావరణ విధ్వంసమే. సహజ రక్షలకు రక్షణ కరువైతే శిక్షలే. సహజ రక్షలకు రక్షణ కరువైతే శిక్షలే. హింసావలోకనం కవితాశీర్షిక. హింసను నమ్ముకున్నవాడే అహింస గురించి మాట్లాడగలడు. వనరులపై ఉన్న ప్రేమ మనుషులపై లేకపోయింది. అన్ని బంధాలకీ, మానవ సూత్రాలకీ అతీతమైన దేశం మృత్యువును తప్ప మరి దేన్ని వర్షించగలదు? ఖండాలు దాటి ప్రవహించాల్సిన ప్రేమ, స్నేహం, సౌహార్దం హృదయ సీమల్ని దాటడం లేదు. ద్వేషం, పగ, ప్రతీకారం అంతరిక్షం సాక్షిగా అన్ని హద్దుల్నీ దాటాయి. ధ్వంసం తప్ప నిర్మాణం తెలియని వారికి ఏ మానవ విలువలు బోధించను? మనిషి మనిషిని మనిషిగా చూడలేని ఈ మానవ రాజ్యంలో ఏ మానవత తలకెక్కించను? ఒక దేశం పీకనొక్కితే ఒక నాగరికత నశించినట్టే. కవితాశీర్షిక శత్రుకూటమి. నా మానసాన్ని కల్లోలపరుస్తున్న శత్రుకూటమి నన్నావహించి నాలో తిష్టవేశాయి. నాలో పుట్టి నన్నే పట్టి కదిపి కుదిపి మధించి వేధిస్తున్నాయి. విధిలిస్తున్నా, అస్త్రశస్త్రాలు సంధిస్తున్నా, వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నా, క్రిందామీద పడుతున్నా. దూరం దూరం అన్నా దగ్గర దగ్గరగా వస్తున్నాయి. ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఎలా తొలగించుకోవాలి ఈ చీటపీడల్ని? బాహ్యాంతర వికారాలతో విసిగిపోతున్నా. పైకి కక్కేయాలన్న ప్రతిసారీ భీకరంగా రక్కుతున్నాయి. పబ్బలి మొక్కలా తలవంచిన, తగ్గి ఉన్న, ప్రవాహ వేగానికి కూలిన మహావృక్షంలా నేను. నూటొక్క ధ్యాన పద్ధతుల్ని అనుష్ఠించా. పీఠాలు, మఠాలు, గుళ్ళు, గోపురాలు చుట్టూ తిరిగా ప్రదక్షిణాలు చేశా. సాధుసంతుల్ని కలిసా. ఓటమే తప్ప గెలుపులేదు. ఏం చెయ్యను, దండించలేను. ఏం చెయ్యను, దండించలేను. దండం పెట్టి వదిలేయలేను. సాక్షిగా మిగలడం, ఆగ్రహం వదిలి నిగ్రహం పాటించడం తప్ప. కవితాశీర్షిక సాధన. ఆకురాలే కాలం వరకు వేచిచూడకు. ఆకురాలే కాలం వరకు వేచిచూడకు. సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలను ధ్యానపూర్వకంగా చైతన్యంతో స్వీకరించు. వ్యామోహానికి జ్ఞానం రుచి తెలియదు. నాణ్యమైన మనస్సు కరువైతే సమస్యలు ముసురుకున్నట్టే. రంగు వెలసి రంగు వెలసి మాయపొరలు తొలగితేనే సత్యం సాక్షాత్కరిస్తుంది. సాధనలో నలిగితేనే వెలుగుతావు. కొన్ని కవితా శకలాలు. ఏ మట్టి మాట్లాడదు అంత నీరు పోయకపోతే, ఏ పెట్టా వాలదు నువ్వు చెట్టు కాకపోతే. ఏ మట్టి మాట్లాడదు అంత నీరు పోయకపోతే, ఏ పెట్టా వాలదు నువ్వు చెట్టు కాకపోతే. దినం మీద నాకు నమ్మకం లేదు, దినం మీద నాకు నమ్మకం లేదు, ఈ క్షణం జారిపోతుందేమో అన్న భయం తప్ప. జననం మరణం కాదు,

0: జననం మరణం కాదు నా కవితా పంక్తులు పాఠకుల నాలుకలపై నర్తించినప్పుడే నాకు పునరుత్థానం. సృజనకారుల్లారా, దుఃఖితులకు దుఃఖాన్ని పరిచయం చేయకండి. అనుభవం ముందు అనుభూతి తేలిపోతుంది. యుద్ధాలన్నీ వ్యాపార వేదికలైనప్పుడు దుఃఖాన్ని గానం చెయ్యందే సుఖంగా ఉండలేను. యుద్ధాలన్నీ వ్యాపార వేదికలైనప్పుడు దుఃఖాన్ని గానం చెయ్యందే సుఖంగా ఉండలేను. పైన చల్లగా ఉంటుంది, లోన వెచ్చగా ఉంటుంది, లోన రగులుతుంటుంది, ఎప్పుడూ ఒకప్పుడు పగులుతుంది. మనిషి కూడా అంతే.
1: మీరింతవరకు శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి స్వీయ కవితలు విన్నారు. ఎఫ్ఎం 102 MHz పై ఉదయ్ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత 12 ఏళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ పి ఆనంద్ గారి ప్రసంగం వింటారు.
2: గౌరవనీయులైన శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో కోట్లాది మంది సామాన్య ప్రజల ఆర్థిక వ్యవస్థలో మార్పుకి కారణమైనటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నాం. అదే ప్రధానమంత్రి జన్ధన్ పథకం, PMJY. ఇది 2014 ఆగస్టు 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పథకం యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి భారతీయుడు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంచుకోవాలి అనే ఒక లక్ష్యంతో ప్రతి కుటుంబము అధికారికంగా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కావాలి అనే ఒక లక్ష్యంతో ప్రారంభించిన పథకమే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. గతంలో మనం గనక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ కన్నా నగదు చలామణికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి సామాన్య ప్రజలు, కూలీలు, చిన్న వ్యాపారులు వీళ్ళందరూ నగదుతోనే ఈ యొక్క వ్యవహారాలు, కార్యకలాపాలన్నీ నిర్వహించేవాళ్ళు. కానీ దీనివల్ల మహిళలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. వారి కోసం కనీస నిలవ, మినిమం బ్యాలెన్స్ అవసరం లేనటువంటి ఒక బ్యాంకు ఖాతా ప్రారంభిస్తే ఇలా సామాన్యులకి చాలా ఉపయోగంగా ఉంటుంది అని ఒక భారత ప్రభుత్వం తలంచి ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో ఈ యొక్క డబ్బు అవసరమైనప్పుడు సామాన్యులు, చిల్లర వ్యాపారులు, కూలీలు, చిన్న వ్యాపారులు ఈ యొక్క వడ్డీకిచ్చే వ్యక్తుల దగ్గర నుంచి నగదు తీసుకోవడం మీద ఆధారపడి వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలను పూర్తి చేసుకోవడం జరుగుతుండేది. నిలవ అవసరం లేనటువంటి బ్యాంకు ఖాతా సౌకర్యం వాళ్ళకు వచ్చిందో భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరికీ బ్యాంకు ఖాతా ఓపెన్ అవ్వడం, ఆ ఖాతాలో నగదు చేరడం, అవన్నిటిని అంటే భారత కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని ఈ యొక్క సామాన్య ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క లాభము నగదుని ఇదివరకు వ్యక్తిగతంగా అందించవలసిన పరిస్థితి ఉండేది. నగదు తీసుకొచ్చి వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళతో సంతకాలు తీసుకుని దాని ద్వారా గతంలో ఆ యొక్క 100% బెనిఫిట్ ఆ సామాన్యుడికి అందేటువంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ భారత కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి జన్ధన్ అకౌంట్ కారణంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఆ పథకం యొక్క బెనిఫిట్ని వారి ఖాతాకు జమ చేయడం ద్వారా వాళ్ళ యొక్క డబ్బులు 100కి 100% ఆ సంక్షేమం ద్వారా వచ్చే నగదు వారికి అందుతూ జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు యొక్క బ్యాంకు కార్యకలాపాలలో వాళ్ళు ఒక భాగస్వాములు అవుతున్నారు. ఈ భాగస్వామి అవ్వడమే కాదు, మన భారత ఆర్థిక వ్యవస్థ కూడా చాలా శక్తివంతంగా అవ్వడం, భారత ఆర్థిక వ్యవస్థలో సామాన్యులు కూడా భాగస్వామ్యం అవ్వడం అనేది ఈ యొక్క అకౌంట్ యొక్క ప్రత్యేకత. ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్ కలిగినటువంటి వ్యక్తులు ఇదివరకు అవసరాల కోసం బయట నగదుని రుణానికి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది కాకుండా వారి యొక్క ఖాతాలో ఈ డబ్బు ట్రాన్సాక్షను, ఈ సంక్షేమ పథకాల ద్వారా వచ్చే డబ్బు తీయడం, వేయడం, వినియోగించడం ద్వారా జరిగే కార్యకలాపాలను బట్టి ఆ యొక్క బ్యాంకులు వీళ్ళకి డెబిట్ కార్డ్సు అలాగే క్రెడిట్ కార్డ్సు ఇవన్నీ అందించడం, ఈ కార్డులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు అవసరమైనటువంటి వారి అర్హతను బట్టి రుణాలను కూడా అందించడం జరుగుతుంది. పిఎంజేవై వాళ్ళ జీవితంలో ఒక కొత్త మార్పుకి చాలా దోహదపడుతుందని చెప్పాలి. జనధన్ అంటే ఒక బ్యాంకు ఖాతా కాదు,

భారతదేశ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం అయినటువంటి ఒక పథకం అని చెప్పాలి. నగదు ద్వారా ఇచ్చేటువంటి పథకాల బెనిఫిట్, అంటే ఒక పెన్షన్ పథకం కావచ్చు, ఒక స్కూల్ విద్యార్థులకు ఇచ్చే ఒక బెనిఫిట్ కావచ్చు, ఇవన్నీ సామాన్యులకు బ్యాంక్ అకౌంట్ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క సిగ్నేచర్స్ వెలిముద్రలు తీసుకొని నగదు రూపేణా ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు అది లేకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండడం వల్ల డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి ఈ నగదును ట్రాన్స్ఫర్ చేసేటువంటి డిబిటి సౌకర్యం వచ్చింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి సౌకర్యం కూడా కలిగిందని చెప్పుకోవచ్చు. గతంలో కంటే కూడా ప్రభుత్వం మరియు ప్రజల మధ్య నేరుగా ఒక సంబంధం ఏర్పడిందని మాట్లాడుకోవచ్చు. అంటే ఏ రకమైనటువంటి ఒక డబ్బులు ఇవ్వడానికి ఒక అధికారం ఇంకొకళ్ళో లేకపోతే ఆ వ్యక్తి ద్వారానో తీసుకోవాలి, వాళ్ళకి ఆ బెనిఫిట్ అందాలి, లేకపోతే వాళ్ళ డిమాండ్లు ఇచ్చేయాలనే పరిస్థితి అయితే ఇప్పుడు ఏమి లేదు. కంప్లీట్గా పారదర్శకత, అంటే భారతదేశంలో ఈ యొక్క పరిపాలన ఈ స్కీమ్స్ అందజేయడంలో 100కి 100% ఈ జన్ధన్ అకౌంట్ ద్వారా పారదర్శక వచ్చిందని చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా మనం గనక తీసుకుంటే ఈ పెన్షన్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, వివిధ ప్రభుత్వ పథకాలు కావచ్చు, సబ్సిడీలు వంటి వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా లబ్ధిదారులకి డైరెక్ట్గా నేరుగా చేరడం అనేటువంటిది ఈ యొక్క జన్ధన్ పథకం వల్ల సాధ్యమైందని చెప్పాలి. మనం గతంలో బ్యాంక్ అనగానే మగవాళ్ళ మాత్రమే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు తెరిచివ్వడము, వాళ్లే ఈ కార్యకలాపాలను నిర్వహించడము జరిగేది. ఈ జన్ధన్ ఖాతా యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే మహిళల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలి అనే ఒక లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఈ జన్ధన్ అకౌంట్ వల్ల ఇవాళ భారతదేశంలో 80% మహిళలు కూడా వారి పేరున బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. అంటే చదువుకున్న వాళ్ళకే బ్యాంక్ అకౌంట్ కాదు, గ్రామాలలో ఉండేటువంటి సామాన్య పేద ప్రజల మహిళల పేరును కూడా అకౌంట్ ఉండడము, వాళ్లకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని ఇప్పుడు దాని ద్వారానే చేరడము. ఈ విధంగా గనక మనం చూసుకుంటే ఇవాళ భారతదేశంలో ఈ యొక్క జనధన్ అకౌంట్లు ఉపయోగించుకుంటున్న వారిలో 56% మహిళలే దీంట్లో జనధన్ అకౌంట్స్ కలిగి ఉన్నారు. అంటే భారత ఆర్థిక వ్యవస్థల్లో మహిళలు ఏ రకంగా పాత్ర పోషిస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా అనేది మనం అందరం గమనించవచ్చు. ఇది ఈ యొక్క మహిళలకి వచ్చినటువంటి జనధన్ అకౌంట్ ద్వారా ఒక సాధికారత అని మనం గట్టిగా చెప్పచ్చు. వారికి డబ్బు ఏదైనా రూపేణా అందినటువంటి డబ్బును కూడా పొదుపు చేసుకునే అవకాశం, లేదంటే ఇదివరకు ఇళ్లలోనే ఎక్కడో దాచుకోవాల్సిన పరిస్థితి, అది తీసుకొచ్చి బ్యాంకులో దర్జాగా పెట్టుకుని బ్యాంకులో నాకు డబ్బులున్నాయి, నా ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవచ్చు అనేటువంటి ఒక భరోసా కూడా కలిగిందని చెప్పాలి. ఆర్థిక వ్యవస్థలో మహిళ ఎప్పుడైతే బలంగా తయారవడం అయిందో కుటుంబంలో కూడా ఒక భరోసా ఏర్పడిందని చెప్పాలి. అధికారిక గణాంకాల ప్రకారం మనం దాదాపు 78% జనధన ఖాతాలు గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయని మనం గట్టిగా చెప్పచ్చు. జనధన్ ఖాతాదారులైనటువంటి దేశ ప్రజలు బీమా, పెన్షను, రుణాలు వంటివి పొందడమే కాకుండా ఆర్థిక సేవలు, వాళ్ళ అదనంగా కూడా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి సామాజిక భద్రతా పథకాలలో కూడా అనుసంధానం అవ్వడానికి ఇది బాగా దోహదపడిందని చెప్పాలి. అలాగే కేవలం బ్యాంకు ఖాతా తెరవడం కాదు, పొదుపు, బ్యాంకింగ్, బీమా, పెన్షన్, రుణం ఇలాగా ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం కూడా మన దేశ ప్రజలకు కలిగింది. ఈ జన్ధన్ అకౌంట్ దేశ ప్రజలు తెరవడం ద్వారా దేశానికి ఏ రకంగా ప్రయోజనం కలిగింది అనేది గనక తెలుసుకుంటే, గతంలో నగదుగా చెలామనయ్యేది ఓన్లీ లెక్కల్లో ఉండేది, ఏదైతే బ్యాంకుల ద్వారా జరిగింది మాత్రమే అధికారిక లెక్కల్లోకి వెళ్ళేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారి బ్యాంకుల ద్వారా జరుగుతున్నటువంటి ఉపయోగించే ఆర్థిక కార్యకలాపాలు, డిపాజిట్లు ఇవన్నీ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మార్చడానికి సహాయపడిందని చెప్పచ్చు. అంటే ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ఈ జన్ధన్ యోజన పథకం యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా ఒక ముఖ్యమైన పునాది అని చెప్పాలి. కేవలం జన్ధన్ అకౌంట్ అనేటువంటి ఒక ఖాతా తెరవడం ద్వారా ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు, అలాగే జన్ధన్ అకౌంట్ ఇవి గనక 3 ఉన్నట్లయితే ఈ వ్యవస్థ ద్వారా మనము ఎక్కడికెళ్ళినా జోబులో డబ్బులు ఉండక్కర్లా, పర్సులో డబ్బులు తీసుకెళ్లాలి అనే ఒక భావం లేదు. చేతిలో ఏదైతే మనం కమ్యూనికేషన్ కోసం వాడుతున్నటువంటి మొబైల్ ఉందో ఆ మొబైల్ని గనక తీసుకెళ్తే చాలు, మనం ఎక్కడికెళ్ళి ఏమి కావాలన్నా కొనచ్చు, ఏ రకమైన డబ్బులు చెల్లించాలన్నా చెల్లొచ్చు, అన్ని

0: సేవలకి కూడా ఇవాళ మొబైల్ అందుబాటులోకి వచ్చింది అంటే అది ఒక జన్ధన్ ఆధార్ మొబైల్ అంటే జామ్ వ్యవస్థ ద్వారా వచ్చిందని మనం తెలియజేసుకోవచ్చు. దీని ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడానికి అవకాశం కలిగింది. ఎవరికైనా చెల్లించాల్సిన డబ్బులు, ఒక పిల్లలకు చెల్లించాల్సిన స్కూల్ ఫీజులు కావచ్చు, లేకపోతే హాస్పిటల్ బిల్లుస్ కావచ్చు, ఈ రకంగా ఎలాంటి అవసరానికైనా ఈ జామ్ వ్యవస్థ ద్వారా ఉన్నటువంటి ఒక ఫోన్పే లాంటి యూపీఐ లాంటి వ్యవస్థల ద్వారా మనం పే చేసుకునే ఒక సౌకర్యం కేవలం ఈ జన్ధన్ అకౌంట్ ఉండడం ద్వారా కలిగిందని మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వ సంక్షేమ నిధులు ఏమైతే ఉన్నా అధికారిక బ్యాంకింగ్ మార్గాల ద్వారా నేరుగా లబ్ధిదారులకు పంపే అవకాశం పెరిగిందని చెప్పాలి. దీంతోపాటు పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ, ప్రభుత్వ యొక్క సేవలలో పారదర్శకత, ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా నిధులన్నింటినీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా చేరే అవకాశం ఈ కలగడం అనేది కేవలం ఇదంతా కూడా ప్రధానమంత్రి జనధన్ యోజన పథకం ద్వారానే సాధ్యమైందని చెప్పాలి మనం. అయితే మనం ఒక విషయం గమనించాలి, మనం డిజిటల్ వ్యవస్థలో ఎంత ముందున్నామో, ఎంత ప్రపంచంలో ఎంత వేగంగా అభివృద్ధి చెందామో, అదేవిధంగా దీంట్లో మనం ఈ జనధన్ ఖాతాల విషయంలో సామాన్య ప్రజలందరూ ఒక అవగాహనతో మెలగాల్సినటువంటి ఒక సమయం అయితే వచ్చిందని చెప్పాలి. ఇవాళ మనకున్నటువంటి సైబర్ నేరాల విషయంలో ఎవరో మనకు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి ఓటీపీ అని, ఏటీఎం పిన్ అని ఇవన్నీ అడుగుతూ ఉంటారు. మనకి ఎవరైనా డబ్బులు వేయవలసి వస్తే వాళ్ళకి ఎలాంటి ఓటీపీలు కానీ పిన్ కానీ అవసరం ఉండదు. ప్రజలందరూ గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఇవాళ జరుగుతున్నటువంటి ఆర్థిక నేరాలు ఇది చాలా కీలకం. కాబట్టి సభ్యులు ప్రజలు గమనించాల్సిన విషయం, మీ ఖాతాకి డబ్బులేసేటప్పుడు ఓటీపీ కానీ ఏటీఎం పిన్ కానీ అవసరం అనేది లేదు. ఇది గమనించి మీరు ఎవరికి కూడా డబ్బులు చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ప్రతి ఖాతాదారుడు అవగాహనతో ఉండడం అనేది చాలా ముఖ్య విషయం. ఇవాళ దేశంలో సామాన్య ప్రజల జీవితాలలో ఇంత ఆర్థిక వ్యవస్థలో ఇంత మార్పు తీసుకొచ్చినటువంటి ఈ పథకం మామూలు విషయం కాదు. ఇది కేవలం ప్రధానమంత్రి యొక్క ముందు చూపుతో ప్రారంభించిన ఈ పథకాన్ని మనం వినియోగించుకుంటే ఇంకా మరింత మనం దేశం ప్రపంచంలోనే ముందుంటుందని చెప్పి మనం భావించవచ్చు. కాబట్టి ఈ యొక్క జన్ధన్ యోజన పథకాన్ని ఇంకా మిగిలిన వారందరూ ఉపయోగించుకోవడం, అదేవిధంగా ఎలాంటి ఈ సైబర్ క్రైమ్ వీటిని బారిన పడకుండా ఆర్థిక అవగాహన పెంచుకోవడం కూడా చాలా అవసరం అని చెప్తున్నాను.
1: మీరింతవరకు 12 ఏళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ పి ఆనంద్ గారి ప్రసంగం విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఉదయ్ సమీరాలు కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా దేవుళ్ళు చిత్రం నుండి పాటను వింటారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రీ మంజునాథ చరితం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ పాడిన పాట వింటారు.

మహా అవతార్ నరసింహ చిత్రం నుండి జీవి ప్రకాష్ పాడిన పాట విన్నారు. మీరింతవరకు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఉదయ్ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఎస్ లిజనర్స్, మన స్టూడియోలో టైం అయితే 8:30 దాటి 54 సెకండ్లు. మీరు జూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. మరి 8:30 అయిందంటే ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మీరు వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం అంటూ విభిన్న అంశాలతో మిమ్మల్ని అలరిస్తుంది. మధ్య మధ్యలో మంచి పాటల్ని వినిపిస్తూ, మరి ఈనాటి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో కూడా నేను మంచి పాటలతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా

సిద్ధంగా ఉన్నాను. మరి మీరు కూడా సిద్ధమేనా? ఇక మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని ఒక మంచి పాటతోనైతే ప్రారంభిద్దాం. ముందుగా ఒక రాజు ఒక రాణి చిత్రం నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ సాహిత్యం అందించగా కౌసల్య స్వరంలో పాట వింటారు.

0: ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వింటున్నారు. అయితే మనం ఒకరిని పలకరించాలి అంటే ఒక చిన్న నవ్వు చాలు. కానీ ఆ నవ్వు వెనక ఉన్న పళ్ళు ఎంతవరకు సేఫ్గా ఉన్నాయో తెలుసా? ముఖ్యంగా మనకు లేట్గా వచ్చే జ్ఞానదంతాలు చాలా త్వరగా పాడైపోతుంటాయి. పేరులోనేమో జ్ఞానం ఉంది, కానీ చాలామందిలో అవి ఎందుకంత త్వరగా పుచ్చిపోతాయో తెలియదు. దీనికి రీజన్స్ ఏంటి? మన డెంటల్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలి? ఈ విషయాలన్నీ మనకు క్లియర్గా వివరించడానికి డాక్టర్ శరణి దీపిక గారి మాటల్లోనే విందాం.
1: హలో అండి, ఆకాశవాణి ఎఫ్ఎం 102 లిజనర్స్ అందరికీ ఎ వార్మ్ గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ శరణి దీపిక, డెంటల్ సర్జన్ అండ్ ఎ సర్టిఫైడ్ ఇంప్లాంటాలజిస్ట్. ఈరోజు మనం విజ్డమ్ టూత్, అదేనండి మన జ్ఞాన దంతాల కోసం కొంచెం తెలుసుకుందాం. జనరల్గా ఈ జ్ఞాన దంతాలు అనేవి ఎర్లీ 20స్లో వస్తాయి. సో ఇవి వచ్చేటప్పుడే చాలామందికి చాలా కాంప్లికేషన్స్ వస్తాయని అంటూ ఉంటారు బయట. అమ్మో జ్ఞానదంతమా, చాలా ప్రాబ్లమ్స్ అండి బాబు దాంతో అని తలకాయ నొప్పి అని అంటానే ఉంటారు బయట. బట్ ఇదంతా కూడా కొంతవరకు నిజం, కొంతవరకు మేనేజబుల్. ఆ మేనేజ్మెంట్ ఏంటో నేను ఈరోజు మీకు సీక్రెట్ చెప్తాను. సో ఏంటంటే, ఈ జ్ఞానదంతాలు అనేవి మన పళ్ళన్నీ వచ్చిన తర్వాత, టీత్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చేవి ఇవే. అందుకే చివరిగా వస్తాయి కాబట్టి చివర్నుంటాయి కదా. సో దానివల్ల మనకి చాలా సార్లు ప్రాబ్లం అవుతుంది. అది ఎలా అంటే, చాలా మందికి మా ఓపీస్ లో గానీ క్లినిక్స్ లో గానీ మేము గనక చూస్తే వస్తుంటారు, సడన్ గా వస్తారు. ఏమైందండి, ఏంటి సమస్య అని మేము అడిగినప్పుడు, డాక్టర్ గారు నాకు చాలా నొప్పిగా ఉందండి, నోరు తెరవలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, ఫుడ్ కూడా తినలేకపోతున్నాను, భయంకరంగా నొప్పి వస్తుంది, తలపోటు వచ్చేస్తుంది, నాకు ఏదైనా చేయండి కానీ నేను భరించలేకపోతున్నాను, ఎలాగైనా దీన్ని క్లియర్ చేయండి, ఆల్రెడీ నొప్పి వచ్చిందని టాబ్లెట్ వేసుకున్నాను, వేసుకున్నంత వరకే నొప్పి తగ్గింది, తర్వాత మళ్ళీ వచ్చిందండి, ఏంటో అర్థం కావట్లేదు అని మాకు చెప్తారు. వెంటనే వాళ్ళు ఏజ్ రీచ్యా ఓకే ఎక్స్రే తీసుకోండి అని మేము పంపిస్తాం. వన్స్ ఎక్స్రే వచ్చాక అది చూడగానే మాకు అర్థమైపోతుంది జ్ఞానదంతం కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఆ వచ్చే పళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తాయి. వచ్చేవి సరిగ్గా రాకపోవడము, అడ్డదిడ్డంగా రావడము, స్పేస్ సరిపోకపోవడము జరుగుతుంటాయి. ఇది చాలా తక్కువ మందిలో జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ జరిగే ఏంటంటే, 90% మందికి ఫుడ్ అనేది, జ్ఞానదంతం అనేది చివరిలో ఉంటుంది కదా, ఆ దంతం వరకు మనం క్లీన్ చేసుకోకపోవడం వల్ల, సరిగ్గా ఫుడ్ అనేది అక్కడ వరకు వెళ్ళి అక్యుములేట్ అయిపోవడం వల్ల అవి పుచ్చిపోతాయి. దాని వల్ల వచ్చే సమస్యలు ఇంకా ఎక్కువ. సో ఒకవేళ కనుక ఎక్స్రేలో అది తిన్నగా లేదు అనుకోండి, ఏముంది, ఖచ్చితంగా మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు, మేమైతే దాన్ని రిమూవ్ చేసేస్తాం. ఇది తప్పనిసరి పద్ధతి. కానీ మనం అంతవరకు వెళ్లకుండా అవాయిడ్ చేసుకునే పద్ధతి కూడా ఉంది. అదేంటి అంటే, ఎందుకంటే 90% మందికి ఫుడ్ ఉండిపోవడం వల్లే సమస్య వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలన్నది సీక్రెట్ ఈ రోజు నేను మీకు చెప్తా. సింపుల్ అండి, కష్టమైన పనే కాదు ఇది. జస్ట్ మార్నింగ్ లేవగానే మనం బ్రషింగ్ అనేది చేయాలి. రోజు 2 పూటల బ్రషింగ్ చేయాలి. చేసేటప్పుడు కూడా చివరి దాకా బ్రష్ వెళ్తుందా లేదా అన్నది చూసుకొని, ఫుడ్, వ్యర్థ పదార్థాలు ఏది వెనకాతల మనకి రెమినెంట్స్ కింద ఉండిపోకుండా ఉన్నదా లేదా అన్నది జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటా ఉండాలి. అట్ ద సేమ్ టైం చాలా మంది ఫుడ్ ఉండిపోతుందని పిన్నిసులు పెడతారు, లేకపోతే టూత్ పిక్స్ పెట్టి పొడి చేస్తుంటారు. అలా చేసినా కూడా మనకి దెబ్బతింటాయి పళ్ళు. సో వాళ్ళు ఏం చేయాలి అంటే, ఫ్లాస్ అని బయట దొరుకుతుంది మెడికల్ షాప్ లో మీకు, డెంటల్ ఫ్లాస్ అని. జస్ట్ ఆ ఫ్లాస్ అనేది 2 పళ్ళ మధ్యన పెట్టి క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇది కాకుండా డైలీ మౌత్ వాష్ అనేది తప్పనిసరిగా చేయాలి పడుకునే ముందు. ఇలా ఈ 2 పద్ధతులు చేస్తే

0: చేస్తే ఏ పన్ను పుచ్చిపోదు, మీకు ఇబ్బందులు రాదు. సో ఈ చిన్న విషయాలు మీరు పాటిస్తే హ్యాపీగా హ్యాపీ స్మైల్స్ అనేవి వస్తాయి. దీంతో పాటుగా ఫుడ్ అనేది అందరికి ఇప్పుడు తెలిసిన విషయమే. ఆఫ్టర్ కోవిడ్ అందరూ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, సి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి అంటారు కదా, అలాగే హ్యాపీగా విటమిన్ సి ఉన్న ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకోవాలి. దానిమ్మ కాయలు, దానిమ్మ జ్యూస్ అనేది పళ్ళకి చాలా మంచిది. అవి తీసుకుంటే చిగురు సమస్యలు రావు, పళ్ళ సమస్యలు రావు. ఇలాంటి ఫుడ్ అనేది తీసుకున్నప్పుడు మీకేంటంటే మీ పళ్ళన్నీ ఆరోగ్యంగా ఉంటాయి.
1: థ్యాంక్ యూ డాక్టర్ శరణ్ దీప్క గారు. విన్నారు కదా లిజనర్స్, జ్ఞాన దంతాలు ఎందుకు అంత త్వరగా పాడైపోతాయో డాక్టర్ గారు ఇంత బాగా వివరించారు. సో ఆ లాస్ట్ పళ్ళ వరకు బ్రష్ సరిగ్గా రీచ్ అయ్యేలా చూసుకోవడం, నోటిని క్లీన్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం అనమాట. డాక్టర్ గారు చెప్పిన టిప్స్ మీకు కూడా బాగా హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను. ఇంకా మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మరొక పాటను విందాం. సఖీ చిత్రం నుండి పాడినవారు హరిహరన్, క్లింటన్ సరిజో.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
3: ఎస్ లిజనర్స్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. ఇక మనమున్నాం ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో. ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మరొక అంశం ఫ్యాషన్ మంత్రం. అయితే బయట చల్లటి గాలి, కిటికీలోంచి చూస్తే రెప్రెప్పలాడే వాన చినుకులు. ఆహా, వాతావరణం ఎంత రొమాంటిక్గా ఉందో. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఈ వర్షాకాలంలో కొన్ని కొన్ని మెమరీస్ ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడు కొన్ని పనులు చేయాలి, వేడి వేడి టీ తాగుతూ అలా వేడి వేడి సమోసాలు తినాలని, ఇలా చాలా ఉంటాయి. ఇదొక పక్క అయితే ఈ వానాకాలంలో మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఒక పక్క, మరొక పక్క మన జుట్టుకి అంతే పెద్ద తలనొప్పి తెచ్చిపెడుతుంది. హ్యూమిడిటీ వల్ల జుట్టు జిడ్డుగా మారడం, గడ్డిలా చిక్కులు పడిపోవడం, ఇంకాస్త గట్టిగా దువ్వామే అంటే గుత్తులు గుత్తులుగా చేతికి రావడం. ఇలాంటి టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన దగ్గర బ్యూటీషియన్ ఏం చెప్తున్నారో వారి మాటల్లోనే విందాం.
4: గుడ్ మార్నింగ్ లిజనర్స్. వర్షాకాలంలో వాతావరణం తేమ, హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు జిడ్డుగా మారడం, కుదుర్లు బలహీనపడి విపరీతంగా రాలడం, చుండ్రు వంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ సీజన్లో మీ జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పాటించాల్సిన ముఖ్యమైన హెయిర్ కేర్ చిట్. జుట్టును ఎల్లప్పుడూ పొడిగా ఉంచుకోండి. వర్షంలో తడిస్తే వెంటనే కడగండి. వర్షపు నీటిలో ఉండే రసాయనాలు ధూళి వల్ల జుట్టు పాడవుతుంది. ఒకవేళ వర్షంలో తడిస్తే వెంటనే మైల్డ్ షాంపూతో తల స్నానం చేయండి. సహజంగా ఆరబెట్టండి. తడి జుట్టును గట్టిగా తుడవద్దు. మైక్రోఫైబర్ టవల్తో మెల్లగా తుడుచుకోవాలి. డ్రైయర్ వాడాల్సి వస్తే ఎక్కువ హీట్ కాకుండా కూల్ మీద మాత్రమే వాడండి. తడి జుట్టుతో ముడివేయకండి. జుట్టు పూర్తిగా ఆరకముందే జడ వేసుకోవడం

0: లేదా ముడివేయడం వల్ల కుదుర్లు బలహీనపడి దుర్వాసన వస్తుంది. సరైన పద్ధతిలో నూనె రాయండి. ఎక్కువ సమయం ఉంచొద్దు. వర్షాకాలంలో తలకి నూనె రాసి రోజంతా లేదా రాత్రంతా అలాగే వదిలేయకూడదు. దీనివల్ల దుమ్ము సులభంగా పేరుకుపోయి చుండ్రు ఎక్కువవుతుంది. గోరువెచ్చటి నూనె. తలస్నానానికి 1 గంట లేదా 2 గంటల ముందు గోరువెచ్చటి నూనెతో ఆలివ్ లేదా కొబ్బరి నూనె మసాజ్ చేసి ఆ తర్వాత షాంపూ చేయండి. జుట్టు దువ్వడం మరియు స్టైలింగ్. తడి జుట్టును దువ్వద్దు. జుట్టు తడిగా ఉన్నప్పుడే కుదుర్లు చాలా బలహీనంగా ఉంటాయి, కాబట్టి పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వాలి. వెడల్పాటి పళ్ళు దువ్విన చిక్కులు తీసుకోవడానికి వెడల్పాటి పళ్ళు, చెక్క దువ్వెనలు వాడడం మంచిది. కెమికల్ ట్రీట్మెంట్స్ వద్దు. ఈ సీజన్లో హెయిర్ కలరింగ్, స్ట్రైట్నింగ్ లేదా ఎక్కువ హీట్ స్టైలింగ్ టూల్స్ వాడకపోవడమే ఉత్తమము. సహజ సిద్ధమైన హెయిర్ ప్యాక్, మెంతులు ప్యాక్ అన్నమాట. 2-3 చెంచాల మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పేస్ట్లా చేసి తలకి పట్టించాలి. గంట తర్వాత కడిగేస్తే జుట్టు బలంగా మారుతుంది. కలబంద, అలోవెరా. కలబంద జుట్టును నేరుగా స్కాల్ప్కు రాసి గంట తర్వాత కడగడం వల్ల జిడ్డు తగ్గి జుట్టు మెరుస్తుంది. వేపనీరు. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను వేప ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో తల కడిగితే చుండ్రు, ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఈ చలికాలము, ఈ వర్షాకాలము ఇవి పాటించండి.
1: థ్యాంక్ యూ స్నేహాంజలి గారు, విన్నారు కదండి బ్యూటిషియన్ టిప్స్. ఈ రైనీ సీజన్లో మీ రైనీ సీజన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీ హెయిర్ని కూడా సిల్కీగా హెల్తీగా కూడా ఉంచుకోండి. ఇక మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో వైద్య మంత్రంలో జ్ఞాన దంతాల్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, అలాగే ఫ్యాషన్ మంత్రాలో మన హెయిర్కి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మంచి పాటను విందాం. కలేజా చిత్రం నుండి పాడినవారు హేమచంద్ర, శ్వేతమోహన్.

ఎస్ లిజనర్స్, మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మాటే మంత్రం. మనలో చాలా మంది ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా, అసలు నేను చేయగలనా, ఒకవేళ ఫెయిల్ అయితే ఎలా అని భయపడి అక్కడే ఆగిపోతుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, గమ్యం ఎంత దూరంలో ఉన్నా ప్రయాణం మాత్రం మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుందని. ఈ సందర్భంలో రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న గొప్ప వాక్యం ఈనాటి మన మాటే మంత్రంలో, నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. మరొకసారి, నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. మరి ఈనాటి మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రంలో విభిన్న అంశాలను మిమ్మల్ని అలరించాయని అనుకుంటున్నాను. ఇంతటితో మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఎస్ లిజనర్స్, స్టూడియోలో టైం అయితే 9:13. ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఇక 9 అయిందంటే మీ అందరికీ తెలుసు కదండి మీకెంతో ఫేవరెట్ పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం. మరొక్కసారి విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, అలాగే ప్రపంచంలో ఏ మూలనున్న ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారాలు వింటూ ఆనందిస్తున్న లిజనర్స్ అందరికీ గుడ్ మార్నింగ్, అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక పాటల పల్లకి కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. మరి మీకు నచ్చిన పాటను మన పాటల పల్లకి కార్యక్రమంలో మీ పేరుతో వినిపించాలి అనుకుంటే మీకు నచ్చిన పాట పేరు, చిత్రం పేరుతో పాటు మీ పేరు, ప్రాంతం పేరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీరు పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 6304767436. అలాగే మీ అందరికీ తెలుసు ప్రతి మంగళవారం కూడా మీరు కోరిన పాటలను చిత్రలేఖల ద్వారా వినవచ్చు. అందుకోసం మీరు చేయవలసిందల్లా మీకు నచ్చిన పాట పేరు, చిత్రం పేరుతో పాటు మీ పేరు, ప్రాంతం పేరు ఉత్తరం రాసి పంపించడమే. మరి ఉత్తరం రాయమంటున్నారు, చిరునామా ఏంటండి అంటారా? చిరునామా రాసుకోండి, చిత్రలేఖలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశ.

సవాణి, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. పిన్కోడ్ 5300003 అనే చిరునామాకు ఉత్తరం రాసి పంపించినట్లయితే ప్రతి మంగళవారం కూడా మీరు కోరిన పాటల్ని వింటూ ఆనందించవచ్చు. అలాగే మీ అందరికీ తెలుసు, పాటల పల్లకిలోనైనా చిత్రలేఖల్లోనైనా మరీ పాతవి కాకుండా, మరీ కొత్తవి కాకుండా మధ్యలో ఉండే మంచి పాటల్ని కోరడం వల్ల మేము తప్పకుండా వినిపించగలుగుతాం. ఇక పాటల పల్లకి కార్యక్రమం ప్రారంభించబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు సరైన దూరాన్ని పాటిస్తూ ఉండండి. అవసరమైన దగ్గర సిగ్నల్ లైట్స్ని కంపల్సరీగా ఉపయోగించండి. ఒక మనిషి పొరపాటున ఒక వెహికల్ ముందుగా ఆపారు అంటే ఒక్క క్షణం, ఒక్క సెకండ్ ఆలోచించండి అతను ఎందుకు ఆపాడు అని. అలా కాకుండా అక్కడ ఆపారు కదా అని అతను ఆపిన మార్గంలోనే డైవర్షన్ తీసుకోవడం వల్ల కూడా చాలా ప్రమాదాలకైతే గురవడం జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు ఈ మధ్య చాలా ఎక్కువైపోయాయి. మన ఒక్క క్షణం, మన ఇంట్లో మన కోసం వెయిట్ చేస్తున్నారు, మనకి ఇంకా లైఫ్ ఉంది అనేది ఒక్కటి డ్రైవ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం స్పీడ్గా వెళ్ళడం కాదు, క్షేమంగా వెళ్ళడం ఎంతో అవసరం. ఇక మనం ఆలస్యం చేయకుండా మన పాటల పల్లకి కార్యక్రమంలో జై చిరంజీవ చిత్రం నుండి ముందుగా పాటను వింటారు. ఇంతలోపు మీరు వాట్సాప్ మెసేజెస్ పంపించండి. ఈ చిత్రం నుండి పాటను పాడిన వారు SP బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్.

ఎస్ లెసినర్స్, సింగా ఆలస్యం చేయకుండా మీరు కోరిన పాటల్ని వినిపించబోతున్నాను. ముందుగా గొల్లపాలెం నుండి టైలర్ నూకాల కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష మా కోసం వెంకటేష్ నటించిన కూలీ నెంబర్ 1 చిత్రం నుండి పాటను వినిపించండి అని అడుగుతున్నారు. మరి వీరు కోరిన చిత్రం నుండి మన లెసినర్స్ అందరూ ఈనాటి వినాయక చవితి సందర్భంగా అడుగుతున్నారు. మరి వారెవరో కూడా చూద్దాం.

అలాగే గౌరపాలెం నుండి సత్యనారాయణ, మహేంద్ర, గణేష్, వరలక్ష్మి అడుగుతున్నారు వినాయకుడి వినాయక చవితి సందర్భంగా మా కోసం కూడా పాటను వినిపించండి అంటూ. మరి వీరు కోరిన కూలీ నెంబర్ 1 చిత్రం నుండి పాటను వింటారు పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం.

ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో మీరు వింటున్నారు పాటల పల్లకి. మరి పాటల పల్లకిలో తర్వాత కొన్ని మల్టీ స్టారర్ అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ కొన్ని రేరెస్ట్ కాంబినేషన్స్ వస్తుంటాయి. అలాంటి వాటిల్లోనే ఒకటి దేవదాస్ 2018లో విడుదలైంది. మరి ఈ కాంబినేషన్లో నాగార్జున, నాని ప్రధాన పాత్రలుగా నటించారు. అయితే ఈ చిత్రం అంట 1999లో వచ్చిన ఒక ఆంగ్ల చిత్రం అయినటువంటి అనలైజ్ దిస్ అనే చిత్రాన్ని ఆధారితంగా చేసుకొని తీయడం జరిగిందట. మరి ఈ చిత్రం నుండి మాకు పాటని కావాలంటూ అడుగుతున్న వారు ఎవరో చూద్దాం. జోగాడ సూర్యబాబు, జోగాడ సూర్యకాంతం, జోగాడ సత్యనారాయణ గాజువాక బీసీ రోడ్ నుండి అడుగుతున్నారండి. మరి వీరు కోరిన దేవదాస్ చిత్రం నుండి పాటను వింటారు. పాడిన వారు అనురాగ్ కులకర్ణి, శ్రీకృష్ణ. ఈ పాటకు సాహిత్యాన్ని అందించింది రామజోగయ్య శాస్త్రి.

ఇలాగే మీ పేరుతో మరిన్ని పాటలు వినిపించేస్తాను మన పాటల పల్లకిలో. మరి మీరు కూడా మీ పేరుతో మన పాటల పల్లకిలో పాటలు వినిపించాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదండి. మీకు నచ్చిన పాట పేరు, చిత్రం పేరుతో పాటు మీ పేరు, ప్రాంతం పేరు వాట్సాప్ మెసేజ్ పంపించడమే. మరి వాట్సాప్ నెంబర్ 6304767436. ఇక మన పాటల పల్లకిలో, ఈ చిత్రం 1993లో విడుదలై అత్యంత ఘన విజయం సాధించింది. రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రలుగా నటించారు. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో. ఆ సినిమా పేరే రాజేంద్రుడు గజేంద్రుడు. అయితే ఈ సినిమాలో రాజేంద్రుడు ఎవరో మీ అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలో నటించిన గజేంద్రుడు హావభావాలు, నటన ప్రేక్షకులను ఆ రోజుల్లో ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి ఈ చిత్రం అత్యంత ఘన విజయాన్ని కూడా అంది. మరి ఈ చిత్రం నుండి మాకు నచ్చిన పాటను వినిపించండి అంటూ అడుగుతున్నవారు నాగులాపల్లి నుండి రమణ సీతమ్మ అడుగుతున్నారు. మరి వీరు కోరిన రాజేంద్రుడు

పాటల పల్లకిలో తర్వాత జయన్సి పరంజి మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన చిత్రం లక్ష్మీ నరసింహ. ఈ చిత్రం నుండి మాకు నచ్చిన పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు రమ్య, నాని, విజయ్, శివ, రోజా, శ్రీను, లక్ష్మీ, నారాయణ.

ఆయన కార్ షెడ్ నుండి అడుగుతున్నారు. మరి వీరు కోరిన లక్ష్మీ నరసింహ చిత్రం నుండి పాటను వింటారు. పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత. ఈ పాటకు సాహిత్యాన్ని అందించింది చంద్రబోస్.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.

మీరు చేంజ్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి ఈనాటి మన ఎఫ్ఎం 102 MHz పై ప్రసారాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి. 10:30 పాటల పల్లకి కార్యక్రమం కొనసాగుతుంది. 11 గంటలకు వినాయక చవితి పర్వదినం సందర్భంగా వందే వీణా నాయకం ప్రత్యేక సంగీత కార్యక్రమం వింటారు. రూపకల్పన డాక్టర్ నిశ్చల కృష్ణవేణి, వ్యాఖ్యానం శ్రీ రాంభట్ల నృసింహశర్మ. ఇందులో పాల్గొన్న కళాకారులు వీణ డాక్టర్ నిశ్చల కృష్ణవేణి, శ్రీమతి మండపాక శ్రీదేవి, శ్రీమతి పప్పు పద్మ రవిశంకర్, శ్రీమతి వేదుల అరుణ, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు, ఘటం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు, నిర్వహణ శ్రీమతి కె ఇందిరా. Stay tuned to FM 102.

ఎస్ లిసనర్స్, మనకున్న నిర్ణీత సమయంలో నేను వినిపించగలని పాటలన్నీ కూడా వినిపిస్తాను. మరి మీకు నచ్చిన పాటను మీ పేరుతో మన ఈనాటి పాటల పల్లకి కార్యక్రమంలో వినిపించాలి అనుకుంటే మీకు నచ్చిన పాట పేరు, చిత్రం పేరుతో పాటు మీ పేరు, ప్రాంతం పేరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీరు పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 6304767436. ఇక మన పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత శ్యామ్ సింగరాయ్ చిత్రం నుండి మాకు పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు యాక శ్రీనివాసరావు రామలక్ష్మి జంగారెడ్డిగూడెం నుండి. అలాగే వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ టౌన్ నుండి కూడా అడుగుతున్నారు. మరి వీరు కోరిన శ్యామ్ సింగరాజ్ చిత్రం నుండి పాటను వింటారు పాడినవారు అనురాగ్ కులకర్ణి.

పాటల పల్లకీలో తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. అయితే చిత్రం ఎక్కువ శాతం హైదరాబాద్, తెలంగాణ, దుబాయ్లో చిత్రీకరించడం జరిగిందట. మరి ఈ చిత్రం నుండి మాకు నచ్చిన పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు జి రమణారావు, అరవింద్, ఆర్నవ్, లక్ష్మీ ప్రసన్న, సాయిప్రియ గార్డెన్స్ మధురవాడ నుండి అడుగుతున్నారు. మరి వీరు కోరిన లవ్ స్టోరీ చిత్రంకి సంగీతం అందించింది పవన్ సిహెచ్. మరి ఈ చిత్రం నుండి వారు కోరిన పాటను వింటారు మన పాటల పల్లకిలో.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. ఇక మనమున్నాం పాటల పల్లకి కార్యక్రమంలో. ఇక పాటల పల్లకి కార్యక్రమంలో చాలా అరుదుగా స్నేహానికి, స్నేహం గురించి తెలిపే చిత్రాలు వస్తూ ఉంటాయి. అలాగే ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి. అలాంటి చిత్రాల్లో ఒకటే వసంతం. ఈ చిత్రం తమిళ్లో తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేయడం జరిగిందట. ఈ చిత్రం 2 నంది అవార్డ్స్ను కూడా అందుకుంది. ఈ చిత్రానికి సంగీతం అందించింది ఎస్ఏ రాజ్ కుమార్. ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పుకోవచ్చు. మరి ఈ చిత్రం నుండి మాకు నచ్చిన పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు కే సత్యారావు, కేఎస్ లక్ష్మి, సంతోష్ కుమార్, ప్రసన్న, అభిరామ్, తుమ్మపాల నుండి అడుగుతున్నారు. మరి వీరు కోరిన వసంతం చిత్రం నుండి పాటను వింటారు.

ఇక మన పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత ఏమండవి శ్రీవారు చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ యలమంచుల నుండి సాయి అడుగుతున్నారు. అలాగే దామోజు వెంకటాచారి, వరలక్ష్మి, దామోజు కృష్ణమ్మ, మధు, శ్రీవారి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి ఇంకా వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు చిత్రియాల గ్రామం నుండి. అలాగే శ్రీనివాస్ మధురవాడ నుండి అడుగుతున్నారు. అలాగే పలక సత్యనారాయణ ఇంకా వారి కుటుంబ సభ్యులు కూడా అడుగుతున్నారు. వీరు కోరిన ఏవండోయ్ శ్రీవారు చిత్రం నుండి పాటను వింటారు మన పాటల పల్లకిలో. పాడినవారు టిప్పు గంగా.

మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి గోపికా పూర్ణిమ పాడిన పాట విన్నారు. మీరింతవరకు పాటల పల్లకి కార్యక్రమం విన్నారు. తిరిగి 10:30 కలుసుకుందాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10:00 కావస్తుంది. మరికొద్ది సేపట్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: సమగ్ర శిశు అభివృద్ధి సేవలు ఆంధ్రప్రదేశ్ పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పోషకాహార మాసోత్సవాలను నిర్వహిస్తూ ఉంది. పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఈనాటి కార్యక్రమంలో పోషణ్ మాసం గురించిన వివరాలు, పోషణ్ మాసంలో భాగంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించిన పూర్తి సమాచారం మనకందించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు సమగ్ర శిశు అభివృద్ధి సేవలు స్ట్రీట్ జాయింట్ డైరెక్టర్ కొండ ప్రవీణ గారు. మేడంతో మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్కారం అండి.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా అసలు ఈ పోషణ్ మాసం అంటే ఏంటి, దీని ప్రధాన ఉద్దేశం ఏంటి?
1: పోషణ అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాహ అంటే పోషణ మాసము అని అర్థం. ప్రత్యేకించి సెప్టెంబర్ నెలలోనే ఎందుకు తీసుకున్నామనే దాని మీద నిర్దిష్టమైన కారణం లేదు, కానీ ఇంతకు ముందు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల మొదటి వారం అంతా కూడా పోషకాహార వారోత్సవాలు జరిపించేవాళ్ళం. అయితే అప్పట్లో కూడా కేవలం మహిళలు లేకపోతే మా సెంటర్లకు సంబంధించిన లబ్ధిదారులు మాత్రమే కేంద్రానికి వచ్చేవారు. కానీ ఇది కేవలం ఆ మహిళలకు పిల్లలకు మాత్రమే పరిమితమైంది కాదు, కుటుంబం అంతా కూడా ఈ పోషకాహారం పట్ల సరియైన అవగాహన వచ్చినప్పుడు మాత్రమే పరిపూర్ణంగా కుటుంబాలు అడాప్ట్ చేసుకుంటాయనే ఉద్దేశంతో ఈ నెలంతా కూడా పోషకాహారం పట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఈ పోషకాహార మాసోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది.
0: మేడం, అసలు ఈ పోషణ్ మాసం అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం

0: ఏ సంవత్సరం నుంచి ప్రారంభించిందంటారు.
1: ఇది చాలా ముఖ్యమైన, అంటే దేశానికి చాలా అవసరమైన కాన్సెప్ట్ గా గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని తీసుకోవడం జరిగింది. 2018లో మార్చి 8వ తారీఖున రాజస్థాన్ లోని జున్జున అనే జిల్లాలో దీన్ని లాంఛనంగా ప్రారంభం చేశారు. ఈ చేసిన దగ్గర నుంచి కూడా, అంటే ఇది కేవలము కుటుంబము ఒక కుటుంబానికి పరిమితో, లేకపోతే ఈ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ విమెన్ కు సంబంధించిందో కాదు, ప్రజల్లోకి తీసుకువెళ్లిపోతేనే దీనికి సస్టైనిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇది జనాందోళనగా చేపట్టడం జరిగింది. అంటే ప్రజా ఉద్యమంగా ఈ పోషకాహారాన్ని ఖచ్చితంగా ప్రతి కుటుంబము తీసుకునే విధంగా వాళ్ళ చైతన్యం తీసుకురావడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశము. సో ఒక ప్రతి కుటుంబంలోని తల్లులు తండ్రులు, ఆ పెద్ద వయసు వారు, కౌమార బాలికలు, వీళ్ళందరికీ కూడా దీని పట్ల అవగాహన ఉండాలి. ఇందులో భాగంగా రాజకీయ నాయకులు గాని, స్వచ్ఛంద సంస్థలు గాని, వివిధ అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతూ ఈ పోషకాహార మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతోందండి.
0: మేడం, పోషకాహార లోపం వల్ల శారీరక మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
1: ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే బిడ్డ శిశువు స్థాయిలో నుండే పోషకాహారం తీసుకోవటం మూలంగా, అంటే దాదాపు ఈ 1000 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ ఏజ్ లో. సో ఎప్పుడైతే పోషకాహారాన్ని సరిగా తీసుకోలేకపోతాడో బిడ్డ, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగా ఉండదు. అలాగే సరి అయిన న్యూట్రియంట్స్ తీసుకోకపోవడం వల్ల, జింక్ ఐరన్ లాంటివి లోపించడం వల్ల ఐక్యూ లెవెల్స్ అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మదర్ సరిగా తీసుకోకపోవటం మూలంగా నీరసము, లేకపోతే చేయాల్సినంత పని చేయలేకపోవడము, పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవటము, ఇలాంటి వాటి వల్ల ప్రొడక్షన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఒక మదర్ గనక యాక్టివ్ గా లేకపోతే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యపరంగా దెబ్బతినే అవకాశం ఉందండి. తను యాక్టివ్ గా హెల్దీగా ఉంటేనే కుటుంబాన్ని అంతటికి కావాల్సిన అన్ని కూడా ఇన్ టైమ్ లో సర్వీస్ చేయగలుగుతుంది. సో దట్ వాళ్ళందరూ కూడా, పిల్లలైతే చదువుకులో యాక్టివ్ గా వెళ్ళగలుగుతారు, భర్త అయితే యాక్టివ్ గా పని చేసుకోగలుగుతాడు. ఎప్పుడైతే సరైన ఫుడ్ ఈమెకు లేదో, ఆటోమేటిక్ గా కుటుంబానికి కూడా అందించలేదు, ఆటోమేటిక్ గా కుటుంబ ఆదాయం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ ఆ బర్డెన్ మళ్ళీ ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది. సో అందువల్ల ఖచ్చితంగా మహిళలు అలాగే కుటుంబము సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం అండి.
0: మేడం, పిల్లల మొదటి 1000 రోజులు పోషకాహారంలో చాలా ముఖ్యమైనవని మనం భావిస్తూ ఉంటాం. మీరు కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, అంటే ఫస్ట్ 1000 డేస్ అని చెప్పి ఇలాగా. అవి ఎందుకు అంత ముఖ్యమని మీరు భావిస్తూ అలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది?
1: నిజంగానే బిడ్డ ఫామ్ అయిన దగ్గర నుంచి 1000 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక గర్భిణీ స్త్రీగా 9 నెలలు మోసి కన్న తర్వాత బిడ్డ పుట్టి 2 సంవత్సరాల వరకు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట బిడ్డ జీవితంలో. ఎప్పుడైతే బిడ్డ కడుపులో పడిందో అప్పటి నుంచి ఈ 9 నెలలు ప్లస్ 2 సంవత్సరాలు మొత్తాన్ని కలిపి 1000 రోజులుగా తీసుకుంటాము. ఈ టైంలోనే డెవలప్మెంట్స్ అంతా కూడా అధికంగా జరుగుతూ ఉంటాయి. బిడ్డ శారీరక ఫార్మేషన్ గానీ, లేకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ గానీ, బిడ్డ యాక్టివిటీస్ గానీ, ఇవన్నీ కూడా కడుపులో ఉన్నప్పుడే జరిగే టైంలో, ఏ టైంలో కావాల్సిన ఆహారం ఆ టైంలో తల్లి ప్రాపర్ గా తినగలిగితే, ఈ టైంలో కూడా చాలా మంది మదర్స్, లేకపోతే పనికి వెళ్లే మదర్స్ ఫుడ్ మీద సరిగా ఫోకస్ చేయకపోవటం వల్ల లోపల తనకు ఆరోగ్యము దెబ్బతిని, లేకపోతే తను మాల్ నరిష్డ్ అవడంతో పాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఈ మాల్ నరిష్మెంట్ కడుపులో ఉన్న దగ్గర నుంచి కూడా కొనసాగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక మదర్ తను అడాలసెంట్ గర్ల్ గా ఉన్నప్పటి నుంచే ఈ పోషకాహార లోపం అనేది సరిచేయబడకపోతే రేపు తను జన్మనిచ్చే బిడ్డకు కూడా ఈ పోషకాహార లోపం అనేది కంటిన్యూ అవుతుంది. సో అందువల్ల మనం ఖచ్చితంగా అడాలసెంట్ గర్ల్ న్యూట్రిషన్ మీద కూడా చాలా ఫోకస్ చేయాల్సి ఉంది. ఈవెన్ గర్ల్స్ ఏ కాదు, బాయ్స్ కూడా అవగాహన కలిగినప్పుడు మాత్రమే వాళ్ళ ఫ్యూచర్ ఫాదర్స్ కాబట్టి తన భార్యని, తన బిడ్డని ఏ విధంగా చూసుకోవాలనే అవగాహన ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ పోషకాహార లోపం కుటుంబం మీద దాడి చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి.
0: మనం చూస్తూ ఉంటే కనుక ఈ రోజులలో పిల్లలు మనకి స్టంటింగ్, వేస్టింగ్ అని అంటూ ఉంటాము. అసలు ఈ స్టంటింగ్, వేస్టింగ్ అంటే ఏమిటి, వాటిని ఎలా నివారించాలి అంటారు?
1: ప్రధానంగా ఈ పోషకాహార లోపాన్ని మనం 3 కేటగిరీలో విడదీసి చూస్తామండి. అండర్ వెయిట్, స్టంటింగ్, వేస్టింగ్. అండర్ వెయిట్ అంటే ఒక బిడ్డ వయసుకు తగ్గ బరువు లేకపోవడాన్ని అండర్ వెయిట్ అంటాం. అలాగే వేస్టింగ్ అంటే ఒక బిడ్డ ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడాన్ని వేస్టింగ్ అంటాం. అలాగే స్టంటింగ్ అంటే వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడాన్ని స్టంటింగ్ అంటాం. ఈ కూడా 5 సంవత్సరాల పిల్లల్లో సాధారణంగా ఎక్కడ చూసినా కూడా ఒకే రేంజ్ లో ఉండాలి. కానీ ఇది కేవలము పోషకాహారంలో ఇవ్వడంలో గ్యాప్స్ మూలంగానే ఈ స్టంటింగ్, వేస్టింగ్, అండర్ వెయిట్ అనేది పిల్లల్లో చూస్తున్నాం. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళ పేరెంట్స్ షార్ట్ గా ఉంటారు కాబట్టి పిల్లలు షార్ట్, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ స్టౌట్ గా ఉంటారు కాబట్టి స్టౌట్ ఉన్నారు, లేకపోతే పేరెంట్స్ సన్నగా ఉన్నారు కాబట్టి పిల్లలు సన్నగా ఉన్నారు అనుకుంటాం. కానీ 5 సంవత్సరాల లోపు పిల్లల్లో తల్లిదండ్రుల జీన్స్ ప్రభావం ఉండదండి. 5 సంవత్సరాల తర్వాత మాత్రమే జీన్స్ ప్రభావం చూపిస్తుంది. అంతవరకు కూడా వాళ్ళ ఫీడింగ్ ప్రాక్టీసెస్ మీదనే పిల్లల గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది.
0: మేడం, అనీమియా నివారణ కోసం ఎలాంటి ఆహారపు అలవాట్లను పాటించాలి?
1: ఎనీమియా నివారణ కోసం ప్రధానంగా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడంతో పాటు హైజీన్ కూడా పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు

ఇదైనా ఈ హెచ్బి లెవెల్స్ ఖచ్చితంగా 11 గ్రాముల లోపు ఉంటే గనక వాళ్ళని ఎనిమిక్ మదర్స్ గా మేము తీసుకుంటాం పిల్లల్లో అయినా సరే. సో ఈ వీళ్ళందరినీ కూడా క్లోజ్ మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళు సాధారణంగా ఆకుకూరలు అధికంగా ఉండే ఆహారాన్ని వాళ్ళ డైలీ మెనూలో భాగం చేసుకోవాలి. అలాగే దాంతోపాటు

0: తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎనిమియా నుంచి బయటపడే అవకాశం ఉంటుందండి.
1: మేడం, మరి ఈ పోషణ్ మాసంలో గ్రామ స్థాయిలో ఎలాంటి కార్యకలాపాలు చేపడుతున్నారు మేడం?
0: ఇది మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు దీన్ని అడాప్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది ఒక ప్రజా ఉద్యమంలాగా మనం చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని. సో ఇందులో గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ, గ్రామ స్థాయిలో ఉండే అదర్ డిపార్ట్మెంట్స్ ను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఈ పోషకాహారం యొక్క ఆవశ్యకతని వివరించడం జరుగుతుంది. దీనికి అంగన్వాడీ కేంద్రాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆరోగ్య కార్యకర్తలు, ANMs, వీళ్ళందరి సమన్వయంతో పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టడమే కాదు, వాటితో పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. గృహ సందర్శనలు చేసి ఆ కుటుంబ పరిసరాలు ఎలా ఉన్నాయి, ఈవెన్ పరిసరాలు శుభ్రంగా లేకపోయినా కూడా పిల్లలు తరచుగా అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. అనారోగ్యాల బారిన పడినప్పుడల్లా పిల్లల బరువు తగ్గిపోతూ ఉంటది. తగ్గినప్పుడు ఈ పిల్లలు వేస్టింగ్, అండర్ వెయిట్ కి గురైపోయే ప్రమాదం ఉంది. సో వాటి నుంచి ఆ పిల్లలు రక్షింపబడాలంటే ఖచ్చితంగా సరౌండింగ్స్, ఇంటి లోపల పరిసరాలు శుభ్రంగా ఉండాలి, అలాగే కుటుంబంలో వాడే వస్తువులు పరిశుభ్రంగా ఉండాలి, అలాగే ఈవెన్ లాక్టేటింగ్ మదర్స్ తను బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు కూడా పరిశుభ్రతలు పాటించాలి. డ్రెస్సింగ్ లో గానీ, రెగ్యులర్ గా తన శారీరకంగా కూడా తను శుభ్రత, బిడ్డను శుభ్రంగా ఉంచాలి, తను శుభ్రంగా ఉంచాలి. సో అలాంటప్పుడు ఈ జర్మ్స్ అనేవి యాక్చువల్ గా ఏంటంటే మనం పోషకాహారం తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి పరిస్థితుల వల్ల మన చేతుల ద్వారా లోపలికి జర్మ్స్ వెళ్లిపోయి తీసుకునే ఆహారం జర్మ్స్ తినేసేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు కూడా ఈ పోషకాహారం లోపం వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల ఈ రెండింటి మీద కూడా ఫోకస్ చేస్తాం. అలాగే ప్రభుత్వం కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ నులి పురుగుల నివారణ టాబ్లెట్స్, ఆల్బెండజోల్ ఒక క్యాంపెయిన్ చేసి ఆల్బెండజోల్ టాబ్లెట్స్ పిల్లలందరికి కూడా అంగన్వాడీలో ప్రీస్కూల్ పిల్లల దగ్గర నుంచి 18 ఇయర్స్ లో పిల్లలందరికీ కూడా ఈ టాబ్లెట్స్ ఇవ్వటం మూలంగా ఈ నులి పురుగులని బయటపడేందుకు పిల్లల్ని సమాయత్తం చేస్తుంది. సో దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలందరూ.
1: ఆధునిక ఆహారపు అలవాట్లు అంటే మనం చూస్తున్నాం ఈ రోజుల్లో జంక్ ఫుడ్స్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, ఇవి పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి?
0: నిజంగానే జంక్ ఫుడ్స్ అనేవి చాలా ప్రభావం చూపిస్తున్నాయండి. ఎందుకంటే చిన్నప్పుడు ఒక ముందు తరంలో చూసినట్లయితే ఇంట్లో పేరెంట్స్ వండి పెట్టినవి మాత్రమే పిల్లలు తినేవారు, జంక్ ఫుడ్స్ చాలా అరుదుగా తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక పేరెంట్స్ మాట కూడా వినకపోవడం ఒకటి, రెండవది ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్, మూడవది తల్లిదండ్రులు కూడా ఇద్దరు జాబ్స్ కు వెళ్లిపోయి పిల్లల ఆహారం మీద దృష్టి పెట్టలేక డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. నిజానికి చదువు లేని వాళ్ళే కదా, చదువుకున్న వాళ్ళు కూడా ఈ జంక్ ఫుడ్స్ మంచిది కాదనే విషయం తెలిసినప్పటికీ కూడా కుటుంబాల్లో ఈ ప్రాక్టీస్ ఉండడం లేదండి. అందువల్ల ఏంటంటే పిల్లలు మనం చెప్పితే నేర్చుకోరు, మనం ఏం చేస్తున్నాం పేరెంట్స్ గా మనం ఏం చేస్తున్నామో చూసి నేర్చుకుంటారు. సో అలాంటప్పుడు తల్లిదండ్రులు ప్రాపర్ గా గనక ఈ డైట్ తీసుకోవడం, కుటుంబంలో కుటుంబం అంతా కలిసి కూర్చొని ఒక పూట అయినా భోజనం చేసే అలవాటు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఉండాలి. ఎందుకంటే ఎలాగో మధ్యాహ్నం ఎవరు పనుల్లో వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు, కనీసం రాత్రి అయినా సరే కుటుంబం అంతా కలిసి కూర్చొని ఈ గ్యాడ్జెట్లు వీటన్నిటికి కూడా దూరంగా ఉంచి చక్కగా సరదాగా కుటుంబంలో మాట్లాడుకుంటూ తల్లిదండ్రుల ప్రేమను పంచుతూ పిల్లలు తల్లిదండ్రులు కలిసి భోజనం చేసినప్పుడు ఆ హెల్దీ వాతావరణము వాళ్ళ ఫ్యూచర్ కూడా కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ఇక ఎవరి పాటికి వాళ్ళే ఉంటే ఇలాగే పిల్లలు కూడా ఈ జంక్ ఫుడ్స్ కి ఎక్కువ అలవాటు, అంటే మనం ఇంట్లో వాడే వస్తువుల కన్నా బయట వాటికి స్వీట్నర్స్ ఎక్కువ ఉంటున్నాయి, సాల్టీ ఫుడ్స్ ఎక్కువ ఉంటున్నాయి, వీటి వల్ల తొందరగానే చిన్న వయసులోనే మరి డయాబెటిక్ బారిన పడటము, లేకపోతే బీపీలు ఇవన్నీ తొందరగా చిన్న వయసులోనే చూస్తున్నాం. సో వీటన్నిటి కారణం కూడా అంటే చిన్నప్పటి నుంచి చాక్లెట్స్ అలవాటు చేసేస్తాం చాలా సింపుల్ గా, కానీ దానివల్ల మరి ఈ రోజుల్లో 20-30 ఏళ్ళలోనే డయాబెటిక్ బారిన పడిపోతున్నారు. చిప్స్, లేస్ ప్యాకెట్స్ ఇలాంటివి కూడా చాలా ఈజీగా వాళ్ళు కొనుక్కొని తినేసేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులను ఇంకా మరి ఆకలేస్తుంది అనట్లేదు కాబట్టి వాళ్ళకు ఈజీగా ఉంది. సో దాంతో 20-30 ఏళ్ళలోనే బీపీలు బారిన పడిపోతుంది. మరి మన పిల్లల్ని ఏ రకంగా మనం పెంచుతున్నాం అనేది తల్లిదండ్రులు మరొకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: మేడం, మరి ఈ కార్యక్రమాలపై ప్రజల నుండి ముఖ్యంగా మహిళలు మరియు తల్లుల నుండి ఎలాంటి స్పందన వచ్చిందంటారు?
0: మంచి స్పందన వచ్చిందండి. ఎందుకంటే విని వెళ్ళిపోవటం అనేది గతంలో ఉండేది, కానీ ఇప్పుడు మాకు కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే తల్లులు లేకపోతే ప్రజలు మేము ఏం తింటే బెటర్ అని అడిగే స్టేజ్కి వచ్చారు అని అంటే ఇది ఒక సక్సెస్ గానే భావిస్తున్నాం. వంట గదిని మనం ప్రాపర్ ఉపయోగించుకోగలిగితే హాస్పిటల్ కు వెళ్లే నంబర్ తగ్గుతుంది, అన్ని ఔషధాలు లాంటి ఆహార పదార్థాలు మనకు ఇంట్లోనే దొరుకుతాయి. సో దీని గురించి ఈ రోజు 2 ఇయర్స్ లోపు పిల్లలకి ఏమి ఇవ్వాలి, లేకపోతే 5 సంవత్సరాల్లో పిల్లలకి ఏమి ఇస్తే స్టంటెడ్ వేస్టెడ్ బారిన పడము అనే దాని గురించి ఒక అంగన్వాడీ వర్కర్నో లేకపోతే ఒక ఆరోగ్యకర్తను కన్సల్ట్ చేసే స్టేజ్ కు వచ్చారంటే నిజమే దీని పట్ల మేము అవగాహన ఉంటేనే తప్ప ఆరోగ్యమైన సమాజానికి అందించలేము అనే దృక్పథము ప్రజల్లో లేకపోతే మహిళల్లో వచ్చిందని అనుకుంటున్నాం. అలాగే ఈ మహిళల గురించి కూడా పురుషులు ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే ఇంకా బాగుంటది. ఎందుకంటే పిల్లల గురించి అయితే తండ్రిగా గబుక్కునే ఇంట్రెస్ట్ తీసుకోగలుగుతున్నారు, కానీ మహిళల గురించి మిగతా కుటుంబంలో వాళ్ళ గురించి కూడా వాళ్ళు తిన్నారా లేదా ఏం తిన్నారు వాళ్ళు అనే దాని గురించి కొంచెం శ్రద్ధ కనపరిస్తే ఆ తల్లి గనక హెల్దీగా ఉంటే కుటుంబం అంతా కూడా హెల్దీగా ఉంటది. ఒక కుటుంబం హెల్దీగా ఉంటే సమాజం అంతా కూడా హెల్దీగా ఉంటుంది.
1: మేడం మరి

0: ఈ కార్యక్రమం ద్వారా మీరు ముఖ్యంగా గుర్తించిన ప్రధాన పోషకాహార లోపాలు ఏమంటారు మేడం?
1: ఎక్కువగా దగ్గరున్న స్టాటిస్టిక్స్ ప్రకారము అండర్ వెయిట్ పిల్లలు కనిపిస్తున్నారు, అలాగే ఎనిమియా అయితే పిల్లల్లోనూ మదర్స్ లోనూ కూడా కనిపిస్తుందండి. సో ఈ ఎనిమియా ముక్త భారత్ లో భాగంగా మేము కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాము. ఇవేంటంటే ఇమీడియట్ గా మనం రిజల్ట్ తెప్పించలేకపోయినప్పటికీ గ్రాడ్యువల్ గా దీని మీద పదే పదే మనము ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఒకసారి ఒక కుటుంబంలో గనక మార్పు అంటూ వచ్చింది, వాళ్ళు దీని పట్ల సరైన అవగాహన కలిగి ఉన్నారు అంటే ఫ్యూచర్ ఇంకెప్పటికీ కూడా అది ఆ కుటుంబంలో నిలబడిపోతుంది ఆ బిహేవియరల్ చేంజ్ అనేది. సో ఆ రకంగా పూర్తిగా ప్రజల్లో బిహేవియరల్ చేంజ్ తీసుకురావడం కోసం అని ఫైట్ చేస్తున్నాము. సో ఎనిమియా నుంచి గనక మనం బయటకు తీసుకురాగలిగితే మరి హెల్దీ బేబీస్ ను మనం చూడగలం, అలాగే ఈ మాల్ న్యూట్రిషన్ నుంచి బయటకు తీసుకురాగలిగితే గనక ఫ్యూచర్ సిటిజన్స్ ను మనం చూడగలం అనే ఉద్దేశంతో దీన్ని ఒక మెషిన్ మోడ్ లో ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్తున్నాము.
0: మేడం, కార్యక్రమంలో చివరగా ఈ యొక్క పోషకాహారంతో బలమైన భారత్ అనే లక్ష్య సాధన కోసం ప్రతి కుటుంబానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు?
1: నిజంగానే పోషకాహారంతో బలమైన భారత్ అన్ని రంగాల్లో కూడా ఈ రోజు భారత్ అభివృద్ధి చెందే దేశాలతో పోటీ పడుతుంది, ఎక్కడ కూడా తగ్గడం లేదు. సో అందులో భాగంగానే ప్రతి కుటుంబము నా కుటుంబం అని ప్రతి భారతీయులు కూడా ఈ రోజు తీసుకునే పరిస్థితి, అందరం ఒక కుటుంబం అనే పరిస్థితికి వచ్చేసాం. అందులో భాగంగానే ప్రతి కుటుంబంలో కూడా ఈ పోషకాహారాన్ని 1000 రోజుల నుంచి మొదలుపెట్టి బిడ్డ జీవితాంతము కూడా సరైన పోషకాహారాన్ని గనక ఒక కుటుంబం తీసుకోగలిగితే, ఒక కుటుంబం గనక హెల్దీగా ఉంటే ఆ సమాజం కూడా హెల్దీగా ఉంటుంది. సో ఒక మదర్ గనక ఈ పోషకాహారం తీసుకోగలిగితే పోషకాహారం లేని బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది. పోషకాహారం లేని బిడ్డ ఎదిగి విద్యలో ముందుండి ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకోగలిగిన కీలక పొజిషన్ లోకి ఎదగగలుగుతాడు. అలా ఎదిగినప్పుడు మన దేశానికి ఉపయోగకరమైన వ్యక్తిగా తయారవగలుగుతాడు. సో అలాంటి పిల్లలను అనేక మందిని గనక మనం అన్ని కుటుంబాల నుంచి గనక తీసుకురాగలిగితే ఖచ్చితంగా బలమైన భారత్ తయారవుతుంది. మనం ఈ పోషకాహార లోపం మీద యుద్ధం చేసి పోషకాహార లోపం లేని భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ పోషకాహార మాసోత్సవాలు నిర్వహించడం జరిగిందండి.
0: మేడం, ఈరోజు మీరు మన ఆకాశవాణి స్టూడియోస్కి విచ్చేసి పోషణ మాసంపై పూర్తి సమాచారం మన శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్ యూ అండి.
0: ఇంతవరకు పోషణ మాసంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని మీరు విన్నారు. అతిథి కొండా ప్రవీణ గారు, జాయింట్ డైరెక్టర్ సమగ్ర శిశు అభివృద్ధి సేవలు ఆంధ్రప్రదేశ్, పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు ట్యూన్ చేసి వింటున్నారు FM 102.

ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో పాటల పల్లకి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక మన పాటల పల్లకి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలను మీ పేరుతో మన పాటల పల్లకి కార్యక్రమంలో వినిపించాలి అనుకుంటే మీకు నచ్చిన పాట పేరు, చిత్రం పేరుతో పాటు మీ పేరు, ప్రాంతం పేరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీరు పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 6304767436. ఇక ముందుగా నా పేరు శివ, చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ కళ్యాణి, శ్రీనివాస్, రామారావు ఇంకా వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు పూర్ణ మార్కెట్ నుండి. మరి వీరు కోరిన నా పేరు శివ చిత్రం నుండి పాటను వింటారు. పాడిన వారు కార్తీక్.

పాటల పల్లకిలో తర్వాత పుట్నూరు మహేష్ బాబు, పుట్నూరు అనురాధ, పుట్నూరు వెంకటరామలింగేశ్వరరావు ఇంకా వారి కుటుంబ సభ్యులు బొచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం నుండి అడుగుతున్నారు కన్నప్ప చిత్రం నుండి పాటను వినిపించమంటూ. అలాగే శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా నుండి అడుగుతున్నారు. అలాగే మునగపాక నుండి నాగేశ్వరరావు, మంగరత్నం, నిర్మల, కార్తీక్, నిరీష అడుగుతున్నారు. మరి వీరు కోరిన కన్నప్ప చిత్రం నుండి పాటను వింటారు.

పాటల పల్లకిలో తర్వాత భిలాయ్ ఛత్తీస్గఢ్ నుండి ఉత్తమ్ సింగ్ జంగేల్, మోరాస్ జంగేల్, అనిల్ కుమార్, అజిత్ కుమార్, ఆయుష్, నందిని, అమిత్ జంగేల్, శకున్ జంగేల్, ఆరుషి ఇంకా వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు భీమ్లా నాయక్ చిత్రం నుండి పాటను వినిపించమంటూ. మరి వారు కోరిన భీమ్లా నాయక్ చిత్రం నుండి పాటను వింటారు మన పాటల పల్లకిలో. పాడినవారు కేఎస్ చిత్ర.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఎస్ లిజనర్, స్టూడియోలో టైం అయితే 10:33 దాటి 30 సెకండ్లు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. ఇక మనమున్నాం పాటల పల్లకి కార్యక్రమంలో. మరి పాటల పల్లకి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను మీ పేరుతో మన పాటల పల్లకి కార్యక్రమంలో వినిపించాలనుకుంటే మీకు నచ్చిన పాట పేరు, చిత్రం పేరుతో పాటు మీ పేరు, ప్రాంతం పేరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీరు పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 6304767436. ఇక మన కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడిగా పరిచయమైన చిత్రం స్టూడెంట్ నెంబర్ 1. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించారు. మరి ఈ చిత్రం నుండి మాకు నచ్చిన పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు. వరలక్ష్మి శ్రీనివాస్ మధురవాడ నుండి, మరి వీరు కోరిన స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుండి పాటను వింటారు. పాడినవారు ఉదిత్ నారాయణ్, కెఎస్ చిత్ర.

యెస్టర్డే నెంబర్ వన్ చిత్రం నుండి పాటను వినిపించమంటూ అడిగారు జయలక్ష్మి బెంగళూరు నుండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వింటున్నారు. మరి మీరు కూడా విని ఆనందించారనే అనుకుంటున్నాను. ఇక మన పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత 20వ శతాబ్దం చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కె సూర్యనారాయణ, ధనలక్ష్మి, హేమంత్ కుమార్, తేజేశ్వరరావు కూటికుప్పలపేట శ్రీకాకుళం నుండి అడుగుతున్నారు. మరి వీరు కోరిన 20వ శతాబ్దం చిత్రం నుండి పాటను వింటారు మన పాటల పల్లకిలో.

జేవి రాఘవులు సంగీత దర్శకత్వంలో వచ్చిన 20వ శతాబ్దం చిత్రం నుండి పాటను విన్నారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. అలాగే పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత సంక్రాంతిలో విడుదలై అత్యంత ఘన విజయాన్ని అందుకుంది మనశంకర వరప్రసాద్. మరి ఈ చిత్రం నుండి మాకు నచ్చిన పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు జార్ఖండ్ నుండి శివ, ప్రేమ్, కపిల్, శివాంష్, సంగీత, లిపి, దీపాలి అడుగుతున్నారు. మరి వీరు కోరిన మనశంకర్ వరప్రసాద్ చిత్రం నుండి పాటను వింటారు మన పాటల పల్లకిలో. పాడినవారు ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్.

గంటలే విల్లాలి వీరలే వీరమణి గంటలే ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంత.

ఇరుముడి చిత్రం నుండి జీవి ప్రకాష్ కుమార్, డప్పు శ్రీను, శుంకర్ ఆంజనేయులు, చౌడం శ్రీనివాస్ పాడిన పాట విన్నారు కదా. మరి ఈ చిత్రం నుండి పాటను అడిగిన వారు ఎవరు అని అంటే, డబ్బీరు ప్రవళిక, డబ్బీరు అప్పారావు, డబ్బీరు పూర్ణచందర్, గంగాధర్, రాజశేఖర్ అడిగారు. మరి విని ఆనందించారని అనుకుంటున్నాను. అలాగే మన పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట మాస్టర్ చిత్రం నుండి అడిగిన వారు రామ్ నాయుడు, లక్ష్మి గూడెం నుండి.

0: జస్ట్ ఆసమ్ నా, నో టెన్షన్ బేబీ.
1: మాస్టర్ చిత్రం నుండి అనిరుద్ధ్ రవిచంద్రన్, సామ్ విశాల్ పాడిన పాట విన్నారు.

రాజాసాబ్ చిత్రం నుండి విశాల్ మిశ్రా శృతి పాడిన పాట విన్నారు. మరి చిత్రం నుండి పాటను అడిగిన వారు ఎవరు అంటే రమణ ప్రియ అనకాపల్లి నుండి. మీరింతవరకు పాటల పల్లకి కార్యక్రమం విన్నారు. ఇంతటితో పాటల పల్లకి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇప్పుడు స్టూడియోలో టైం 11 గంటలు దాటి 7 సెకండ్లు. ఇప్పుడు వినాయక చవితి పర్వదినం సందర్భంగా వందే వీణా నాయకం ప్రత్యేక సంగీత కార్యక్రమం వింటారు. రూపకల్పన డాక్టర్ నిశ్చల కృష్ణవేణి, వ్యాఖ్యానం శ్రీ రాంబట్ల నృసింహశర్మ. ఇందులో పాల్గొన్న కళాకారులు వీణ డాక్టర్ నిశ్చల కృష్ణవేణి, శ్రీమతి మండపాక శ్రీదేవి, శ్రీమతి పప్పు పద్మ రవిశంకర్, శ్రీమతి వేదుల అరుణ, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు, ఘటం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు, నిర్వహణ శ్రీమతి కె ఇందిర.
1: ఆకాశవాణి వినాయక చవితి పర్వదినం సందర్భంగా వందే వీణా నాయకం ప్రత్యేక సంగీత కార్యక్రమం వింటారు. రూపకల్పన డాక్టర్ నిష్టల కృష్ణవేణి, వ్యాఖ్యానం శ్రీ రాంబట్ల నృసింహశర్మ, నిర్వహణ శ్రీమతి కె ఇందిర. వినండి ప్రత్యేక సంగీత కార్యక్రమం వందే వీణా నాయకం.

అని తలుచుకుంటూ ఏ పనైనా మొదలెట్టడం మన అలవాటు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, విజయాలను కలిగించే సిద్ధి వినాయకుడు ఆ గజముఖ గణపతి. సర్వ విద్యాప్రదాత, సకల కళానుసంధాత. అందులోనూ ఆయన సంగీత విద్యా విశారదుడు. సాధారణంగా ఏనుగు తొండం నుండి వచ్చేది ఘీంకారం, కాని ఆ కరిముఖుని ద్వారా వెలువడేది ఓంకారం. అదే విశ్వాధారం. వీణా నిక్వాణంలోనూ తొణికిసలాడేది ఆ జీవమే, వికస్వనించేది మన మానస రాజీవమే. కనుకనే వినాయక అనే నాలుగు అక్షరాల స్మరణతో నాలుగు వీణలపై గణేశ చతుర్థికి

ఇక్కడ కూడా నాలుగును సూచించే చతుర్థి నాడు అంటే వినాయక చవితి పర్వదినాన వివిధ వాగ్గేయకారుల విఘ్నేశ్వర సంకీర్తలను వల్లకీ తంత్రులపై విందాం. వందే వీణానాయకం.

ముందుగా గణేశ మంత్ర బీజాక్షరీయుత ముత్తయ్య భాగవత రచన హంసధ్వని రాగంలో గం గణపతే నమో ఆదితాళం త్రిశ్యగతి.

అంకుశధరుడు, మంగళకరుడు, ఆ ఏకదంతుడు. ముత్తయ్యవారి ముద్దు గణపతి అలా ఉంటే ముత్తుస్వామిగారి సిద్ధి గణేశుడు ఎలా పరిఢవిల్లుతున్నాడో విందాం. చామర రాగంలో దీక్షితార్ సాహిత్యం. సిద్ధి వినాయకం, అనీశం, తాళం, రూపకం.

ఈ పంక్తితో వినాయక పూజ ఏ మాసం ఏ తిథినాడు చేసుకోవాలో అక్షరభద్రం చేసేశారు ముత్తుస్వామి. భద్రప్రద పదాంబుజం అంటూ వీరు ఇలా రాగచామర సేవనం చేస్తే ఊత్తుకాడు వెంకట సుబ్బయ్యర్ గారు. పేరే ఇంత గంభీరంగా ఉంది, రాగము గంభీర నాట. శ్రీ విఘ్నరాజం భజే. తాళం ఖండ నడ.

హారావళి కలిత గంభీరుడట లంబోదరుడు. సుబ్బయ్యర్ గారి నిబ్బరపు పిళ్ళారప్ప సంగతులవి. పిళ్ళారప్ప అంటే గణేశుడే. మరి కాస్త ఎగువకు వెళితే ఎలుక రౌతు తానై పరిభ్రమించే మూలాధార చక్రాన్ని చూడమంటున్నారు దీక్షిత. శ్రీరాగంలో శ్రీ మూలాధార చక్ర వినాయక ముత్తుస్వామి దీక్షితార్ రచన ఆదితాళం.

తమ్ముడి పేరిట గురు గుహ ముద్ర వేసి సన్నుతులన్నీ అన్నగారికి చెల్లింపు చేసే గౌరవనీయమైన గడుసు పోకడలు పోగల ఆజమాయిషి ముత్తుస్వామివారిదే. మరి త్యాగరాజస్వామివారు మాత్రం కొంత భిన్నంగా, ఇంకాస్త సూటిగా, గణనాథ పరాత్పర శంకరాగమ వారినిధి అనే సమాసభూయిష్టంగా ఇష్టంగా నుతించారు బంగాళారాగంలో గిరిరాజసుత కీర్తనలో ఆదితాళం.

హేరంబ గణపతి ఆవిర్భావ వికాస విలాసాదుల నాద్యంత నర్మగర్భంగా దీక్షితార్ పలికినదే ఏకదం తం భజేహం కీర్తన. రాగం బిలహరి, తాళం మిశ్రచాపు.

శక్తిమంతకాంతకాత్మజం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. జగద్గురు శంకరాచార్య విరచిత పంచరత్నాక్షరనాద ప్రకాశమిది ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం.

వినాయక చతుర్థి అనే సప్తాక్షర పర్వదినాన సప్త స్వరాలు నిస్వరించే ఏడు తీవిల మీద విపంచికారవాన చతుర్థి అర్థానికి తగినట్లుగా నలుగురు వాగ్గేయకారుల రచనలతో నాయకమణిలాటి శంకరాచార్య సంస్తుతి జతపడిన వీణావాదనార్చనతో ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి వక్త్రం స్ఫురచ్చుండదండోల్ల సద్భీజపూరం గళద్దర్ప సౌగంధ్యలోళిమాలం గణాధీశమీశాన సూనుంతమీడే వీణాగాన రాగ తాళాలతో సముల్లాసుడైన ఆ వజ్రగణపతి వీణాది వాద్య కళలందించే వజ్రయై సునాదాన్ని మనలో విశ్వంలో వ్యాపింపజేయుగాక అని సంప్రార్థిస్తూ ఇదే వందే వీణానాయకం.

0: మీరింతవరకు వినాయక చవితి పర్వదినం సందర్భంగా వందే వీణా నాయకం ప్రత్యేక సంగీత కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు వీణపై డాక్టర్ నిష్టల కృష్ణవేణి, శ్రీమతి మండపాక శ్రీదేవి, శ్రీమతి పప్పు పద్మ రవిశంకర్, శ్రీమతి వేదుల అరుణ, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు, ఘటం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. ఈ కార్యక్రమ రూపకల్పన డాక్టర్ నిష్టల కృష్ణవేణి, వ్యాఖ్యాన రచన వ్యాఖ్యానం శ్రీ రాంభట్ల నృసింహశర్మ, నిర్వహణ శ్రీమతి కె ఇందిర. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు ట్యూన్ చేసి వింటున్నారు FM 102, FM రెయిన్బో సాగరిక.

ఈనాటి ఎఫ్ఎం 102 MHz పై ప్రసారాల్లో భాగంగా 12:10 మధు మంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి 1:10 తెలుగు సినిమా పాటలు వింటారు. 1:33 మహి

లావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ఫోన్ ఇన్ లైవ్. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 0891-2727-244 మరియు 2727-288. ఈ కార్యక్రమంలో శ్రీమతి డి శ్రీదేవి గారితో మాట్లాడాలి అనుకుంటే ఈనాటి మహిళావాణి అంశం, వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేస్తారు అంశం. మరొకసారి, వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేస్తారు అనే అంశంపై మాట్లాడాలి అనుకుంటే 1:33 మహిళలు మాత్రమే పాల్గొనాలి మహిళావాణి కార్యక్రమంలో. ఇక 2:31 జనపద రంజని కార్యక్రమం వింటారు. శ్రీమతి మిరియాల రమణమ్మ మరియు బృందంచే భూలక్ష్మీదేవి తంబుర కథ వింటారు. ఇవి ఈనాటి కొన్ని ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వెనువెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఎస్ లిజనర్స్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. మరి స్టూడియోలో టైం 12:10 దాటి 53 సెకండ్లు. మనమున్న మధు మంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో కామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: మనుమంజరి కార్యక్రమంలో ముందుగా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం నుండి పాటను వింటారు. పాడినవారు క్రిష్, బెనీ డయాల్, భార్గవి పిల్లై.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
3: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు. బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
2: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
4: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. మనమున్న మధుమంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో. మరి ఈ కార్యక్రమం తర్వాత మీరు వినబోయే పాట డ్యూడ్ చిత్రం నుండి.

డూట్ చిత్రం నుండి సాయి అభయంకర్, దీప్తి సురేష్ భూమిక పాడిన పాట విన్నారు. మధుమంజరిలో తర్వాత రాఘవన్ చిత్రం నుండి పాటను వింటారు.

మీరింతవరకు FM 102 MHz పై మధు మంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ గేబ్రేసియస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఇక వార్తలు వివరంగా. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూసీసీని ప్రవేశపెట్టారని, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కూడా 2029లోగా ప్రవేశపెడతారని తాను విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించామని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితతో ప్రభుత్వం దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసిందని, పలు రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే శిక్షల రేటు 30% పెరిగిందని తెలిపారు. మూడేళ్లలోగా న్యాయమందేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని కూడా హోంమంత్రి వెల్లడించారు.
1: కామన్ సివిల్ కోడ్ యూసీసీ కో హమ్నే ఇంట్రోడ్యూస్ కియా హై ఔర్ ముజే విశ్వాస్ హై కి భాజపా ఎన్డీఏ శాసిత 21 రాజ్యో మే హమ్ 2029 కే పెహలే యూసీసీ కో ఇంట్రోడ్యూస్ కరెంగే. భారతీయ న్యాయ సంహితా జో బనాయీ హై ఇస్నే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కో భారతీయ ఆధార్ దేనే కా కామ్ కియా హై ఔర్ కై సారే రాజ్యో మే సజా కరానే కా దర్ కా ఏక హీ సాల్ మే 30% వృద్ధి హువా.
0: న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు 2026 విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఈ విజయం ప్రపంచ వేదికపై చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. చారిత్రాత్మక న్యూఢిల్లీ ప్రకటన కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారతదేశ ప్రభావాన్ని చాటిచెప్పే ఒక ప్రకటన అని అన్నారు. చారిత్రాత్మక బ్రిక్స్ సదస్సు నిన్న న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించిన భారత్ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతలు తన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉద్ఘాటించిందని సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. బ్రిక్స్ నాయకుల సదస్సులోని 4 ప్రధాన అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి నేరుగా సంబంధించినవని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు, స్థితిస్థాపకతను పెంపొందించేందుకు విస్తృత సహకారం, పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని తెలిపారు. ఆరోగ్య ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, హిందీ భాష ఏ ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమని అన్నారు. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందేందుకు భాష కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బ్రిటిష్ చట్టాలను భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాధినియంల ద్వారా భర్తీ చేయడం కేవలం మాటల మార్పిడి కాదని, ఆత్మగౌరవాన్ని పునఃస్థాపించడమని పునరుద్ఘాటించారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు అన్ని ఇతర భాషలు సాంకేతిక అభివృద్దిలో స్వర్ణయుగాన్ని చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధా సాధనాలు భారతీయ భాషలను సులువుగా అనువదించేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయని అమిత్ షా ఉద్ఘాటించారు.
1: భాషా కిసి భీ సమాజ్ కీ స్మృతి హోతీ హై, ఉస్కా ఆత్మబోధ హోతీ హై. హిందీ నే ఇస్ వివిధతా కే బీచ్ సంవాద్, సంపర్క్ ఔర్ సమన్వయ కీ భాషా కే రూప్ మే దేశ్ కే విభిన్న వర్గో ఔర్ సముదాయో కో జోడ్నే మే మహత్వపూర్ణ భూమికా నిభాయీ హై. హిందీ కా వికాస్ భీ తభీ సార్థక్ హై జబ్ సభీ భారతీయ భాషాఓ కే సన్మాన్, సంరక్షణ్ ఔర్ సంవర్ధన్ కే సాథ్ ఆగే బఢే.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో నూతన శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. గణేశుని ఆశీస్సులతో ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని నరేంద్ర మోదీ ప్రార్థించారు. 2020 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో 147 బొగ్గు బ్లాకులను వేలం వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాణిజ్య బొగ్గు గనుల ద్వారా దేశానికి సుమారు 47,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో కేటాయించిన వాణిజ్య గనుల ద్వారా వచ్చిన ఆదాయం సుమారు 3,090 కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొంది. గత దశాబ్ద కాలంలో దేశంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు ప్రక్రియలో గణనీయమైన మార్పు చోటు చేసుకుందని తెలిపింది. మొత్తం వేలం ప్రక్రియను పూర్తి పారదర్శకతను నిర్ధారించే విధంగా రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్టలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయతో సహా ఈశాన్య రాష్టాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళం, మాహేలలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పతకం గెలిచి తొలి భారత పురుష రికర్వ్ ఆర్చర్గా చరిత్ర సృష్టించారు. మెక్సికోలోని సాల్టిల్లాలో జరిగిన ఉత్కంఠభరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన నకానిషి జూనియాపై విజయం సాధించారు. ప్రపంచ నెంబర్ 10 సైనిక క్రీడాకారుడైన ధీరజ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్లో ప్రపంచ నెంబర్ 20 క్రీడాకారుడు నకానిషిని 6-5 తేడాతో ఓడించాడు. కాగా 2010లో ఎడెన్బర్గ్లో కాంస్య పథకం సొంతం చేసుకున్న జయంత తాలూక్దార్ చివరిసారిగా ఈ పథకం సాధించిన పురుష రికర్వ్ ఆర్చర్. అంతకుముందు దుబాయ్లో జరిగిన 2007 ఎడిషన్లో మహిళల వ్యక్తిగత టైటిల్ను గెలుచుకుని ప్రపంచకప్ ఫైనల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా డోలా బెనర్జీ నిలిచారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియాకప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియాకప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియాకప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కాగా మహిళల టీ20 ఆసియాకప్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను కైవసం చేసుకున్న భారత జట్టును రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్లు అభినందించారు. క్రీడాకారిణులు అద్భుతంగా

నుంచి టైటిల్ను సొంతం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్ట్రపతి కొనియాడారు. దేశ యువతకు స్పూర్తిదాయకమైన ఈ జట్టు భవిష్యత్తులో మరిన్ని అధ్యాయాలను లిఖిస్తుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన జట్టు కృషి ప్రతిభ దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టాయని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ క్రీడాకారుల భవిష్యత్ ప్రయత్నాలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరా స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: కార్మికుల కార్యక్రమంలో ముందుగా కార్మికులు మానసిక ఆరోగ్యం అనే అంశం గురించి శ్రీ పి వినయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు.
1: దేశ ఆర్థిక వ్యవస్థకు కార్మికులు వెన్నెముక వంటి వారు. కార్మికులు ఉల్లాసంగా ఉత్సాహంగా పనిలో పాల్గొంటే ఉత్పత్తి పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ బలపడడానికి దోహదం చేస్తుంది. అలా కార్మికులు ఆహ్లాదకరంగా పనిచేయాలంటే వారికి మంచి శారీరక మానసిక ఆరోగ్యం ఉండాలి. అయితే ఆధునిక కాలంలో జీవన విధానంలో మార్పులు, సామాజిక మార్పులు వ్యక్తిని అనేక రకాలుగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. దీని ఫలితంగా వ్యక్తి శారీరక మానసిక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోతే మనం సంతోషంగా జీవించలేము, ఏ పనిని సక్రమంగా చేయలేము. అంతేకాక మన చుట్టూ ఉన్నవారిని కూడా సంతోషంగా ఉండనీయలేము. మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమైందో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మానసికంగా ఆందోళనలో ఉన్న వ్యక్తికి నిద్ర సరిగ్గా రాదు. నిద్రలేమి అనేది జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, తద్వారా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండాలి. కాబట్టి దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడే కార్మికుల మానసిక ఆరోగ్యం కాపాడడం మనందరి యొక్క కర్తవ్యంగా చెప్పొచ్చు. ఈ మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? మానసిక అనారోగ్యానికి గురి అయిన వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయి? కార్మికుల మానసిక ఆరోగ్య సంరక్షణకు తీసుకోవలసిన కొన్ని చర్యల గురించి ఈరోజు తెలుసుకుందాం. మానసిక ఆరోగ్యం అంటే మనసుకు తృప్తిని ఆరోగ్యాన్ని కలుగజేసే పరిస్థితుల్లో వాటిని పొందగలిగే మానసిక స్థితిగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తి వ్యక్తిగత సామాజిక సంబంధాలను పెంపొందించగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి మంచి శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు. తనకున్న శక్తి సామర్థ్యాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండి వాటిని వినియోగించుకోగలుగుతాడు. తన యొక్క పరిమితులను లోపాలను తెలుసుకొని తదనుగుణంగా వ్యవహరించగలుగుతాడు. అంతేకాకుండా సాంఘిక పరిపక్వతను, ఉద్వేగ పరిపక్వతను కలిగి ఉంటాడు. జీవితం పట్ల సరైన దృక్పథాన్ని, ఆశావాహాన్ని కలిగి ఉంటాడు. ఆలోచనల్లో, నిర్ణయాల్లో పరిపక్వతని కలిగి ఉంటారు. కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అందులో ఈ కొన్ని అంశాలు మనం చర్చిద్దాం. ఒకటి, పనిచేసే వాతావరణం, పని గంటలు లేకపోతే నిర్దిష్టమైన పని గంటలు లేకపోవడం, కార్మికుల సంఖ్య, పనిభారం, కార్మికుల మధ్య గల సంబంధాలు, కార్మికుడు చేస్తున్న పని పట్ల

అతని వైఖరి, పని ఒత్తిడి, మారుతున్న లేదా మారిన సాంకేతిక పరిజ్ఞానం, కార్మికుని యొక్క విద్యార్హతలు, కార్మికుని అవసరాలు, వేతనం, కార్మికుని యొక్క కుటుంబ పరిసరాలు, ఉద్యోగ భద్రత, దురలవాట్లు, సరైన ఆహారం మరియు ఆహారపు వేళ్ళు, ఈ అంశాలన్నీ కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కార్మికులు పనిచేసే వాతావరణం మానసిక ఆరోగ్యంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. పని వాతావరణం బాగుంటే కార్మికులు ఇష్టపడి పనిచేస్తారు, లేకపోతే వారికి పనిచేయడం కష్టం అవుతుంది. అయితే కార్మికులు రకరకాల వాతావరణాల్లో పనిచేస్తుంటారు. ప్రమాదకరమైన గృహల్లోనూ, టర్బైన్ల వద్ద, గనుల్లోనూ, థర్మల్ రియాక్టర్ల వద్ద, అతి ఉష్ణ అతి శీతల ప్రదేశాల్లో పనిచేస్తుంటారు. ఇలా పనిచేసే వారికి మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా వారు తరచుగా అనారోగ్యానికి గురవడం కార్మికుని మానసిక ఆరోగ్యంపై ప్రభావితం చూపుతాయి. ఇవే కాకుండా కార్మికుని మానసిక ఆరోగ్యంపై పని గంటలు కూడా ప్రభావితం చూపుతాయి. ఎక్కువసేపు పనిచేయడం, మధ్య మధ్యలో విశ్రాంతి లేకపోవడం అనేవి వారి మానసిక సమతుల్యాన్ని దెబ్బతీస్తాయి. నిర్దిష్టమైన పని గంటలు లేకపోవడం, నిర్ణీత పని గంటలు ఉన్నా తర్వాత షిఫ్ట్లో రావాల్సిన వారు రాకపోతే వీరే ఆ పనిని కొనసాగించడం, ఒక్కోసారి ఇన్సెంటివ్ల పేరిట అధిక వేతనం ఆశించి తమ శక్తికి మించి అధిక సమయం పనిచేయడం కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు కార్మికుల సంఖ్య కూడా కార్మికుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. పనికి తగ్గ కార్మికులు లేనప్పుడు ఆ పని ఒత్తిడి మిగిలిన కార్మికులపై పడి వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మరికొన్నిసార్లు సరిపడా కార్మికులున్నా వారి మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు లేకపోవడం, తరచుగా సూటీ పోటీ మాటలు మాట్లాడడం అనేవి పని వాతావరణాన్ని పాడు చేయడమే కాకుండా తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించి అనారోగ్యం చేసే ప్రమాదం ఉంది. ఉద్యోగ ఒత్తిడి కూడా ఓ ముఖ్యమైన కారణమే. వ్యక్తి సామర్థ్యానికి మించి పనిచేస్తున్నప్పుడు సమతుల్యత లేకపోవడం అలాది ఉద్యోగ ఒత్తిడికి దారితీస్తుంది. ఈ పని ఒత్తిడి వ్యక్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ఉత్పత్తిని, వ్యక్తిని తరచుగా ప్రమాదాలకు గురయ్యేలాగా చేయడానికి అవకాశం ఉంది. అధిక పని లేదా సామర్థ్యానికి మించిన పని, సరైన స్పష్టమైన సూచనలు లేకపోవడం, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఒంటరిగా పనిచేయాల్సి రావడం మొదలైన అంశాలు వ్యక్తిలో పని ఒత్తిడిని పెంచి వారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా ఒక్కోసారి మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. సంప్రదాయ యంత్రాలతో సమర్థవంతంగా పనిచేస్తున్న ఒక కార్మికుడు నూతన యంత్రాలను లేదా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫ్యాక్టరీలో ప్రవేశపెట్టినప్పుడు వాటి పట్ల విముఖత చూపడం, నూతన సాంకేతిక పరిజ్ఞానానికి అలవాటు పడడానికి ఆసక్తి చూపించకపోవడం అనేది అతని పనితీరును దెబ్బతీసేందుకు దోహదం చేస్తాయి. సంప్రదాయ యంత్రాలతో అద్భుతంగా పనిచేసే వ్యక్తి ఆధునిక యంత్రాలతో అదే సామర్థ్యంతో పనిచేయలేకపోతే అతను అసంతృప్తికి లోనై ఆత్మన్యూనతా భావాన్ని కూడా పొందవచ్చు. అంతేకాక ఎవరన్నా ఇతను గతంలో బాగా పనిచేసేవాడు ఇప్పుడు అలా కాదు అని ఉంటే మరింత ఆత్మన్యూనతా భావాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. కొంతమంది కార్మికులు ఉన్నత అర్హతలుండి చిన్న ఉద్యోగం చేస్తూ వృత్తి పట్ల వ్యతిరేక వ్యక్తిని కలిగి ఉండి నిరాశతో ఉంటారు. మరికొంతమంది తన అర్హతలను పక్కన పెట్టి బాగా పనిచేస్తున్న పై అధికారులు తరచుగా చులకనగా మాట్లాడినప్పుడు ఆత్మన్యూనతకు గురి మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతినడానికి అవకాశం ఉంది. తక్కువ వేతనంతో పనిచేయడం, వచ్చిన వేతనం వ్యక్తి అవసరాలకు సరిపడకపోవడం అనేవి కార్మికుల్లో ఒత్తిడిని పెంచుతాయి. అధిక వేతనం కోసం తరచుగా ఉద్యోగాలు మారడం, చేస్తున్న పని పూర్తయిన తర్వాత మరో చోట అదనంగా పనిచేయడం వంటివి కార్మికుల్లో అలసటను పెంచి అతనికి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాక తరచుగా ప్రమాదాలకు లోనే అవకాశం ఉంది. కష్టపడి పనిచేసే కార్మికుడు గృహ వాతావరణంలో సేద తీరాలనుకోవడం సహజం. అయితే అలాంటి కార్మికులు గృహ వాతావరణం అసంతృప్తిగా ఉండడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, విచ్ఛిన్న కుటుంబం అనేవి కార్మికుల మానసిక సమతుల్యాన్ని ప్రభావితమే చేయడమే కాకుండా వారిని దురలవాట్లకు గురి చేసే ప్రమాదం కూడా ఉంది. కార్మికులు ఉద్యోగ భద్రత లేకపోవడం కూడా వారి మానసిక

0: పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. అభద్రతాభావం వల్ల ఒత్తిడికి గురై పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవచ్చు. పైగా కొత్త ఉద్యోగాలు వెతుక్కుంటూ పాత ఉద్యోగంపై నిర్లక్ష్య వైఖరిని కూడా ప్రకటించవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్య అంశాల్లో సరైన ఆహారం, సమయానికి ఆహారం అనేవి కూడా ప్రాధాన్యత వహిస్తాయి. సరైన ఆహారం లేకపోవడం శారీరకంగా కృంగదీస్తే, సమయానికి లేదా వేళకి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎసిడిటీ, అల్సర్ వంటి వారి బారిన పడి ప్రమాదాలకు గురవుతుంటారు. ఇంతేకాకుండా తాగుడు, మానసిక ఆరోగ్యానికి విఘాతం కలిగించే మాదక ద్రవ్యాల వినియోగం, గుట్కా వంటివి కూడా వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి వాటి వలన ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి, బాధలు దూరమవుతాయని మెల్లమెల్లగా మొదలుపెట్టి చివరికి వాటికి బానిసలై శారీరక మానసిక ఆరోగ్యాన్ని కోల్పోవడమే కాకుండా వ్యక్తిగత సంబంధాలకు కూడా దూరమవుతారు. ఇలా కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఫలితంగా కార్మికులు తరచుగా విధులకు గైర్హాజరవ్వడం, ఉద్యోగం మానివేయడం, ఉద్యోగిని తొలగించబడడం, ప్రమాదాలకు గురి కావడం, తోటి ఉద్యోగులతో తరచూ గొడవలు పడడం, అధిక రక్తపోటు, చక్కెర వ్యాధులకు గురి కావడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఎప్పుడూ భయం, అభద్రత, డిప్రెషన్లతో ఉండడం, ఆత్మహత్యలకు పాల్పడడం, పనిలో ఉత్సాహంగా పాల్గొనకపోవడం, తరచూ అనారోగ్యం, తలనొప్పి, అజీర్తి పాలవ్వడం, మిత్రులను, కుటుంబ సభ్యులను దూరం చేసుకోవడం వంటి లక్షణాలను కలపరుస్తారు. మరి కార్మికుల మానసిక ఆరోగ్యం కాపాడాలంటే ఏం చేయాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కనుక, మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా లేదా మానసిక అనారోగ్యం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. దీనికి సరైన పనివేళ్ళ అమలు పరచడం, సమయాన్ని లేదా కాలాన్ని యాజమాన్యం చేసే పద్ధతులపై వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, పని గంటల మధ్య తగిన విశ్రాంతినివ్వడం, ఒత్తిడి తగ్గించేందుకు యోగా, ధ్యానం వంటి వాటిని కార్మికుల నిత్యకృత్యాల్లో భాగంగా చేయడం, వారాంతంలో ఆటలు, పాటలు వంటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించడం, ఉద్యోగ భద్రతకు తగు చర్యలు చేపట్టడం, శిక్షణ పొందిన మానసిక నిపుణులచే మార్గదర్శకత్వం లేదా మంత్రణం అనేది కలిగించడం, వా కార్మికుల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం, ప్రమాదకరమైన పనులు చేసేవారికి తగు రక్షణ చర్యలు ఏర్పడుతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేయడం, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ కలిగించడం, కుటుంబ సభ్యులకు విద్యా రాయితీ అనేది కలిగించడం, దురలవాట్లకు గురైన వారికి వైద్యుల సహాయంతో ఆ అలవాట్లు పోయేలా డీకండిషనింగ్ చేయించుట, పనికి తగ్గ వేతనంతో పాటు తగినంత మంది సిబ్బంది నియమించడం, కార్మికులకు పౌష్టికాహార సరఫరా పాటు వేళకు ఆహారం తీసుకునేలా విశ్రాంతి కలిగించడం, కుటుంబ సభ్యుల్లో సమస్యలుంటే వారికి తగిన మార్గదర్శకత్వం కలిగించడం, స్వీయ చైతన్య కార్యక్రమాల నిర్వహణ వంటి కార్యక్రమాలు కలిగించడం ద్వారా కార్మికులను మానసిక ఒత్తిడి నుంచి రక్షించి వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. యు ఆర్ ద మేకర్ ఆఫ్ యువర్ ఓన్ హ్యాపీనెస్ అన్నారు కనుక, కార్మికులు కూడా తమ వ్యక్తిగత ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టి వేళకు తినడం, అనవసర ఒత్తిళ్ళకు పోకపోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండి చక్కగా పనిచేసినట్టయితే వారి మానసిక ఆరోగ్యాన్ని వారే కాపాడుకోగలుగుతారు.
1: మీరింతవరకు కార్మికులు మానసిక ఆరోగ్యం అనే అంశం గురించి శ్రీ పి వినయ్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీకృష్ణ రాయబారం నాటకము నుండి దుర్యోధనుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ బాలాజీ భవానీ శంకర్, హార్మోనియం శ్రీ వి కామరాజు.
2: తల్లిదండ్రులారా, మీరు చెప్పవలసిన వారు కావున చెప్పి తిరి, కాని ఐదుళ్ళిచ్చిన గాలును ఐదు చిన్న జాలును లేదేని అనిసేత నిజములెండను దుందాయా

0: పాండవులను మేమునో మొదటి నుండి పరస్పరము కలహించుకున్నట్టి వారమైతిమి.
1: అట్టి ఎడ నేడు ఏ గతి కలయునయ్యా అన్యోన్య మైత్రి?
0: వారు బలవంతులై మమ్మున్ చెనకుదురని కలలోనైనను తలంపకుడు. అంతటి శక్తి గలవారా లేని

మమతయు గొంగు మానమవమానము సిగ్గులు లేని వాడి నెయ్యము తగునయ్యా భూమిపతుల

Check.

0: తమ్ముని తనయులక పాలిమ్మ యాదవ్. ఎవరయ్యా నీకు తమ్ములు? ఆ ఎవరు? యమా
1: అనిలా ఇంద్రాశ్వినులో తమ్ములు పాండు నృపాలుడో.

తండ్రి, మీరు ధర్మశాస్త్రమని ఎత్తుచున్నారు. ధర్మశాస్త్రము ప్రకారము రాజ్యము జ్యేష్ఠ కుటుంబములోనిదే కాని కనిష్ట కుటుంబములోనిది కాదు. మొట్టమొదట మా తండ్రి గారి అవివేకము వలన వారికెట్లో అర్ధరాజ్యము వచ్చినది. కావున వారిప్పుడు మాపైకి దాడి వెడలుచున్నారు. ఇది కేవలము అధర్మము. మీరు చెప్పిన చొప్పన ధర్మమే జయించు నేనే. నాకే జయమబ్బుగాక. అయినను నాకు ఆ ధర్మశాస్త్ర ప్రశంస ఏలా. క్షత్రియోచితంబుగ రణంబున జయం ఉండే పరాజయం ఉండే కాని నా నిశ్చయమును వినుము.

0: తండ్రి కుడిచి కూర్చుండక ఏల ఇట్లు అమంగళ వాక్యములాడెదరు? ఏమరుచుట్టివి?
1: తండ్రి, అది అంతయు మీ అవివేకమే.

గురుని శాపవచనంబు నిజముగా జరుగునేని. మీరు ఎంతసేపు చెప్పినో అప్పిచ్చి సంజయ్ని మాటలు విన్నది మొదలు వారికి దేవతలు కూడా సహాయులగుదురని చెప్పుచున్నారు. ఇది కేవలము అధర్మము. మీరు చెప్పిన చొప్పన ధర్మమే జయించునేని. నాకే జయమబ్బుగాక. ఏమి కామక్రోధాదులకు వసులై గీరుమానులు ఎప్పుడునో వర్తింపరు. అట్లు వర్తించిరేని వారికి దైవత్వమే నిలవదు. కావున వారును మనుజులు, మేమును మనుజులము. ఏమి పాండవుల బలపరాక్రమమును నీ కడుపులో చేయిబెట్టి కలంచుతున్నావా? ఆహా, నీ కుమారులు మాత్రము సామాన్యులనుకుంటివా? ఏమి నీ కుమారులకు దుర్యోధన, దుశ్శాసన, వికర్ణ, చిత్రసేనాదులు ఒకండొకండు జగంపులెళ్ళ జయింపదాలుదరు. అందరూ ఒక్క ముఖమై త్రోచి నడిచిన సవ్యసాచినే కాదు పాండవులనందరినీ ఒక్కడగించట మాకొక లెక్కలోనిది కాదు. ఇంకను మా పక్షమున ఉన్న బాహ్లిక, సోమదత్త, భూరిశ్రవ, శల్య, సింధురాజ, గాంధార రాజ ప్రభృతులు పాండవుల కంటే శక్తి సమగ్రులు. తండ్రి, భవితవ్యమును నేను మున్నే నిర్ణయించి ఉంటిని. దాని నాలించి స్వస్థత గైకొనుడు.

పాండవులనందరి త్రుపదాత్మజాతుతో వల్లడు హనేంద్రుతో ద్రుపది వర్గముతో అచిరం స్వాస్థ్యముంగ నిపుణరింతు యజ్ఞముల్ తోంచనముల్ మనుల్ అగ్రహారములు ధనులకు నిత్తు విప్రులకు

0: మీరింతవరకు శ్రీకృష్ణ రాయబారం నాటకం నుంచి దుర్యోధనుడి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ బాలాజీ భవానీశంకర్, హార్మోనియం శ్రీ వి కామరాజు.
1: కార్మికుల కార్యక్రమంలో చివరిగా కార్మిక గీతం.

0: ఎస్ లిసనర్స్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇప్పుడు స్టూడియోలో టైం 1:10 దాటి 58 సెకండ్లు. ఇప్పుడు కొన్ని తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: అరే రే, సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
2: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
1: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: ఇప్పుడు ముందుగా ఇడ్లీ కొట్టు చిత్రం నుండి పాటను వింటారు. పాడిన వారు కృష్ణ తేజస్వి, సామ్రాట్ నాయుడు.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

45 ద మూవీ చిత్రం నుండి అర్జున్ జన్య రోల్ రెడా వినాయక్ పాడిన పాట విన్నారు. మీరు ఇంతవరకు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం

సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం 102. సమయం 1:20 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. హిందీ భాషా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని, తద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రాధాన్యత మరింత బలపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ది చెందుతున్న దేశాల మధ్య సహకారం, సమన్వయం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, విభిన్న దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. ఏకాభిప్రాయ సాధనకు భారత్ ఒక వేదికగా ఎదిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియడం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏకపక్ష యుద్దాన్ని ఖండిస్తూ బ్రిక్స్ ఉమ్మడి డిక్లరేషన్ చేయడం చారిత్రాత్మకమని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఆయన రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో ప్రారంభమయ్యాయి. విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరులోని కాణిపాకం తదితర జిల్లాల్లో గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి తొలి పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఆలయాలు, మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మెక్సికో దేశంలోని సాల్టిలిల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన భారత ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో జపాన్కు చెందిన జున్యా నకనిపిన్ని ధీరజ్ ఓడించి స్వర్ణ పతకం సాధించారని తెలిపారు. విజయవాడకు చెందిన ధీరజ్ చిన్న వయసులోనే ఆర్చరీలో ప్రస్థానం ప్రారంభించి అంకితభావం, ఖచ్చితత్వం, పట్టుదలతో ప్రపంచ స్థాయికి ఎదిగారని తెలిపారు. ఈ విజయం భారత ఆర్చరీలో ఒక మైలురాయిగా నిలిచిందని, భారత క్రీడాకారుల ప్రతిభకు, క్రమశిక్షణకు, సంకల్పానికి ఇది నిదర్శనమని పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు నగరంలో మౌలిక వసతుల అభివృద్దికి 234 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలోని సర్వేపల్లి కాల్వకట్ట ప్రాంతాన్ని మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సర్వేపల్లి కాల్వకట్టపై నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన ఇంటి పట్టాలను అందజేస్తామని మంత్రి నారాయణ పేర్కొంటూ,
1: నెల్లూరులో సర్రేపల్లి కాలవకట్ట 1225 మందికి పట్టాలు కేబినెట్ అప్రూవ్ చేసింది. ఈ నెల 20వ తేదీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా జాఫర్ కెనాల్ సర్వే జరుగుతుంది. ఆ కెనాల్ కూడా ఏదైతే అద్దులు ఉన్నాయో అక్కడ నుంచి 27,6.2 మీటర్స్ రూల్స్ ప్రకారం వీలైనంత తొందరలో వాళ్ళకు కూడా పట్టాలు వస్తాయి. ఇలా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్ 2026 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎక్స్పోను హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో పరిశ్రమల ఏర్పాటుకు 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 175 సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, 19 పరిశ్రమలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరో 138 నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో ఆలయంలోని యాగశాలలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఈ క్రతువును నిర్వహిస్తారు. రేపు సాయంత్రం 6:21-6:30 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం రాష్ట ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్పిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సర్వదర్శనం దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. భారతదేశ అధికార భాషగా కేంద్ర ప్రభుత్వం హిందీని అమలుపరిచిన ఈరోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా గుర్తించి రాజ్యాంగంలో చేర్చడం వల్ల ఏటా ఈరోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష ప్రాముఖ్యాన్ని తెలియజేయడం, హిందీని అంతర్జాతీయ భాషగా ప్రదర్శించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. 1963 సంవత్సరంలో రూపొందించిన అధికార భాషా చట్టం ప్రకారం 1965 నుంచి హిందీ ఆంగ్ల భాషలు అధికార భాషలుగా కొనసాగుతున్నాయి. భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ఏకతాటిపై ఉంచడంలో హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది. దేశంలోని మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాలింతలు, చిన్నారులకు సకాలంలో అవసరమైన పోషకాహార పదార్థాలు అందుతున్నాయని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన లబ్ధిదారురాలు సేతు అఖిలాండేశ్వరి తెలియజేస్తూ,
1: మేము అంగన్వాడి కేంద్రం నుంచి నెలకి గుడ్లు, పాలు, పప్పు, ఆయిల్, రైస్, బాల సంజీవన్ కిట్ 2 విడుదలుగా ఇస్తారు. మాకు నెలకి ప్రతి నెల అందిస్తారు. నేను బాలింత తల్లిని. నేను గర్భిణీగా ఉన్నప్పుడు ప్రతి నెల మాకు అన్ని అందించేవాళ్ళు. ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అంగన్వాడి టీచర్ హెల్త్ చెకప్స్ చేయించేవాళ్ళు. ఏఎన్ఎం మేడం చేత నేను డెలివరీ సమయంలో ఉన్నప్పుడు ఐరన్ లోపం ఏం లేకుండా ఏఎన్ఎం మేడం చేత అంగన్వాడి టీచర్ మాకు హెల్త్ చెకప్స్ అన్ని చేయించేవాళ్ళు. అలాగే నాకు డెలివరీ సమయంలో హెల్ప్ఫుల్ గా ఉన్నారు అందరూ.
0: రాష్ట్రంలోని వైద్య, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవాస భారతీయుల కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ప్రైవేటు, నాన్ మైనారిటీ, మైనారిటీ వైద్య, దంత కళాశాలలు, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో సీట్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సంబంధిత ధృవీకరణ పత్రాలను ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

0: ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. హిందీ భాష దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీర్చొంచేసి వింటున్నారు FM 102.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: కృష్ణా తీరాన వెలిసి,
3: పంగాటి సీమలో మెరిసి,
2: గోదావరి ఒడ్డున విరిసి,
3: విశాఖ తీరాన చేరి,
2: అంచెలంచెలుగా ఎదిగి,
3: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
2: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
4: ఎస్ లిజనర్స్, మరికొద్ది సేపట్లో మహిళావాణి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలి అనుకుంటే 0891 27 27 244 లేదా 0891 27 27 288 అనే నంబర్స్కి కాల్ చేసి ఈనాటి మహిళావాణిలో అంశం వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరేం చేస్తారు. అంశం మరొకసారి, వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరేం చేస్తారు అనే అంశంపై మాట్లాడాలి అనుకుంటే మహిళావాణి కార్యక్రమంలో స్త్రీలు మాత్రమే పాల్గొనాలి.

మహిళావాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మరి శ్రోతలు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న సోమవారం ఫోన్ ఇన్ లైవ్ రానే వచ్చేసింది. మరి ముందుగా మన శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మరి ఈనాటి అంశం కూడా ఏంటంటే, వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేశారు? ఇదండి మన అంశం. మరి ఈ అంశంపై మీరు మాట్లాడాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి అలాగే విశాఖేతరులైనా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి, ఇప్పుడు చెప్పిన నంబర్లు ఉన్నాయి కదండి 2727244, అలాగే మరో నంబర్ 2727288కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి ముందుగా మన శ్రోతలు

0: పలక రిద్దాం. హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: మీ వాయిస్ రావటం లేదండి భూపతి సార్జీ.
0: హలో,
1: అస్సలు రాలేదు మీ వాయిస్, ఎత్తున్నది వేస్టే.
0: ఇప్పుడు వస్తుందా? హలో,
1: వాయిస్ పెంచండి.
0: హలో,
1: వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
0: చెప్పండి. హలో, వినిపిస్తుందండి?
1: తర్వాత మీ వాయిస్ రావట్లేదు, ఏం మాట్లాడాలి ఏం అర్థం కావట్లేదు కదా.
0: అయ్యో, నాకైతే మీ వాయిస్ వినిపిస్తుందండి.
1: లేదండి, మీకు అందరూ
0: మీ వాయిస్ వినిపిస్తుంది.
1: వీళ్ళు ఉన్నారులేండి పనికి మాలని కాలం.
0: మరి ఈనాటి మన అంశం ఏంటంటే, వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మరో శ్రోతని పలకరిద్దాం. హలో
2: హలో
0: హలో, నమస్తే అండి.
2: నమస్తే అండి, శుభ మధ్యాహ్నం అండి.
0: మీ వాయిస్, నా వాయిస్ వినిపిస్తుందండి మీకు?
2: మీ వాయిస్ వినిపించట్లేదండి.
0: అవునా? ఇప్పుడు ఇప్పుడు చూడండి.
2: ఇప్పుడు కూడానండి మీ వాయిస్ మాకు స్పష్టంగా అనిపిస్తుంది, మా వాయిస్ మీకు వినిపించట్లేదు.
0: లేదండి, మీ వాయిస్ నాకు వినబడుతుందండి.
2: అయితే మాట్లాడండి మేడం, పర్వాలేదు.
0: చెప్పండి, మరి మీరే చెప్పాలి. వినాయకుడి
2: పేరు వెంకటలక్ష్మి అండి, అకిరెడ్డిపాలెం విశాఖ డైరీ నుంచి చేస్తున్నామండి.
0: వెంకటలక్ష్మి గారు, మరి
2: శుభాకాంక్షలు అండి.
0: మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
2: ఈ రోజు ఉదయాన్నం లేచి భక్తి శ్రద్ధలతో స్నానాలు పానాలు చేసి వినాయకుడికి పూజించుకున్నామండి. ఆ స్వామి స్వామి ఆశీర్వాదం మాకు ఉండాలని, మాకు మంచి మంచి శుభం కలగాలని మేము కోరుతున్నామండి.
0: తప్పకుండా.
2: అలాగే ప్రజలందరూ బాగుండాలి అనుకుని మేము కోరుకుంటున్నామండి. మా పిల్లలు పెద్దలు అందరూ బాగుండాలని అనుకుంటున్నాం. మా కోరిక తీరాలి, మేము కోరుకున్న కోరికను తీరాలి, తీర్చాలని దేవుడికి మనస్ఫూర్తిగా పూజ చేస్తున్నామండి.
0: ఓకేనండి, చాలా బాగా చేసుకున్నారు. నమస్తే అండి, మరోసారి పలకరిద్దాం. నమస్తే. మరి వెంకటలక్ష్మి గారు చెప్పారు ఎలా పూజ చేసుకున్నారో, మరో శ్రోతని పలకరిద్దాం. హలో
3: హలో
0: హలో, నమస్తే అండి.
3: హలో, నమస్తే మేడం జీ. మీ వాయిస్ రావటం లేదండి, అస్సలు రావట్లేదు.
0: హలో, ఇప్పుడు వినిపిస్తుందా?
3: శుభాకాంక్షలు అండి మన ఏఐఆర్ ఫ్యామిలీ అందరికి కూడా.
0: హలో, ఇప్పుడు వినిపిస్తుందండి? సూర్యకుమారి గారు, నా వాయిస్ వినిపిస్తుందా?
3: వినాయకుడు మట్టి వినాయకుడిని తీసుకొచ్చామండి ముందుగా. ఉదయం మామూలుగా కుడుము పెట్టేసాము, ఇప్పుడు ఉండరాలు పులిహార పెట్టామండి, అవి పూజ చేసుకున్నామండి. అంతేనండి.
0: మరి
3: సాయంత్రం ఏదైనా మళ్ళీ చేసి ప్రసాదం పెట్టేసి దండం పెట్టుకుంటామండి.
0: ప్రత్యేకంగా వినాయకుడు గురించి మీరు ఏం
3: చేస్తారండి?
0: హలో, నా వాయిస్ రావట్లేదా ఇప్పుడు?
3: థాంక్యూ మేడం.
0: హలో, నమస్తే అండి.
3: జై

0: మరో శ్రోతను పలకరిద్దాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: హలో
0: హలో, నమస్తే అండి. హలో హలో, కాల్ కట్ అయినట్టుంది.

0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: హలో
0: హలో నమస్తే అండి.
1: హలో
0: హలో,

0: హలో హలో హలో హలో హలో హలో హలో
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, వినపడుతుందా?
1: శుభ మధ్యాహ్నం.
0: శుభ మధ్యాహ్నం
1: నేను
0: అండి.
1: అయితే శుభాకాంక్షలు అమ్మా మీకు, మీ కుటుంబానికి.
0: ధన్యవాదాలండి. మీకు కూడా అన్నా, మన శ్రోతలందరికీ వినాయక చవితి
1: ఇదే మంచి పండుగ కాబట్టి వినాయకుడితో పాటు వినాయకుడు మనకి అందరికీ కొంచెం హాయిగా ఆరోగ్యంగా ఉన్నట్టు వరాలు ఇవ్వాలి.
0: తప్పకుండా
1: మనం చెప్తాం, అతనే చూసుకుంటాం,
0: ఆయన చూసుకుంటారు.
1: అయితే అయితే వినాయకుడిని మనం కోరుకున్నది ఏంటంటే, ఇల్లు శుభ్రంగా ఉన్న ఉంచుకొని ఇంకా మామిడి తోరణాలు కట్టి ఉమ్మాలి పసుముఖం పెట్టి వినాయకుని తెచ్చి చక్కగా పూజ చేసుకుంటే అతను మన కోరిన కోరికలు తీరుస్తాయి. ఏంటంటే, అందరితో హాయిగా ఆరోగ్యంగా ఉండాలి, అందరినీ నవ్వుతూ పలకరించాలి, ఎవరిని చెడుగా చూడకూడదు, ఆడవాళ్ళకి అత్యాచారంలో జరగకూడదు,
0: తప్పకుండా
1: సుభిక్షంగా ఉండాలి.
0: మీ పేరు చెప్పలేదమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు?
1: ఇందిగా విశాఖపట్నం. శుభ సోమవారం, శుభ మధ్యాహ్నం.
0: శుభ సోమవారం. మరి మీరు కోరుకుంటున్నట్టే వినాయకుడు అందరికి అటువంటి వరాలు ఇవ్వాలని మనము కోరుకుందాం.
1: అంతేనండి, ఆరోగ్యంగా ఉంటే చాలా.
0: అంతే, ఆరోగ్యమే
1: అర్థం చేసుకొని ఎప్పుడు స్నేహంగానే ఉండాలి.
0: చాలా సంతోషం అమ్మా. మరి ఇందిర గారు ఇలాగే మహిళావాణికి కాల్ చేస్తూ ఉండండి, పాల్గొంటూ.
1: అలాగేనమ్మా, ధన్యవాదాలు.
0: నమస్తే. నమస్తే అండి. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో
2: హలో, నమస్తే మేడం. శ్రీదేవి మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: మేడం గారు
0: చెప్పండి.
2: అయితే నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతానండి.
0: కళ్యాణి గారు,
2: మీకు మధ్యాహ్నం వచ్చిన కుమార్ గారికి, మీ అనౌన్సర్ అందరికి నా శుభాకాంక్షలు అండి.
0: ఆకాశవాణి సిబ్బంది అందరికి
2: శుభాకాంక్షలు మేడం గారు.
0: చెప్పండి.
2: అయితే పిండి పిండితో చేస్తారు కదండి, పరమాన్నం, పులిహోర, బూరెలు అన్ని చేసి పాలవేలు కట్టేసి దేవుడు దండం పెట్టేసి ధూమ్ధామని జరుపుకున్నాం మేడం గారు. ఇవాళ ఇండి దినోత్సవం కదండి,
0: అందుకు మీరు ధూమ్ధామ్ గా జరుపుకున్నారు అనమాట.
2: ధూమ్ధామ్ జరుపుకున్నాం మేడం గారు.
0: చాలా ధన్యవాద్ జీ. మనం కూడా మరో శ్రోతకు కూడా అవకాశం ఇద్దాం కదా. నమస్తే అండి కళ్యాణి గారు. మరి మరో శ్రోత ఏం చెప్తారో విందాం. హలో హలో, కాల్ కట్ అయినట్టుంది. మరి ఈనాడు వినాయక చవితి కాబట్టి మీ ఇంట్లో వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేస్తారు, ఎటువంటి పిండి వంటలు వండారు, ఏంటి వినాయకుడిని ప్రసన్నం చేయడానికి ఇంకేం చేశారు? మరి మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో
3: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: నమస్తే అండి, వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
0: ధన్యవాదాలండి. మీకు కూడా. మీ పేరు చెప్పలేదు.
3: నా పేరు అమ్మాజీ అండి, మాట్లాడుతున్నాను.
0: అమ్మాజీ గారు చెప్పండి.
3: వినాయక చవితి గురించి అండి చెప్పారు, మీరు చెప్పేటప్పుడు నేను వినలేదు.
0: మరి మీరు మీ ఇంట్లో వినాయకుని పూజ ఎలా చేస్తున్నారు?
3: పిల్లలందరూ పెద్దవాళ్ళు అయితే ఎవరింట్లో వాళ్ళే పూజ చేసుకుంటున్నారు. నేను ఒక చిన్న బొమ్మను తెచ్చి దీపారాధన చేసుకున్నాను. వాళ్ళు అయితే పందిళ్ళు అయ్యి వేసి అందరిని తిరిగి.
0: మరి ఎటువంటి బొమ్మ తెచ్చుకున్నారు మీరు?
3: అంటే 150 రూపాయల బొమ్మ పెద్దగా.
0: అది కాదు అమ్మాజీ గారు, మనం రేటు గురించి కాదు. మీరు మట్టి వినాయకుడిని పూజ చేస్తున్నారా లేకపోతే మనం చేసే ప్రతి పూజ పని

0: పర్యావరణ హితంగా ఉండాలి కదా, అందుకని అడిగాను అనమాట.
1: అదే దీపారాధన చేస్తున్నాను, మరి అక్కడనే కదా ఏం చేసినా మరి భగవంతుడు తెలియదు కదా ఆరోగ్యం కూడా.
0: భగవంతుడు ఉండగా మీరు ఒక్కరు ఎక్కరండి చెప్పండి, మన శ్రోతలందరూ మీతో ఉన్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. వినాయకుడు పూజ చేసుకున్నారంటే ఇంకేంటండి, వినాయకుడే మీతో ఉన్నారు, మీరు ఒంటరిగా ఎలా అయ్యారు చెప్పండి.
1: అదే అండి, మీరు పిల్లలు ఎవరు నేను తీసుకోవట్లేక ఎవరిని పిలవలేదు,
0: చాలా మీరు ఎవరిని పిలిచినా పిలవకపోయినా వినాయకుడిని పిలిచి ఇంట్లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకున్నారు కదండి, అది చాలు కదా.
1: పూజ చేస్తే అలా దేవతారాధన చేయిపోతాయండి, మూసుకోవాలి ఎక్కువైపోతాయండి.
0: ఓకే అమ్మాజీ గారి, మరుశ్రతకి కూడా మన అవకాశం ఇద్దాం. నమస్తే అండి. నమస్తే. మరుశ్రత సిద్ధంగా ఉన్నారు. హలో హలో, కాల్ కట్ అయినట్టుంది. మరి ఈరోజు వినాయక చవితి సందర్భంగా మీరు వినాయక చవితిని ఎలా చేసుకున్నారు, అంటే వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఏం చేశారు, ఇది ఈనాటి మన ఫోన్ ఇన్ లైవ్ అంశం. మరుశ్రత సిద్ధంగా ఉన్నారు. హలో
2: హలో
0: హలో, నమస్తే అండి. మీ రేడియో వాల్యూమ్ తగ్గించాలి. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: హలో
0: హలో
2: హలో,
0: చెప్పండి మీ పేరు. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నా పేరు సూర్యకుమారి, సత్యవాడ.
0: సత్యవాడ సూర్యకుమారి గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నానండి. ఎందుకో అంటే ఎప్పుడూ మన మనసులో వినాయకుడు ఉంటాడు. ఏ భగవంతుడిని మనం చూడలేకపోయినా మేము వినాయకుడు మనసులో ఉంటాడు. నిన్న వీణ కీర్తనలతో ఆరాధించి ఇవాళ మా అన్నపూర్ణతో కలిసి అంత పూజ చేసి పూలు పళ్ళు అన్ని తెచ్చుకుని బాగా పూజ చేసి భగవంతుడే రక్షించు, అన్ని సకాలంలో వర్షాలని అన్నింటినీ ఇచ్చి ఆ ప్రజలందరినీ దాంతో చీకటిలో ఉన్న మమ్మల్ని ఆదుకో తండ్రి అని దండం పెట్టుకుందామండి.
0: చాలా చక్కగా దండం పెట్టుకున్నారండి. మరి మీరు దండం పెట్టుకున్నట్టే వినాయకుడు కూడా అనుగ్రహిస్తాడని కోరుకుంటున్నాను.
2: మాట వినబట్టలేదమ్మా.
0: హలో హలో, వినిపిస్తుందా?
2: వినిపిస్తుందా? ఉంటాను.
0: ఓకే నమస్తే అండి.
2: ప్రసన్నం చేసుకుంటే మనకు వినాయకుడు ప్రసన్న ఎప్పటికీ కావాలి కదా.
0: అవునండి,
2: విశేషమైన రోజు కనుక పెట్టుకున్నాం.
0: ఓకేనండి, నమస్తే. నమస్తే అండి. నమస్తే. మరి సూర్యకుమారి గారు చెప్పినట్టు సకాలంలో వర్షాలు పడాలి, ప్రజలంతా సంతోషంగా ఉండాలని చాలా చక్కగా వినాయకుడిని కోరుకున్నారు. మరి మన పూజలోనే ఉంటుంది కదండి, లోకా సమస్త సుఖనో భవంతి అంటాం. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు, సమస్త లోకం కూడా చల్లగా ఉండాలి, బాగుండాలనే కోరుకుంటాం. మరి మరస్వత సిద్ధంగా ఉన్నారు, ఏమంటున్నారు అరవిందం? హలో హలో
3: హలో
0: హలో హలో
3: హలో
0: హలో, ఇది మహిళావాణి అండి, మహిళా శ్రోతలు మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది. హలో శ్రోతలు, గమనించాల్సిన విషయం ఏంటంటే మహిళావాణి కార్యక్రమానికి మహిళలు మాత్రమే ఫోన్ చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయవలసి ఉంటుంది. మరి ఎవరైనా కాల్ చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నెంబర్ 2727288 అనే నెంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి విశాఖేతరులైనా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే నెంబర్కి డయల్ చేసి 2727244 లేదా మరో నెంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి వినాయక చవితి అనగానేనండి పిల్లలు ముఖ్యంగా పందిళ్ళు పెట్టి ఎంతో సంతోషంగా చేసుకుంటారు కదా. మరి అలా పిల్లలు పూజ చేసుకున్నప్పుడు వాళ్ళకి చాలా రకాలుగా విలువలు తెలుస్తాయి. అంటే ఒక మేనేజ్మెంట్ స్కిల్స్, వచ్చిన వాళ్ళు చందాలు దండి పూజలు చేస్తారు కదండి, ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలి అన్నీ నేర్చుకుంటారు. మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో
4: హలో హలో, సాయిరామ్ అండి.
0: హలో నమస్తే అండి, మీ పేరు?
4: నా పేరు భాగ్యలక్ష్మి అండి, మలకాపురం నుంచి. కాకపోతే ఇప్పుడు పరిపాలెం మా అన్నయ్య గారు ఇంటి పేరు అన్నయ్య సత్రుడు, అక్కడికి వచ్చానండి అమ్మా.
0: ఓకే చెప్పండి.
4: బాగానే చేసుకుంటాం కదా వినాయకుడు, అందరినీ దర్శనాలు చేసుకున్నాను వచ్చి తోవలోని, ఇక్కడికి వచ్చాక కూడా.
0: చాలా చక్కగా.
4: తర్వాత కథ వినాలి, కథ కూడా వినమావలేదు నాకు, ప్రయాణం సరిపోయింది ఈ రోజు. అందరి దగ్గర సగం సగం పూజలు చూశాను సాయిరామ్.
0: అయితే మీరు అలా చాలా వినాయకులు సందర్శించుకుంటూ మీ అన్నయ్య గారింటి కూడా పూజకు వచ్చారనమాట?
4: మా అన్నయ్య గారింటికి వచ్చాను. కాకపోతే నేను కాదా నేనే చదివించుకొని అక్షంతా వేసుకుందాం అనుకుంటున్నాను. అసలు చెప్పాలంటే మరి సాయంత్రం చూడ

0: కూడదు కదా చంద్రుణ్ణి.
1: అవును,
0: ఒకవేళ పసచ్చింది అంటే బాగా.
1: ఓకేనండి, నమస్తే అండి. మీ పేరు చెప్పలేదు.
0: భాగ్యలక్ష్మి మాతాపురం అన్నాను.
1: భాగ్యలక్ష్మి
0: తర్వాత మర్రిపాలెం వచ్చాను అంగడి కొత్త
1: రోజు. భాగ్యలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. మరి మన శ్రోత చెప్పినట్టు ఆవిడ ఎన్నో వినాయకుళ్ళు చూస్తూ వాళ్ళ అన్నయ్య గారు ఇంటికి వచ్చారట. మరి ఈరోజు వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో పూజ చేసుకుంటూ ఉంటారు కదండి. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో, హలో. మరి వినాయక చవితి సందర్భంగానండి మనకి ఎప్పుడు పెట్టుకునే నైవేద్యాలు ఉండ్రాలు పెట్టుకుంటాం. వడపప్పు, పానకం ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది, ఎందుకంటే ఋతువు మారుతుంది. అలాగే ఆవిరి కుడుములు కూడా చేసుకుంటారు. మనకి మన ప్రతి పూజలో చూడండి, ప్రసాదాలు కావచ్చు, మనం వాడే పత్రి, ప్రతీది మారుతూ ఉంటుంది చాలా వరకు కదా. ఇవన్నీ ఆరోగ్యానికి ముడిపడి ఉంటుంది. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, హలో. కాల్ కట్ అయినట్టుంది. మరి చూడండి, మనం వినాయక చవితికి 21 రకాల పత్రికలతో పూజ చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. మళ్ళీ పూజ అయిన తర్వాత మట్టి వినాయకుడిని, ఈ పత్రిని, వీటన్నిటిని కూడా నిమజ్జనం చేస్తాం కదా. సో అంటే నీళ్లలో ఎటువంటి, మన చెరువులు, బావులు, నదుల్లోనే కదా నిమజ్జనం చేస్తాం, వాటిలో ఎటువంటి క్రిమికీటకాలున్నా ఈ మొక్కలు మనం వేసిన పత్రి తాలూకా ఔషధ గుణాలు ఆ నీటిలోని కరిగి నీళ్లు చక్కగా ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం చేసే పూజలో మట్టి వినాయకుడినే పూజ చేయాలి, పర్యావరణ హితంగా. అలాగే నిమజ్జనం సమయంలో ప్లాస్టిక్ ఎటువంటిది నీటిలో కలవకుండా చూసుకోవాలి. హలో, హలో. మరి శ్రోత కాల్ అయితే కట్ అవుతుంది. మరి వినాయక చవితి సందర్భంగా మీ ఇంట్లో మీరు వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేశారు? ఇదండి ఇది మన ఫోన్ ఇన్ లైవ్ అంశం. శ్రోతలు ఎవరైనా కాల్ చేసి తమ అభిప్రాయం తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి విశాఖేతరులైనా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి ఇప్పుడు చెప్పిన నంబర్లు అంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి మనం ఈనాటి మన ఫోన్ వెళ్ళే అంశం ఏంటంటే వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేశారు? మరి మనం వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి అయితే ముందుగా మనం ఏ పూజ వచ్చినా ఇళ్ళు అయితే చాలా శుభ్రపరచుకుంటాం, అలాగే మామిడి తోరణాలు కడతాము, అందంగా రంగవల్లులు తీర్చిదిద్ది వినాయకుడిని ఆహ్వానించి ఆయన్ని స్థాపించి పూజ చేసుకుంటాం కదా. అలాగే ఉండ్రాళ్ళు, కుడుములు ఇటువంటి పిండి వంటకాలు కూడా చేసుకుంటాం. అలాగే 21 రకాల పత్రితో కూడా వినాయకుడిని పూజ చేసుకుంటూ ఆయన అష్టోత్తరాలని ఇలా చదువుతూ ఉంటాం కదా. దీంతో ఏంటంటే పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పూజలో పాల్గొంటారు కదా. మరి ఈనాటి మన అంశం ఏంటంటే వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేశారు? మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో, హలో. మరి శ్రోత కాల్ అయితే కట్ అయింది. మరి మనం చూడండి, వినాయకుడి పూజ అనంతరం చాలామంది గుంజిళ్ళు కూడా తీస్తూ ఉంటారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో, హలో, హలో,
2: హలో,
1: హలో.
2: వినాయకుడికి ప్రసన్నం చేసుకోవడానికి లడ్డూ సమర్పించేవాళ్ళు ఇవాళ
1: మహిళా వాణికి మహిళా శ్రోతలు మాత్రమే మాట్లాడవలసి ఉంటుంది. మన శ్రోతలు గమనించాల్సి ఉంటుంది, మహిళావాణి కార్యక్రమానికి మహిళా శ్రోతలు మాత్రమే కాల్ చేసి తమ అభిప్రాయం తెలియజేయచ్చు. మనకి ఇప్పుడు శ్రోత చెప్పినట్టు నిజంగా లడ్డూలు కూడా సమర్పిస్తారు. అలాగే వినాయకుడికి పెట్టిన లడ్డూని కూడా వేలం వేస్తూ ఉంటారు, అది కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. మరి వినాయకుడి పూజ అంటేనేనండి ఇంటిల్లిపాది ఎంతో చక్కగా సంతోషంగా చేసుకుంటారు. అలాగే వినాయకుడు వ్రత కథ వింటారు, కథాక్షంతాలు వేసుకుంటారు కదా. మరి ఎక్కడ చూసినా ఊరంతా ఎంతో సందడిగా ఉంటుంది. చిన్నపిల్లలు సైతం వినాయకుడు పందిళ్ళు వేసి వినాయకుడి పూజలో పాల్గొంటూ ఉంటారు. మరి మీరైతే ఈరోజు

వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేశారు, ఇది మన కార్యక్రమం అంశం. మరి శ్రోతలు ఎవరైనా కాల్ చేసి మాట్లాడాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. విశాఖేతరులైన సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి వినాయక పూజలోని పూజ అనంతరం మనం గుంజుళ్ళు తీసే ఆనవాయితీ కూడా ఉంటుంది కదా. మరి ఈ గుంజుళ్ళు ఎందుకు తీస్తారంటారు చెప్పండి. గుంజుళ్ళు తీయడం వల్ల మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుందంటండి. అలాగే మనకి చెవు మెలిపెట్టడం ద్వారా మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చెవు పట్టుకొని మనం కదా గుంజుళ్ళు తీస్తాం, మనం చదివింది. అందుకే పిల్లలకి చూడండి, ఏకాగ్రత కుదరడానికి వాటికి ఒకప్పుడు చెవు మెలిపెట్టేవారు. దాంతో ఏంటంటే మనకి బ్రెయిన్ పవర్ కూడా కరెక్ట్గా, మెమరీ బాగుంటుంది అని కూడా అంటారు. మరి వినాయకుడు పూజలోని ఎన్నో రకాల రహస్యాలు, అంటే మనం చేసే పత్రి కావచ్చు, మనం చేసుకునే ప్రసాదం కావచ్చు, అన్నీ ఆరోగ్యప్రదంగా ఉండేవి. ఎందుకంటే వాతావరణం మారుతుంది, దానికి తోడు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. ఎక్కువ మసాలా ఇలాంటి ఆహారం తింటే అజీర్ణ సమస్యలు ఉంటుంది, ఎన్నో ఇబ్బందులు ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే వినాయక చవితికి ఆవిరి కుడుములు, ఉండ్రాళ్ళు ఇవన్నీ తింటాం కదా, ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. మరో శ్రోత లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో, కాల్ కట్ అయింది. మరి మనం వినాయక చవితి గురించి చెప్పుకున్నప్పుడు అండి, ముఖ్యంగా మనం ఎన్నో రకాలు పత్రులతో పూజ చేస్తూ ఉంటాం కదా. ఆ పత్రి మన చేతితో స్పర్శ చేసి మనం పూజ చేయడం వల్ల కూడా వాటి ఔషధ గుణాలు మనలో వెళ్తాయి. ఆ పత్రి మనం కూర్చొని పూజ, ఆ ధూపాలు ఇవన్నీ కూడా కాసేపు మనం ప్రశాంతంగా ఉండడానికి, ఆరోగ్యపరంగా కూడా మనకి ఎంతో లాభాన్ని చేకూరుస్తుందన్నమాట. ఈనాటి అంశం ఏంటంటే వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేశారు. మరి శ్రోతలు ఎవరైనా కాల్ చేసి తమ అభిప్రాయం తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి విశాఖేతరులైన సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేయాల్సి ఉంటుంది. మరో శ్రోత కాల్ చేస్తున్నారు, పలకరిద్దాం. హలో, కాల్ అయితే కట్ అయింది. మరి మనం వినాయక చవితి పందిళ్ళు గురించి చెప్పుకుంటున్నప్పుడు అండి, ఎక్కువ సౌండ్లోని అంటే పాటలు వేయడం కానీ ఇటువంటివి చేసి ఇబ్బంది పెట్టకూడదు. అంటే మనం చేసుకునే ఈ పూజ అయినా మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. కాబట్టి ఇది గమనించాల్సి ఉంటుంది. మరి అలాగే మనం నిమజ్జనం చేసినప్పుడు అని చెప్పుకున్నాం కదా ఇందాక, మనం వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు మట్టి వినాయకుడు ఏదైతే మనం పూజ చేస్తామో వాటితో పాటు పత్రులు ఇవే మాత్రమే నీటిలో వేయాలి. ఎటువంటి ప్లాస్టిక్, నీటిలో కరగిన వస్తువుల్ని మాత్రం నీటిలో వేయకూడదు. ఎందుకంటే పర్యావరణంతోనే మన ప్రాణమైనా, మన ఆరోగ్యమైనా, ఈ సమస్త ప్రాణకోటి ఆరోగ్యం కూడా ముడిపడి ఉంది. కాబట్టి శ్రోతలు గమనిస్తారని అనుకుంటున్నాను. మరి ఇటువంటి వినాయక చవితి, నవరాత్రులు, అన్ని పండుగలు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈనాటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏం చేశారు అనే అంశంపై మాట్లాడిన శ్రోతలందరికీ, అలాగే విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు లేదా రెండు సార్లు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్. వాతావరణ సమాచారం ఉన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: కృష్ణా తీరాన వెలిసి,
2: పల్నాటి సీమలో మెరిసి,
1: గోదావరి ఒడ్డున విరిసి,
2: విశాఖ తీరాన చేరి,
1: అంచెలంచెలుగా ఎదిగి,
2: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
1: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచి ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం జానపద రంజని. భూలక్ష్మీదేవి తంబుర కథ వింటారు శ్రీమతి మిరియాల రమణమ్మ మరియు బృందం. వంతలు శ్రీమతి మిరియాల రంగమ్మ మరియు శ్రీమతి ఎడవల్లి కుమారి.

భార్య భూలక్ష్మీదేవి భర్త చింతకు వెళ్ళి వచ్చి, నాదా ప్రాణేశ్వర నాకన్నా సెలవు ఇవ్వండి, నేను వెళ్ళి సంతానం తెచ్చుకుంటాను, అలాగే భామా భార్య అని చెప్పాడు. ఆ భార్యని చక్కగా ఒక భూలక్ష్మీదేవి భర్తతో సెలవు తీసుకొని పూలు

ఇంటంతా శుభ్రం చేసి నాగవేలి ముగ్గులు పెట్టి పూలు పత్రతోటి ఇంటంతా అలంకరించి అమ్మా చక్కని ఒక ఇల్లాలు పెట్టిన నగలు భద్రంగా పెట్టి కట్టిన చీర కాసిపోసి శిరస్సు కిందకి చేసి శ్రీపాదాలు పైకి చేసి ఏడుగడి ఎలే తపస్సు చేసినా ఇల్లా.

పుట్ల ఉన్న నాగేంద్రుడు అమ్మా, పుట్ల ఉన్న నాగేంద్రుడు ప్రత్యక్షమై అమ్మా చిన్నదానా, ఇంత దూరము మగ పిల్లలే రాలేరు, అడ్డ చెంగు కట్టిన ఆడకాంతం ఇంత దూరం వచ్చా, నీ ఊరేమిటి పేరేమిటి, ఎందుకొచ్చావమ్మా, దండమోయి భగవంతుడా, నాది భూచక్రగిరి పట్నము, నా భర్త పేరు నవభోజపురాజు, నా పేరు లక్ష్మీదేవి, ధనముంది ధాన్యముంది బ్రతుకుంది భంగారం.

ఏడు సార్లు సంతానం అడిగావు, నీకు ఏడు మంది కూతుళ్ళని ఇస్తానమ్మా. అయ్యో దండమోయి భగవంతుడు, ఆడపిల్లలు ఒకరింటికి ఇస్తే అత్తవారులకి వెళ్ళిపోతారు. రాజ్యమేలే కుమారునివ్వండి, దేశమేలే చక్రవర్తినివ్వండి. అమ్మా లక్ష్మీదేవి, నువ్వేదో ఎంతో దూరం నుంచి వచ్చావు అమ్మా, బిడ్డలో బిడ్డలను నువ్వే అడిగావు, అందుకోసం నీకు కూతుళ్ళే ఇస్తాను. పట్టుకెళ్ళవమ్మా భూలక్ష్మీదేవి. అయ్యో ఎవరొకరు ఇవ్వండి భగవంతుడా. అమ్మా నా ఒక పుట్ట వెనకాల బాలమావుడి చెట్టు ఉన్నది, అక్కడికి వెళ్ళిపోయి ఎక్కువ కోసుకోదు తక్కువ కోసుకోదు.

చక్కన ఒక ఇల్లాలు. మా పుట్ట వెనకాల చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఆ చెట్టు చూడగానే చెట్టు నిండా బాలమావిడి పళ్ళున్నాయి. అబ్బా కళ్ళకు చూడగానే ఎంతో గోరగించేసే కళ్ళు. అబ్బా ఎంత బాగున్నాయి పళ్ళు. భూచక్రగిరి పట్టణములో నాలాంటి బిడ్డలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒడి నిండా పళ్ళు కోసుకొని మనిషిగా ఒక పండు పంచి పెడతానని.

మిగిలాయి. అదేమిటమ్మా చింగు గాని చినిగిపోయినా, ఒడి గాని జారిపోయినా, ఏమమ్మా పళ్ళేమైపోయాయి? మళ్ళీ కింద చూడగా పళ్ళు లేవు. అయ్యో మర్చిపోయి ఉన్నానేమోని, మళ్ళీ చెట్టు వెక్కుపోయి మళ్ళీ పొడి నిండా పళ్ళు కోసుకుంది. అలాగే 7 సార్లు చెట్టు ఎక్కి 7 సార్లు పళ్ళు కోసేసింది. పొట్లో ఉన్న నాగేంద్రుడు బొగ్గు బొగ్గున మండిపోయి, అమ్మా భూలక్ష్మీదేవి నీ గర్భానికి 7 పళ్ళు భోంచేయమ్మని చెప్పాను. నా చెట్టు అంతానే పాడు చేసిన అయ్యో ముచ్చమంతగా కాటు ఇవ్వవమ్మా. అమ్మా నీకు ముచ్చమంత కాటు వేసి ఉన్నాను. అయ్యో దండమాయి భగవంతుడా, నా తప్పు క్షమించవయ్యా. ఏదో తెలుసో తెలియక కోసేశాను పళ్ళని. స్వామి నా తప్పు క్షమించి నన్ను రక్షించవయ్యా స్వామి. నా గర్భవాసం ఉందిన బిడలన్నా పుట్టలేదు, బిడల మగమన్నా చూడలేదు. అప్పుడే నేను నన్ను నువ్వు కాటి వేసేస్తే నా బిడలు అచ్చట్లు ముచ్చట్లు ఎలా తీరుతాయి నా భగవంతుడా? నీకు తప్పకుండా నేను కాటు ఇస్తాను, కానీ నా బిడ్డలు పుట్టిన 6 సంవత్సరాలకి నీ పుట్టగాడకొస్తాను, కాటు అండి నేను వెళ్ళిపోతానన్నా. అదేమిటమ్మా నమ్మలేము నమ్మలేము నరుడు మాట.

భగవంతుడా, నేను అన్నమాటే కానీ అబద్ధం లేదు స్వామి, తప్పకుండా నేను వస్తాను, నన్ను మీరు కాటు వేద్దరు కాని స్వామి, నా బిడ్డల ముఖం చూడని స్వామి అని ఎంతో ఆమె ఏడుకున్నది. అప్పుడు నాగేంద్రుడికి జాలనిపించి, అమ్మా ఇదిగో ఏడు పళ్ళు తీసుకెళ్లి నీ గర్భానికి పొంచి, నీ కూతుళ్ళు పుట్టిన 6 సంవత్సరాలు తప్పకుండా ఇక్కడ నాగేంద్రుడు పుట్టగడకు నువ్వు రావాలి, తప్పకుండా వస్తాను స్వామిని భగవంతుడికి బొట్టు వేసి భూలక్ష్మీదేవి సంతానం తీసుకొని రాజకచ్చి

తెచ్చుకున్నాను, నేను ఫోన్ చేస్తున్నాను అని భర్తతో సెలవు తీసుకొని చల్లని ఒక వేళల్లో నా సంతానము ఫోన్ చేశానమ్మా. అమ్మా సంతానం ఫోన్ చేశా అమ్మా. ఇప్పుడు అంటే ఈ ప్రీతిమైన రోజులు, పుణ్యం అంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు, పాపాలంటే ముందుకొస్తున్నారు. ఆ కాలములో అన్నమాడే గాని అబద్ధం లేదు అమ్మా. చక్కని ఒక విల్లాలు ఆ సంతానంతో నా గడియల్లో ఆ ఏడు మంది కూతుళ్ళు ఎలాగ జన్మిస్తున్నారు.

అమ్మా నిమిషానికి ఒక కూతురు, నిమిషానికి ఒక కూతురు, ఏడు మంది అమ్మాయిలు పుట్టినారా లక్ష్మీదేవికి. అమ్మా గొప్ప వారింట్లో పిల్లలు పుట్టారని పడుకెళ్ళి దందనారని పేరు కొట్టాడు చక్రవర్తి. అమ్మా పేరు మోతలు ఆలకించి 10 మంది పండితులు వచ్చి అమ్మా పంచాంగాలు చూశారు. అమ్మా అమ్మాయి పుట్టిన నక్షత్ర గడియాలు ఎలాగున్నాయి, అమ్మాయి పుట్టిన వేళ ఆశేషాలు అన్ని బాగున్నాయి. కానీ నాగేంద్రుడు వరహాన పుట్టారు. ఈ అమ్మాయిల పేరు నాగమ్మలని పేరు పెట్టాలని, చిన్నవీర నాగు, పెద్దవీర నాగు, ఉత్తర నాగు, దక్షిణ నాగు, అందరికంటే చిన్న తల్లి పేరు బంగార గజ్జిల బాలనాగమ్మని పేరు పెట్టి అమ్మా అప్పుడు పుణ్యాలు పోసి నామకరణ పేరు పెట్టి అమ్మా అమ్మాయిని ఏ రీతిగా ఎత్తు చాదుతారా.

రూపులు ఉన్నారు, పట్టుకుంటే 10 రూపులు ఉన్నారు. కోటి సూర్య ప్రకారంగా వెలిగిపోతున్నారు. అమ్మాయిలకి చక్కగా చదువులు బళ్ళో వేసి అమ్మాయిలు విద్యా వినోదం నేర్చుకుంటున్నారు. నేర్చుకునే సమయంలోన రాజుగారి దగ్గరకు వచ్చింది భార్య. నాదా ప్రాణేశ్వర, నేను నాగేంద్రుడు పుట్టగాడికి వెళ్ళి నాగేంద్రుడికి నేను నన్ను కాటు వేస్తానడు అన్నాడే అప్పుడు. అదేంటి బామ్మ నేను కాటు వేస్తాన్నాడు. అవును స్వామి, నా ప్రాణాన్ని ఒప్పుకుని నన్ను సంతానం తెచ్చుకున్నా. అదేమిటి బామ్మ, ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోతున్నాయి, మన పిల్లలకు 6 సంవత్సరాలు వచ్చాయి, ఎప్పుడో నాగేంద్రుడు మర్చిపోయి ఉంటాడు. అదేంటి స్వామి అలాగంటారు, నేను తప్పకుండా వెళ్ళి పుట్టగాడికి వెళ్ళిపోతానన్నా. బామ్మ నాగేంద్రుడు రాకుండా నేను 700 మాలు కట్టిస్తానని పరముడి ఒక భాగం అందున అమ్మా 700 మాలు కట్టించి మహారాజు ఆ పాము చక్కగా మేడలోకి ప్రవేశించకుండా చుట్టూ అగ్గోత్ర గుండాలు తోడించాడు. ఏ మేడ చుట్టూరును మేడ పైనుంచి పాము వస్తుందని సానకత్తులు మంగళకత్తులని పారా తిరిగేలాగా పెట్టాడు.

బస్సు చేసి ఆ మహారాజు ఆ భూలక్ష్మి దేవిని 7 మేడల్లో ఉంచాడు. 7 మంది కూతురులతోటి, అమ్మా దాసికాంతలతోటి రంగరంగ వైభోగంగా ఆ లక్ష్మీదేవి చక్కగా ఉండిపోయింది. ఈ రాజుగారు భూచక్రగిరి పట్టణంలో రాజ్యం ఏలుతున్నారు. ఇలాగ విలకత విలాగుండగా

అంతా కలదిరిగాడు. ఎక్కడ లక్ష్మీదేవి అన్న మాట లేదు, ఊసు లేదు. అమ్మా లక్ష్మీదేవి ఏమైపోయింది? ఏడేడు మేడలు ఎదిగాడు, ఏడు మేడల్లో లేదు. రాజుగారి కచేరికి వచ్చాడు. రాజుగారు చక్కగా రాజ్యం వెళ్తున్నాడు. రాజుగారిని కాటు వేద్దాం అనుకున్నాడు. అదేమిటమ్మా, మహారాజు నా పుట్టగడకు రాలేదు, సంతానం పట్టుకెళ్ళలేదు, ఈయన కాటు వేయటం అధర్మం అవుతుంది. అమ్మా భూలక్ష్మీదేవి, నువ్వు ఎక్కడ దాగినా, ఇంద్రలోకం దాగినా, నరలోకంలో దాగినా, భూలోకంలో దాగినా, అమ్మానికి తప్పకుండా కాటు వేస్తానని నాగేంద్రుడు. అమ్మా ఏడు తాళపొడిగైపోయి అమ్మా తూర్పు ఉత్తర పరమడంతా దక్షిణంతా తిరుగుతున్నాడు. ఈ ఒక మహారాణి ఉన్న మేడ మిలుకు మిలుకు మనకు కనిపిస్తుంది. అదేమిటమ్మా ఈ మేడ కొత్తగా కట్టినట్టున్నారు, కాళ లక్ష్మీదేవి ఇందులో ఉందని నాగేంద్రుడు మేడ

ఇంట్లో పాతలు కత్తులు ఉన్నాయి, పైనుంచి వెళ్తాకి లేదు, కింద నుంచి వెళ్తాకి లేదు. అమ్మా లక్ష్మీదేవి తప్పకుండా నువ్వు ఇందులోనే ఉండుంటావు. ఎన్ని ఎన్నాళ్ళకైనా, కొన్ని కొన్నాళ్ళకైనా నువ్వు కిందకి రాకుండా ఉంటావా? నేను కాటు వేయకుండా ఉంటానని ఆ భగవంతుడు పూల ఒక తోటల ఉద్యానవనములోన, ఆ భగవంతుడు బంతి పువ్వులోన, బంతి పువ్వులో వివిడే పోయాడా భగవంతుడు. అమ్మా ఇంటికి జమంతో పురుగైపోయి బంతి పూలు ఇవిడిపోయాడు. భగవంతుడు కథ ఇలాగుండని, ఇక్కడ భూలక్ష్మీదేవి అమ్మా ఏదారి గౌరీదేవి నోమును వస్తాను. అమ్మా నాగేంద్రుడు కాటు తప్పిపోయి 3 రోజులు అయిపోయింది, గౌరీదేవి నోముతో నోము వస్తానని ఆ చక్కన ఒక భూలక్ష్మీదేవి అమ్మా దాసికాంతల్లార్ మన ఉద్యానవనంలోకి వెళ్ళి పూలు కోసుకొని రండమ్మా, ఇవాళ పూజ చేస్తాను. అలాగే అమ్మా అని 7 మంది దాసికాంతలు పూల పట్టలు చేతబట్టుకొని అమ్మా ఉద్యానవనంలోకి వెళ్ళి ఆ పూలన్నీ కోస్తున్నారు. ఎప్పుడైతే కోస్తున్నారు, ఈ భగవంతుడున్న ఒక పువ్వు దగదగ దగదగ దగని వెలిగిపోతుందట. అమ్మా ఈ తోటలోకి అన్నిట్లకంటే ఈ పువ్వు చాలా అందంగా ఉంది, ఇది మహారాణికి తీసుకెళ్లి ఇచ్చామంటే మనకు బహుమతి కూడా ఎక్కువ ఇస్తుందని ఆ ప్రత్యేకించి ఆ ఒక పువ్వుని ఒక సజ్జలో వేసుకుని ఆ 7 మంది దాసీలు మళ్ళీ పైనుంచి ఉయ్యాలు వేస్తే ఉయ్యాలు ఎక్కి పైకి వెళ్ళిపోయారు. పూలు తీసుకుని ఎప్పుడైతే వెళ్ళిపోయారు మహారాణికి ఇచ్చారు. అమ్మా మహారాణి మన తోటలో అన్నిటికంటే ఈ పువ్వు చాలా అందంగా ఉందమ్మా, ఈ పువ్వు మీరే పెట్టుకోండి అమ్మా అని మహారాణికి ఇచ్చి దాసీలు దాసీలు పని చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ భూలక్ష్మీదేవి 6 మంది కూతుళ్ళకి తలవార స్నానం చేయించి తలవార తన తల తలంటుకొని అమ్మా చక్కగా పూజ ముగించుకొని భక్షమన్న పరమాన్యులతో 7 మంది కూతుళ్ళకి అన్నాలు పెట్టి తన భోజనం చేసి అమ్మా చక్కగా శృతి సూర్యపాన మీద ఆ భూలక్ష్మీదేవి చక్కగా నిద్రపోతుంది. అమ్మా రాత్రి వేళలోన 1 గంట వేళప్పుడు నిద్రపొద్దు వేళలోన ఆ ఒక బంతి పూలు అని చెప్పక మంతుడు చక్కగా అక్కడ ఒక సర్పమైపోయి బుసలు కొట్టుకుంటూ భూలక్ష్మి

గండమోయ భగవంతుడు అని దిగ్గున లేచింది. అయ్యో స్వామి, నా తప్పు క్షమించండి, నన్ను రక్షించండి, చూడవయ్య బిడ్డలు చూడు భగవంతుడా.

తల్లి లేని బిడ్డాలు అయ్యో భగవంతుడా, తల్లి లేని బిడ్డలు దయ్యాలు పాలంటారు, నా బిడ్డలు అన్యాయం అయిపోతారు, నన్ను చంపబోకు చంపబోకయ్యా. భూలక్ష్మీదేవి, నువ్వు నాకు పుట్టగాడికి వస్తావు, నాకు మాటవిచ్చావు, నువ్వు నీ బిడ్డలకు 6 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత నువ్వు నా పుట్టకాడకు వచ్చింటే, ఈ 7 పంతను మా పుట్టకాడ వేడ్చింటే నేను కాటు వేద్దును మానవేద్దును. ఇది ఆ పని ఎప్పుడు చేయాలి? నువ్వు ముందు చేయాలి. నీ ఒక్క దాని ప్రాణానికి చుట్టూ అగ్గోత్ర గుండాలు తోడించావు, మధ్యన 7 అంతస్తులు మాలు కట్టించావు, పైనుంచి నేను వస్తానని మంగళకత్తులు సానకత్తులు పెట్టావు. భూలక్ష్మీదేవి, కింద నుంచి వస్తానని అగ్గోత్ర గుండాలు తోడించావు, ఇంత తెలివితేటలు చేసావమ్మా భూలక్ష్మీదేవి. నీకు తప్పదమ్మా, కాటు తప్పదమ్మా. ఇల్లాల అయ్యో ముచ్చమంతనే కాటు వేసినాడా భగవంతుడా, కాటు వేసి భగవంతుడు మాయమైపోయిన అమ్మా లక్ష్మీదేవి. పాము వచ్చా, పాము వచ్చా గుమస్తాలు అమ్మా తాసిల్లారా, లేకండమ్మా పాము వచ్చింది, నన్ను కాటు వేసింది. అదేమిటమ్మా, ఈ 1 కోట్లకు పాము వచ్చింది? గుమస్తాల మంత్రులు ఎదిగారు, ఎక్కడా పాము కనిపించలేదు. భర్త గారిని పిలవనించారు, భర్త కూడా వెళ్ళి వచ్చి, బామా భూలక్ష్మీదేవి, నాదా ప్రాణేశ్వర, ఇంత బందోబస్తు చేసిన నాగేంద్రుడు వచ్చాడు, నన్ను కాటు వేశాడు, వెళ్ళిపోయాడు. నాదా ప్రాణేశ్వర, నేను చచ్చిపోతున్నానని మీరు మళ్ళీ పెళ్లి చేసుకోకండి, మారుటమ్మ బిడ్డలను బాధ పెడుతుంది. నాదా ప్రాణేశ్వరని భర్త చేతిలో చెయ్యి వేసి లక్ష్మీదేవి చక్కగా చనిపోయింది. అమ్మా చక్కగా ఎప్పుడైతే చచ్చిపోయిందో, ఈ 1 భూలక్ష్మీదేవి ఎప్పుడైతే మరణించిందో, రాజుగారు నవ్వు భోజపురాజు అమ్మా గంధపు చెక్కల పాడి కట్టి 3 రోజుల్లో చిన్న దినము, 11వ రోజు పెద్ద కార్యం చేసి అమ్మా చక్కగా గనుక

ఏడు మంది కూతుళ్ళను చూస్తుగా అమ్మా ఏడు మంది కూతుళ్ళను చూసుకుంటూ రాజుగారు బిడ్డలకు పాలను తినిపిస్తూ రాజుగారు గనక ఉండిపోయిను మంత్రి గారు బాగా చూశాడు. అమ్మో ఒక నెల కాదు రెండు నెలలు కదా ఆరు నెలలు అయిపోతుంది భూలక్ష్మి దేవి అమ్మా చూసావా భూలక్ష్మి దేవి చచ్చిపోయిన కాడి రాజుగారు కచ్చేరికి రావట్లేదు రాజుగారు కచ్చేరి వెళ్ళటం లేదు ఈ ప్రజలందరూ కూడా గోల

మంది కూతుర్లు కూడా చక్కగా చూసి జల్ల వేసి అన్నాలు పెట్టి ఎంతో సౌపాయం చూస్తుంది. ఒక రోజు వద్దన్నాడు మహారాజు, రెండు రోజులు వద్దన్నాడు. ఈ మంత్రి గారు అదే పదం కాబట్టుకున్నాడు. ఇంకా ఏమండో మహారాజు గారు, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. తప్పదండి, ఈ పిల్లలు చూడాలంటే ఒక తల్లి కావాలి, మీరు పెళ్లి చేసుకోవాలి. మీరు కచేరికి రావాలంటే రాజ్యం ఏలాలన్నా మీరు పెళ్లి చేసుకోవాలి, తప్పదు. మీరు రాజు కచేరికి రావట్లేదు, అమ్మాయిల ముచ్చట్లో మాటల్లో పడిపోతున్నారు, మీ కూతుర్ని చూసుకుంటున్నారు, రాజు కచేరి మానివేశారు. రండి రాజుగారిని. చెప్పగా చెప్పగా చెప్పగా మహారాజుకి మనసు మారిపోయింది. అలాగే మంత్రి గారు పెళ్లాడతానని అక్కడికి రాముడు దూరాన ఇమామంతుల పట్నం ఉన్నది. ఇమామంతుల పట్నం అనేది ఇమామంతుల మహారాజు, రాజు కూతురు మాణిక్యాల దేవి. అమ్మా చూసావా, రాజుగారు చిత్రపటం చూపించి చక్కగా బాసింగం కట్టి, అమ్మా కత్తికి బాసింగం కట్టి చక్కగా పెళ్ళాడుకోని మాణిక్యాల దేవి చక్కగా మళ్ళీ భూచక్రగిరి పట్టణం వచ్చింది. అమ్మా కూతుళ్ళు రాగానే ఎంతో ముచ్చటగా చూస్తుంది కూతుళ్ళని. ఒక రోజు బాగా చూసినా, రెండు రోజులు బాగా చూసినా, ఒక నెల గడిచిపోయాను, మూడు నెలలు గడిచిపోయాను, నాలుగో నెల కల్లే ఐదో నెల కల్లే ఇసుకొచ్చేసింది. వాళ్ళమ్మ వాళ్ళమ్మ, రాజుగారు నేనైతే ఎంతో చక్కగా ముచ్చట్లాడుకుంటా ఉంది. ఒక్కరుగా అది ఇద్దరు కాదు, ఏడు మంది కూతుళ్ళు. రాజుగారు కచ్చేది నుంచి ఇంటికి రాగానే ఏడు మంది అమ్మాయిలు రాజుగారు చుట్టూరు ముగ్గిపోతున్నారు. ఇంకా రాజుగారికి నేను అచ్చటేమి తీర్చున్నా, ముచ్చటేమి తీరుస్తాను. అమ్మాయి కూతుళ్ళు ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది, ఏడు మంది కూతుళ్ళని అడవిలో వదిలేసి రమ్మంటానని.

రాజుగారి దగ్గరకు వచ్చే మాణిక్యాలదేవి, నాదా ప్రాణేశ్వర, ఏడు మంది కూతురుల్ని అడవిలో నా వదిలేసి రావా మహారాజా. మా మాణిక్యమిదేవి, ఏడు మంది చిన్న కూతుళ్ళు తినే తిండికి అడ్డు వచ్చిరా, కట్టే వస్త్రానికి అడ్డు వచ్చిరా, ఏమనన్నారే రెండో భార్య? అదేమిటండి అలాగంటున్నారు? ఎంతమంది? ఏడుగురున్నారు. ఏడుగురు పెట్టిన ముగ్గు పెట్టినట్టుగా ఉంచట్లేదు, అలికిన గుమ్మాలు అలికినట్టన్నా ఉంచట్లేదు. ఏడు మంది అల్లరి చేసేస్తున్నారు, వదిలేసి రండి. రాజుగారు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు, రాజు కచేరికి వెళ్ళిపోతున్నాడు. అమ్మ అలా కాదు, ఏడు మంది కూతురు నేనే చంపేస్తానని మాణిక్యాల దేవి అమ్మ ఈ పిల్లలకి ఎక్కలేని పని చెప్తానని. ఏమే దాసిల్లారా, రేపు నుంచి మీరు పని చేయకండి, అంట్లన్నీ వేస్తుంది అంట్లు చిన్న చేతులతో అలాగే తోముతున్నారు పిల్లలు. అమ్మా పూల మొక్కలకు నీళ్లు పోయండి, పిల్లలు పాప అలాగే పూల మొక్కలకు నీళ్లు మోస్తున్నారు. అయ్యే పిల్లలారా, అది కదా కదా అక్కడ ఉందో ఆ చివర గోళం, ఆ గోళానికి పెద్ద కన్నం పెట్టింది, ఇక ఈ గోళం నిండితేనే ఇవ్వాలి మీకు భోజనం, లేకపోతే భోజనం పెట్టను. అమ్మా రావణ దూరం నుంచి పిల్లలు ఏడు బిందులు చేతి పట్టుకొని ఆ గోళంలో నీళ్లు పోస్తుంటే ఆ నీళ్ళన్ని పూల మొక్కలకు వెళ్ళిపోతున్నాయి. ఈ పిల్లలు మళ్ళీ తిరిగి వచ్చేప్పటికల్లా గోళం ఖాళీగా ఉంటుంది. అదేమిటమ్మా పొద్దు నుంచి నీళ్లు మోస్తున్నా, ఏ మాత్రం కూడా గోళం నిండట్లేదు. అమ్మా పిన్ని, మా కళ్ళు తిరిగిపోతున్నాయి, మాకు కొంచెం అన్నం పెట్టు ఓ పిన్ని. అదేమిటే పిల్లలారా, నేనేం చెప్పాను గోళం నిండితే గానీ మీకు అన్నం పెట్టను. అప్పుడు తల్లి భూలక్ష్మీదేవి నాగేంద్రుడి దగ్గర ఉండిపోయింది. తల్లి భగవంతుడా, చూసావా తల్లి లేని పిల్లల కష్టాలు చూడండి. అమ్మా భూలక్ష్మీదేవి, నువ్వు తల్లివి కాబట్టి పెద్ద కప్పవైపోయి ఆ బెజ్జానికి నువ్వు ఉండిపో, మీ పిల్లలు తీర్చి నీళ్ళు తెచ్చుండగా నిండిపోతుంది. ఆ కన్న తల్లి భూలక్ష్మీదేవి, అమ్మా నాగేంద్రుడి దగ్గర మాట తీసుకొని ఆ గోళం కాడికి వెళ్ళిపోయి చక్కగా కనుక ఆ భూలక్ష్మీదేవి అమ్మా గోళానికి అడ్డుగా ఉండిపోయింది, ఈ పిల్లలు తెచ్చి నీళ్ళు తెచ్చినట్టుగా గోళం నిండిపోయింది.

వెలిగించేసింది. ఆ ఘాటు పిల్లలకి చక్కగా దగ్గలేకపోతున్నాడు. తల్లి భూలక్ష్మి దేవి చూసి, నాగేంద్ర స్వామి, అది కదిగో నా బిడ్డలు చూడు దగ్గలేక అధ్వానం అయిపోతున్నారు. దగ్గ దగ్గ నా బిడ్డలు చచ్చిపోతారు. అమ్మా భూలక్ష్మి దేవి, నీ బిడ్డలకు వచ్చిన భయం లేదని ఆ ఒక నాగేంద్ర స్వామి ఆ ఒక ఎన్ని మిరపకాయల కొట్టుని సాంబ్రాణి పొగలు చేసేసి, అమ్మా ఎంత లేని చక్కటి ఒక సాంబ్రాణి పొగతో హాయిగా పిల్లలు ఆడుతూ పాడుతూ ఉన్నారు. ఈ ఘాటంతా ఆ పిన్ని మేడలకు వెళ్ళిపోయి దగ్గలేక తగ్గుతుంది మాణిక్యమ్మ. అలా కాదని రాజుగారిని మార్చేస్తారని రాజుగారికి ముందు పెట్టి తన ఏపు మళ్లించుకొని నాదా ప్రాణేశ్వర ఈ ఏడు మంది కూతురుని అడవిలోనే

సల్ది కట్టివే రెండో భార్య, ఆ సల్ది తీసుకొని రాజుగారికి పాలన కట్టింది, 7 మంది కూతురులకి సమతి కూతురులకి పేడా సమం సల్ది కట్టింది, ఆ సల్ది మూటలు తీసుకొని అమ్మ ఉత్తిన రమ్మంటే నా కూతురులు వస్తారా రారు, అమ్మ కూతురులు లారా కోటిపల్లి తీర్థం.

వాటికెళ్ళి 7 మంది పిల్లలు కనుక తండ్రి కూడా ప్రయాణమయ్యి అడవిలోన మహారాజు అడవిలోన రాజు వదిలి వేశాడు. అడవిలో వదిలేసింటికి వచ్చేసాడు. అక్కడ చక్కగా భూలక్ష్మీదేవి చెల్లెలు అమ్మా చక్కగా కనుక రంగాపురములోన ఆ ఒక రంగాపురంలో ఉంది ఒక భూలక్ష్మీదేవి చెల్లెలు. 7 మంది కూతుర్లు కోనేటిలోకి నీళ్లు తాగటానికి వచ్చారు. నీళ్లు తాగేటప్పుడు ఆ ఒక అక్క కూతురును చూసి అయ్యో 7 మంది ఒకెత్తే ఉన్నారు ఒకప్పటికే ఉన్నారు, మీరెవరి పిల్లలమ్మా? అమ్మా మేము భూచక్రగిరి పట్నం మాది, మా అమ్మ పేరు భూలక్ష్మీదేవి, మా నాన్నగారు నవ్వు భోజపురాజు, మమ్మల్ని అడవిలో వదిలేసి వెళ్లిపోయాడు. అమ్మా మీరెవరో కాదు, మా ఒక చక్కన ఒక కూతుళ్ళు రాండమ్మ చిన్న కూతుళ్ళని భూలక్ష్మీదేవి దగ్గర అమ్మా చెల్లెలు ఒక దగ్గర అమ్మా

గంజుతూ చల్లగా రాజ్యం వీలుతూ వాళ్ళు చక్కగా ఉండిపోయారు. ఇక్కడికి భూలక్ష్మీదేవ్ కథ, ఇక్కడికి కథ సంపూర్తి వాయా. దైవా మహా సంధారా సంధారా సంధారా.

మీరింతవరకు జానపద రంజని భూలక్ష్మీదేవి తంబుర కథ విన్నారు. శ్రీమతి మిరియాల రమణమ్మ మరియు బృందం, వంతలు శ్రీమతి మిరియాల రంగమ్మ మరియు శ్రీమతి ఎడవల్లి కుమారి.

0: మధురమే సుధాగానం ఆపాత మొదలు వింటారు శ్రోతలు కొన్ని పాటలు. వాట్సాప్ సందేశాలు పంపిస్తుండండి 6304767436 ఇలా కొన్ని వాణిజ్య ప్రకటన అనంతరం పాటలు విందాం. స్టే ట్యూన్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
3: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
2: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
3: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.
4: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: ఈనాటి మధురమే సుధాగానంలో ముందుగా మనకి మెసేజ్ పంపిస్తున్నారు. ఓ బొజ్జ కనపయ్య నీ బంటు నేనయ్యా అనే పాట సర్కస్ రాముడు చిత్రం నుంచి మాకోసం వినిపించానంటూ శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ అండ్ ఫ్యామిలీ కోరుతున్నారు. వారి కోసం వినాయక చవితి శుభాకాంక్షలు.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఇదే పాట ప్రతి మాట పుట్టినిల్లు మెట్ల నుంచి పాట మాట్లాడుతుంది. గోలపాలెం నుండి టైలర్ నోట్.

0: చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: భారతదేశంలోని మరియు ఆసియా ఖండం అంటే ఏషియన్ కాంటినెంట్లోనే మొత్తంగా గణేశుని రూపంలో నిర్మించబడిన అతిపెద్ద ఆలయం మనకి గుజరాత్లో

44.25 అడుగుల వెడల్పు మరియు 71 అడుగుల ఎత్తులో కూడా ఉంటుందన్నమాట. సో 8 అడుగుల శిఖరంతో కలిపి, సో క్యాంపస్ ప్రాంతం చూసుకుంటే 28 మిఘాల భారీ ప్రాంగణంలో విస్తరించబడిందన్నమాట. రికార్డులు చూస్తే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ద్వారా గణేశుని ముఖం మరియు ఆకృతి కలిగినటువంటి అతిపెద్ద ఆలయంగా గుర్తించబడింది. ఇక్కడ సౌకర్యాలు చూసుకున్నట్టయితే ఈ సముదాయంలో ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంటుంది, పిల్లల వినోద పార్క్ ఉంటుంది, దర్శనానికి వచ్చే భక్తుల కోసం గదులు మరియు ఒక యజ్ఞశాల కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఎప్పుడైనా వెళ్తే గుజరాత్, ఖచ్చితంగా ఈ ఖేడా జిల్లాలో, గుజరాత్లో మహిమదాబాద్లో మీకు ఈ భారీ విగ్రహం అంటే టెంపుల్, ఈరోజు మన స్పెషల్ కదా, వినాయక చవితి స్పెషల్ కూడా కాబట్టి ఈ టాపిక్ మనం చెప్పడం జరిగిందన్నమాట. మరి చూసుకున్నట్టయితే పంతులమ్మ చిత్రం నుంచి మానస వీణ మధుర గీతం పాట వినిపించండి. ఈనాటి మధుర సుధాగాలను అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి మన కోసం కోరుతున్నారు. వారి కోసం అందరి కోసం ఈ పాట వచ్చేసింది. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు. బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగు.

0: చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
3: మధురమే సుధాగంలో ఆపాత మధురం అంటున్నారు. శ్రోతలు కోరిన పాటలు. మనం 21 రకాల పత్రాలు వాడుతూ ఉంటారండి పూజలో. పూజ కోసం చాలా పవిత్రంగా యూనో మనం వినాయక చవితి అంటేనే ఈ రోజున వినాయకునికి ఏక వింశతి పత్ర పూజ చేస్తూ ఉంటాం. అంటే 21 రకాల ఆకులతో చేసే పూజని మనం ఏక వింశతి పూజ. సో అత్యంత విశిష్టమైనది. సో మనం ఈరోజు ఎంత చక్కగా పండుగ జరుపుకుంటున్నామో అలాగే మన 5:30 మనందరి ఫేవరెట్ మా పదం మీ భావం కార్యక్రమంలో 6304-7674-36 నెంబర్కి మీరు చక్కగా మీ కవిత్వాలు భావాలు లేదా డివోషనల్తో కూడా మీరు చక్కగా పంపించవచ్చు. నేను చదవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈనాటి మా పదం మీ భావంలో నేను ఇచ్చే పదం పత్రాలు లేదా ఆకులు. సో మనం ఏ పత్రాలు వాడతాం అవన్నీ మనకు తెలుసు. 21 టైప్స్ ఉంటాయి, 21 రకాలు. అది మాచి, బృహతి, బిల్వ, దారు, ధూర్వ, దుత్తార, దత్తూర, బదరి. సో ఇలాగ తులసి ఆకులు, తులసి పత్రం, చూత పత్రం, కరవేర పత్రం, ఇలా చాలా ఉంటాయి. సో దేవదారు పత్రం. ఇలా మీరు ఒక పత్రం గురించి చెప్పాలనుకుంటే మీరు ఏ ఆకులతో పూజ చేస్తున్నారు? అందరూ అన్నీ వాడరు కదా. సో అలాగ అశ్వద్ధ, సమీ, గణకి పత్రం, జాజీ పత్రం, సింధూర, సింధువార. సో ఇలా చాలా ఉంటాయి. సో అలా మీరు ఏ పత్రం వాడుతున్నారు, పత్రాలు అనే పదం మీద చక్కగా మీ కవిత్వాలన్నీ కూడా రాసి పత్రాలు లేదా ఆకులు. ఈరోజు మనం ఎలాగైతే పత్రాలు వచ్చి వాడి వినాయక పూజ చేస్తామో మీరు ఆ పదం మీద చక్కగా 6304-7674-36 నెంబర్కి మీ కవిత్వాలు పంపించవచ్చు. ఈనాటి మా పదం మీ భావం. ఇప్పుడైతే మధురై సుధాకరంలో ఉమ్మడి కుటుంబం చేత నుంచి చెప్పాలని నుంచి పాట కోరుతున్నారన్నమాట. సావిత్రి రవికుమార్ అగనంపూడి నుంచి తప్పకుండా అండి.
4: చెప్పా

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: సమయం తక్కువ ఉంది కాబట్టి చాలా మెసేజ్లు వస్తున్నాయి. అందరికీ థ్యాంక్స్ చెప్తుంది మీ ఆకాశవాణి. అందరి పాటలు ప్లే చేయడానికి అయితే టైం అయితే కుదరదు కాబట్టి నెక్స్ట్ వినాయక చవితి చిత్రం నుంచి మా కోసం పాట వినిపించండి అంటూ శ్రీ వినాయ గణేష్, సావిత్రి, మనీష్, కళ్యాణ్, కృష్ణారావు, శంకర్రావు, భువనశ్రీ, సూర్యకుమారి విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. అదేవిధంగా మా కోసం ఏదైనా పాట అంటూ పెత్తనపల్లి కర్ణాటక నుంచి రేడియో అభిమాని సుబ్రహ్మణ్య గారు కోరుతున్నారు. వినాయక చవితి సినిమా నుంచి ఏదైనా పాట మా కోసం అంటూ మునపాక నుండి నాగేశ్వరరావు, మంగరత్నం, కార్తీక్, నిరీష కోరుతున్నారు. తప్పకుండా ట్రై చేస్తామండి. అండ్ మా కోసం పాట వినిపించినట్టు సంతోష్, లక్ష్మీ, ప్రసన్న, అభిరామ్, సత్యరావు, తుమ్మపాల నుంచి కోరు

తప్పకుండా అని టైం ఉంటే ప్లే చేస్తాం. మన్మథరావు చరిష్మా మహిమ ధర్మరాజు లవరాజు రామారావు కూడా మా కోసం తెలిసిందిలే పాట అడుగుతున్నారు. ఎన్టీ రామారావు గారి రాముడు భీముడు నుంచి టైం ఉంటే ఖచ్చితంగా ప్లే చేస్తాం. పూజా చిత్ర నుంచి కూడా ఎన్నెన్నో జన్మల బంధం పాడుకోతున్నా జయలక్ష్మి బెంగళూరు నుంచి, అండ్ నోము చిత్రం నుంచే పాట కోరుతున్నారు. జిఎం శ్రీరావు గారు వేపకుంఠ విశాఖపట్నం నుంచి, నోము నుంచే కూడా మనకి పాట కోరుతున్నారు. రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి పాట విద్దాం. స్టే ట్యూన్డ్.

0: చాలా సెమిస్టర్స్ వస్తున్నాయి ఇంకా మనకి వైజాగ్ రెయిన్ బో మధుసాగాల్లో వినాయక చవితి పాట వాతాపి గణపతిం భజే అనే పాట కోరుతున్నారు. తప్పనిసరి వినిపించండి. అం మురహరి యశోద జానకి రాజు సమయం ఉంటే ఖచ్చితంగా ప్లే చేసండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వినాయక చవితి. పవిత్ర బంధం నుంచి పచ్చబొట్టు చెరిగి పోదలే పాట ఆరులో శ్రీకాంత్ నుండి విజయ కోటేశ్వరరావు కోరుతున్నారు. తప్పకుండా టైం ఉంటే ప్లే చేస్తాం. హ్యాపీ వినాయక చవితి అరుజ్ గారు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా హ్యాపీ వినాయక చవితి. మాకోసం ఏదైనా పాట అంటూ డాబా గార్డెన్ నుంచి నర్రా శ్రీను ఈశ్వరరావు జగన్నాథపూర్ నుంచి కోరుతున్నారు. తప్పకుండా అండి. అండ్ హరీష్ గారు హ్యాపీ వినాయక చవితి అంటూ మీకు కూడా హ్యాపీ వినాయక చవితి అండి. వాసవి శేఖర్ రెవెన్యూ కాలేజ్ రోడ్ నుంచి.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: మా శ్రోత అందరూ కూడా వన్స్ అగైన్ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ మెసేజ్ పంపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తుంది మీ ఆకాశవాణి. అందరి పాటలు ఈ అరగంటలో ప్లే చేయడం కష్టం కాబట్టి కొంతమందే ప్లే చేయడం జరిగింది. అందరూ చదువుదానికి ట్రై చేస్తాను నేను. సో అందరూ పంపిన ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు చెప్తూ మరి ఈనాటి మా పదం మీ భావంలో కూడా పాట పదం ఇచ్చేసాను. పత్రాలు మనం ఆకులతో పూజ చేస్తాం కదా, సో ఆ పత్రాలు అనే పదం మీద మీరు 6603047674 36 నెంబర్కి మీరు 5:30 తర్వాత ఎస్ఎంఎస్ పంపించవచ్చు. ఇప్పుడైతే ఎన్సీఆర్టీ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:30 కావస్తుంది. ఇప్పుడు ఎన్సీఆర్టీ స్పాన్సర్ ప్రోగ్రామ్ ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: इस कार्यक्रम के बाद अब हमारा आज का समय यहीं पर समाप्त होता है। तो अब उमंग कार्यक्रम की तकनीकी टीम यानी जगबंधु, चेतना, अरशद, कुसुमलता और वीरेंद्र के साथ मुझे यानी विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग उमंग उमंग उमंग।
2: వీరింతవరకు NCERT స్పాన్సర్ ప్రోగ్రాం ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 4 గంటలకు వస్తుంది.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.
1: వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎం రెయిన్ బోస్ సాగరికాయ దొల్లరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు అంటుంది మీ ఫేవరెట్ ఎఫ్ఎం స్టేషన్ 102 మెగాహెర్ట్జ్ పై. మరి సరదాగా కాసేపుకి కాల్ చేసేయండి, సరదాగా మాట్లాడేసేయండి. ఈరోజు మీ వంటకాలు ఏం చేస్తున్నారు అంటే స్పెషల్గా వెరైటీస్ వండుతాం కదా ఈ పండుగ రోజు, సో ఈరోజు ఏం వండుతున్నారు డిఫరెంట్గా ఆ ఉండరాలతో పాటు, ఇంకేమైనా పిండి వంటలు చేశారా, ఏ వెరైటీస్ చేశారు, మీ వంటలన్నీ కూడా మా శ్రోతలతో పంచుకోండి. కాల్ చేసేయండి 0891 272 244 లేదా 0891 272 88 నెంబర్స్ కాల్ చేసి సరదా కాసేపులో సరదాగా మీరు ఏ వంటలు వండారు, కొత్తగా ఎన్ని వెరైటీస్ చేశారు అవన్నీ మాతో పంచుకోండి. ముందు కాల్ ఎవరో చూసేద్దాం ఈనాటి సరదా కాసేపులో. హలో హలో, నమస్తే అండి.
2: సూపర్ సూపర్ వినాయక చవితి హరేష్ గారు, మీకే శుభాకాంక్షలు అండి.
1: మీకు కూడా శుభాకాంక్షలు అండి.
2: ఊరు సత్య సత్యరెడ్డి.
1: సత్యరెడ్డి గారు చెప్పండి.
2: ఈ రోజే ముఖ్యమైన మా వినాయకుడికి వండలు ఒకటి అండి, మన తిన్నాకేమో అని ఇది ఏంటిది ప్లచ్ పులుసు అంట కదండి, అది ఒకటి పప్పు సారు, ఇంకన్నీ సోఫరండి మనం తినేదానికి. హరేష్ గారు బాయ్ అండి.
1: బాయ్ అండి, ఎంజాయ్ చేయండి పండుగను ఇంకా ఇలాగే. థ్యాంక్ యూ.
2: ఓకే, బాయ్ బాయ్
1: బాయ్. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో
3: సార్, నమస్తే.
1: నమస్తే, హ్యాపీ వినాయక చవితి.
3: వినాయక సమనాశిసమ్మ నాగులాబల్ని మన కాలర్కు యాజ్ఞలకి యాజమాన్యానికి వినాయక చవితి శుభాకాంక్షలు.
1: రమణ గారు థ్యాంక్ యూ, చెప్పండి.
3: ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మన ఆంధ్ర ఫుడ్ పులిహార మన వినాయకుడికి స్పెషల్. ఇంకా వడపప్పు అనేది కామన్, ఉండరాల కామన్, ఇవన్నీ స్పెషల్. ఇప్పుడే జస్ట్ ఒక 200 అవుతుంది పూజ అయ్యి, అలా రిలాక్స్ గా చూస్తున్నాం. ఇదో పరిస్థితి వచ్చాడు, ఏదో టాపిక్ ఇస్తారు కదా అనుకున్నా, మంచి టాపిక్ ఇచ్చారు. ధన్యవాదాలు. పదం చెప్తారా సార్?
1: పత్రాలు, ఇప్పుడు 21 రకాల పత్రాలతో ఆకులతో పూజ చేస్తారు కదా ఈ రోజు.
3: ధన్యవాదాలు సార్.
1: పత్రాలు అనే పదం ఇచ్చాం. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ చూద్దాం, పాటలు వినే ముందు. హలో
4: హలో హరీష్ గారు, మీకు మన శ్రోతలందరికి ఆర్జెస్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ అండి, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ.
4: నేను సుబ్రహ్మణ్యం మొదలతో నుంచి మాట్లాడుతున్నాను సార్.
1: సుబ్రహ్మణ్యం గారు చెప్పండి సార్.
4: మాకు ఈరోజు కురువులు కామన, తర్వాత పాల తాలూకులు, తర్వాత పూర్ణంతో బొబ్బట్లు చేసారు సార్.
1: వావ్, నోరు ఊరించేస్తున్నారండి. హలో
5: హలో హరీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి.
1: వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి, హ్యాపీ గణేష్ చతుర్థి.
5: బాగున్నారా?
1: బాగున్నాను సార్, చెప్పండి.
5: అదే వినాయక చవితి శుభాకాంక్షలు మీకు, మీ స్టాఫ్ అందరికి.
1: థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి. మీకు కూడా సేమ్ టు యూ.
5: నేను తుమ్మపాల నుంచి కే సత్యారావు మాట్లాడుతున్నాను.
1: సత్యారావు గారు చెప్పండి సార్.
5: మా ఇంట్లో అయితే ఉండ్రాళ్ళు మోదక్ అంటారు కదా అవి,
1: అవునవును.
5: అవి తర్వాత ఆర్ది అంటారు, ఆర్ది
1: ఆర్ది, అవునవును.
5: ఇవన్నీ చేశారు.
1: ఓకే,
5: పూజ అయిపోయింది. మాక్సిమం ఆకులన్నీ మా ఇంట్లో ఉన్నాయి, చుట్టుపక్కల మా ఇంటి దగ్గరలోనే మాక్సిమం. కొన్ని అర్జున చెట్టు ఇవన్నీ లేవు, అదే మధ్య చెట్టు అంటారు కదా, లేని మీ దాటి పూజ అయిపోయింది. మీరు పూజ చేసుకున్నారా?
1: చేసుకున్నాను సార్.
5: ఓకే, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ.

0: నమస్తే, మరి కాల్ తీసేసుకుందాం. అంతకంటే ముందు ఒక వాణిజ్య ప్రకటన పాట ఘన లకలకలకు మీరంట దేవదాస్ నుంచి అదిరిపోద్ది. ముందైతే వాణిజ్య ప్రకటన, స్టే ట్యూన్, కాల్ చేసుకుండండి.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్తో మీ

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: అరేరే, సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
2: దానికంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
1: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: నెక్స్ట్ కాల్ చూద్దాం ఈనాటి మన సదా కాసేపులో. హలో
1: హరీష్ గారు, నమస్తే. వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికి కూడా.
0: థ్యాంక్ యూ.
1: ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్సు మన శ్రోతలందరికీ కూడా.
0: థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వినాయక చవితి సార్ మీకు కూడా.
1: థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇవాళ మనం నార్మల్ గా చేసుకుని వినాయకుడికి ఇష్టమైనవన్నీ చేసాం సార్. ఇంకేం లేదు దాంట్లో, మన ఉండ్రాళ్ళు, కజ్జికాయలు, పంచామృతాలు, తేనె ఇవన్నీ కలిపేసి ఆయన పత్రి మట్టి వినాయకుడే నేను ఎప్పుడు చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి కూడా మట్టి వినాయకుడు తప్పితే కలర్ వేసి ఇది చేసినటువంటిది మాకు ఇష్టం ఉండదు. అది ఏం చేస్తామంటే, మట్టి వినాయకుడు చేసిన తర్వాత మేము మా పొలం పట్టుకెళ్లి దాంట్లో వరిచేలో వేస్తాం అన్నమాట. అది అక్కడ సాంప్రదాయం. సో ఇక్కడ మట్టి మట్టి మళ్ళీ కలిసిపోతుంది అన్నమాట.
0: నేచురల్ బాగుంటుంది అలాగే చేసుకుంటే.
1: వరిచేలో వేసి ఇది చేస్తాం. అక్కడ పొలంలో కూడా మోటార్ ఉంటుంది పంటకు నీరు పెట్టేది, ఆ మోటార్ దగ్గర కూడా పూజ చేసి ఇది చేస్తాం అన్నమాట.
0: వెరీ నైస్ సార్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ. హ్యాపీ గణేష్ చతుర్థి.
1: హ్యాపీ గణేష్ చతుర్థి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ హలో.
2: హలో.
0: హాయ్ అండి.
2: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎలా ఉన్నారు?
2: బాగున్నాను సార్.
0: హ్యాపీ వినాయక చవితి.
2: పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత పులిహోర ఉండాలి తినేసాను సార్.
0: మరి మాకు పంపించండి.
2: తప్పగా సార్. థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ అండి. హ్యాపీ వినాయక చవితి అండి. హ్యాపీ వినాయక చవితి.
2: హ్యాపీ సార్.
0: నిజంగా అందరూ హ్యాపీగా వాళ్ళ పండుగ ఎలా చేసుకున్నారు, ఏం వండుకున్నారో చెప్తుంటే నూరు వేస్తుంది. నెక్స్ట్ కాలర్ హలో. హాయ్.
3: హలో.
0: హలో నమస్తే అండి. గుడ్ ఈవినింగ్.
3: నమస్తే అండి.
0: బాగున్నారా?
3: హరీష్ గారా?
0: అవునండి అవునండి, చెప్పండి సార్.
3: నమస్తే అండి. నేను అగనంపూర్ నుండి ఫోన్ చేస్తున్నాను. పండూరు నోకరాజ్ అండి నా పేరు.
0: నోకరాజ్ గారు, హ్యాపీ వినాయక చవితి మీకు, మీ కుటుంబ సభ్యులకి,
3: మీకు కూడా, ఆర్జేలందరికి.
0: థ్యాంక్ యూ.
3: అలాగే మన ఆకాశవాణి రేడియో వింటున్న శ్రోతలకు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
3: ఈరోజు మట్టి వినాయకుడిని తెచ్చి ఆహ్వానించాం సార్.
0: వెరీ గుడ్.
3: అన్ని పత్రాలు దొరికిన వాటిల్లో పత్రాలు తెచ్చి పూజించుకొని నైవేద్యం తయారు చేసి పర్వన్నం ఉండ్రాళ్ళు తర్వాత పులిహార.
0: నిజంగా బుజ్జమైన గణపయ్యకి అన్ని ఇష్టమైనవన్నీ చేశారు.
3: అంటే ఇంట్లో ఇంకా చేశారు, అన్ని ఆడవాళ్ళు ఎక్కువ చేస్తుంటారు కాబట్టి అన్ని నేనేది కరెక్ట్ గా చెప్పలేము. మా ఇంట్లో చేసుకున్నాను. చేసుకొని గణపతిని పూజించుకొని గణపతిని ఆహ్వానించి మేము పూజ చేసుకున్నాం సార్.
0: ఓకే అండి.

0: థ్యాంక్ యూ థ్యాంక్
1: వినయ్
0: యూ
1: వినయ్ నమస్కారం.
0: థ్యాంక్
1: మంచి
0: యూ
1: జరగాలని
0: తప్పకుండా
1: మాకు, మా
0: తప్పకుండా
1: చుట్టుపక్కల వారికి,
0: తప్పకుండా.
1: యావత్ సమాజానికి మంచి జరగాలని, ఇన్ టైంలో వర్షాలు పడాలని,
0: అవును
1: అందరూ
0: అవును
1: బాగుండాలని కోరుతున్నాం సార్.
0: తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ అండి,
1: థ్యాంంక్ యూ వెరీ మచ్
0: థ్యాంక్
1: సార్.
0: యూ వెరీ మచ్ సార్. నమస్తే నమస్తే.
1: థ్యాంక్ యూ.
0: మరిన్ని కాల్స్ తీసుకుందాం, పాట విన్నాక స్టేట్యూ.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో.
2: హలో.
1: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
2: గుడ్ ఈవినింగ్ హరీష్ గారు.
1: నమస్తే అమ్మా.
2: శుభాకాంక్షలు ముందుగా.
1: థ్యాంక్ యూ. మీకు కూడా అమ్మా.
2: రాధా ఫ్రమ్ శ్రీకాకుళం.
1: అది గారు ఎలా చేసుకున్నారు, ఏమి ఉండారు చెప్పండి మాకు. గొంగొమలాడించారు.
2: నేను మా అత్తగారు ఏం చేశాను, నేను మా ఫాదర్ అయిపోతుంటాను అలాగా. కుడుములు చేశాను, ఉండ్రాలు ఉండేను, పప్పు ఉండ్రాలు ఉండేను, బెల్లం ఉండ్రాలు ఉండేను వినాయకుడికి. కొమ్మి శనగలు కొద్దిగా సతాలించాను, అటుకుళ్ళు మొత్తం అన్ని వినాయకుడికి కావాల్సిన పళ్ళు రకాలు అన్ని పెట్టి.

0: రెండు వినాయకులు పెట్టారు వీధిలోని, ఆంజనేయ స్వామి కోవిల్ ఒకటి, పక్కన మరో పెద్ద పెండలు వేశారు. అక్కడికి ఇక్కడికి కొద్దిగా సిచ్చేసి ఏదో మనకు కలిగిందా భగవంతుడికి. మెయిన్ ఆరోగ్యం, అందరికి బాగుండాలి, అందరు క్షేమంగా ఉండాలి, అందరికి శుభాలు జరగాలని. మనకి వినాయకుడు ఆది వినాయకుడు కాబట్టి, అతను మొదట వచ్చిన వినాయక చవితి కాబట్టి అతను మనకు శుభాలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. మనకి మన శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
1: మీకు కూడా రాధగారు థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ,
1: థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, నమస్తే అమ్మ. నెక్స్ట్ లక్కీ లవ్లీ కాలర్ ఈనాటి సదా కసిప్ లో. హలో
2: హరీష్ గారు, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్, హ్యాపీ వినాయక చవితి.
2: థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ.
1: థ్యాంక్ యూ అమ్మా.
2: శిరీష ఫ్రమ్ నాయుడుతిట.
1: శిరీ గారు ఏమండారు, ఇక్కడ వాసన వచ్చేస్తుంది, గుమగుమల స్మెల్.
2: ఈరోజు టైం లేక కొన్ని అంటే మూడు రకాల ప్రసాదాలు ఉన్నాను. నెక్స్ట్ ఏంటంటే మాకు బొమ్మ పెట్టే అలవాటు లేదు సార్.
1: ఓకే,
2: అయితే ఈరోజు లక్కీగా మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వినాయక బొమ్మను పెట్టారు. ఫస్ట్ పూజ మమ్మల్ని కూర్చోమని చెప్పారు అన్నమాట. ఈరోజు అది కూడా పూజ కూడా 8:00 స్టార్ట్ చేసి 1 అవర్ లో అయిపోయింది. అంటే అనుకోలేదు అసలు ఫస్ట్ పూజ లో కూర్చోండి అని. అదే సార్, పండుగ రోజు మీరు వచ్చారు,
1: కలకలాడిపోద్ది, మామూలుగా ఉండదు, ఇంకా
2: మామూలుగా ఉండదు.
1: థ్యాంక్ యూ శిరీష గారు, థ్యాంక్ యూ అండి.
2: థ్యాంక్ యూ సార్,
1: థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి, బాయ్. నెక్స్ట్ లవ్లీ లక్కీ కాలర్, హలో.
3: హలో,
1: హలో, నమస్తే అండి.
3: గుడ్ ఈవినింగ్ హరీష్ గారు.
1: గుడ్ ఈవినింగ్ అండి, హ్యాపీ వినాయక చవితి.
3: థ్యాంక్ యూ. సెవెంటీ
1: ఎలా చేసుకున్నారు, ఏముండారు?
3: చాలా చాలా బాగా, అంటే కుడు అది కుడుములు జిల్లుడికాయలు అంటాం మేము.
1: ఇంకా ఇంకా
3: కుడుములు జిల్లుడికాయలు ఉండ్రాళ్ళు అది
1: నోరూరించే గుమగుమలు అన్ని
3: అన్నీ.
1: పిండి వంటలు ఏం చేస్తారమ్మా? పిండి వంటలు
3: అంటే మేము ఇవే చేస్తాం, పంచిబొట్లు చేస్తాము. రీసెంట్ గా నాకు అవి రావు కాబట్టి ఈ సంవత్సరం ప్రెసెంట్ గుడి పెట్టాం క్లాస్ తోటి. అది జిల్లుడికాయలు అంటారు, అవి చేస్తాం, అది చేస్తాం. అంటే ఇప్పుడు ఉన్న ఇంటికి అయితే పాలవిల్లి కట్టడానికి లేదని ఒక హౌస్, అదే ఇల్లులా ఉందమ్మా అది పాలవిల్లి, దానికే ఉంటది. అంటే మీద కట్టడం కాకుండా దాంట్లోనే పెట్టిస్తాం, అది గోపురం లాగా ఉంది. పాలవిల్లి అవి కట్టి చాలా డెకరేషన్ అని చేసి
4: కృష్ణా తీరాన వెలిసి,
5: పంగాటి సీమలో మెరిసి,
4: గోదావరి ఒడ్డున విరిసి,
5: విశాఖ తీరాన చేరి,
4: అంచెలంచెలుగా ఎదిగి,
5: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
4: కొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
6: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
7: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: మరిన్ని కాల్స్ తీసుకుందాం. మన నెక్స్ట్ లక్కీ లవ్లీ కాలర్ ఎవరో చూసేద్దాం ఈనాటి సరదా కాసేపులో. హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సూర్బాబు గారు, హ్యాపీ వినాయక చవితి.
1: మీకు అందరికీ వినాయక చవితి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, చెప్పండి.
1: ఆశ్రమంలోనే అందరూ బాగా చేసుకుంటున్నారు.
0: అవునా, బాగుంది, అంత బాగా జరిగింది.
1: ఆశ్రమంలో పిల్లలు, చిన్నలు, పెద్దలు, అందరికి, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరికీ బాగా చేసుకున్నాం.
0: వెరీ నైస్, వెరీ నైస్.
1: మంచి పాట అమ్మా.
0: తప్పకుండా అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే అండి. నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం ఈనాటి సరదాగా కాసేపులో. హలో,
2: హలో, నమస్తే.
0: నమస్తే అమ్మా. బాగున్నానమ్మా, హ్యాపీ వినాయక చవితి.
2: థ్యాంక్ యూ, వినాయక చవితి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబానికి.
0: థ్యాంక్ యూ.
2: చవితికి కూడా.
0: ఎలా చేస్తున్నారు, ఏముండారు?
2: ఇవాళ 5 రకాలు చేశాం.
0: చెప్పండి.
2: సర్వన్నం పులిహారు, ఉండ్రాళ్ళు, మోదుకులు, మరి సంగడి కూడా ఉడికింది, పోపులు వేసాం. అంటే 14 కానీ 11 కానీ రకాలు చెయ్యాలట.
0: అవును,
2: ఈసారి దేవుడు ఈ ఓపికి ఇచ్చేస్తారు.
0: చాలా మా ఇదంటే చాలా ఎక్కువ చేస్తారు. చాలా
2: బాగున్నారా?
0: బాగున్నా.
2: బాగా పూజ చేసుకున్నారా? ఇవాళ ఇదేనా ఒక ప్రశ్న, ఇంకేమనుందా?
0: ఇదేనమ్మా, ఏం వండుకున్నారో ఆ వంటకాలు అన్ని చెప్పి మా నోరు ఊరించాలి మీరు.
2: అయితే అంటే మేము బెల్లం స్మరణం చేస్తామండి, దేవుడికి కూడా అది ఇష్టం కదా, అందుకని అది పులిహార, ఉండ్రాళ్ళు, మోదుకులు అవన్నీ చేసాం. చక్కగా ఇంటిని ఆ మహాతోరణాలతో అలంకరించి గుమ్మాలకి పసుపు కుంకాలు రాసి ఇంటిని శుభ్రంగా ఉంచుకొని దేవుణ్ణి ఎవరికి ఏ ఆపద రాకుండా వచ్చినా దాన్ని దాటుకునే శక్తి ఇవ్వాలని దండం పెట్టుకున్నాం. ముఖ్యంగా మా 102 FM వీళ్ళందరూ, ఆర్జీలందరూ మాతో మాట్లాడుతూ ఉండాలని మా కోరిక.
0: 100%, 100%.
2: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నమస్తే.

0: నమస్తే, వెల్కమ్. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో,
1: నమస్కారం అండి. హరీష్ బాబు గారు,
0: నమస్కారం అండి. హ్యాపీ వినాయక చవితి.
1: మన ఎఫ్ఎం రేబో సాగరిక అలరించే కెరటం,
0: ఆలకించు ఆనందించు అందరికి పంచు.
1: వినాలనే ఆరటం మా మధ్యలో చేస్తుంది పోరాటం.
0: కెరటం, ఆరటం, పోరాటం చెప్పండి.
1: అలాగే మన కార్యనిర్వాహకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
0: థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి. మీకు కూడా, మీకు కూడా.
1: సరే సార్, ఓకే అండి. హలో,
0: ఏం వండుకున్నారు? ఏం స్పెషల్స్? అక్కడ వెరైటీస్
1: ఈ పండుగకి గారెలు బూరెలు పెద్దగా ఉండవండి సార్.
0: ఉండ్రాళ్ళు,
1: ఉండ్రాళ్ళు,
0: పులిహోర
1: ఇవే ఎక్కువగా ఉంటాయి సార్. అయితే మా ఇంట్లో మాత్రం జిల్లేడి కాయలని ఒక ఐటమ్ ఉందండి.
0: ఓకే ఓకే,
1: అది మాత్రం స్పెషల్ గా కొంచెం చేశారండి.
0: నైస్ నైస్ నైస్.
1: ఓకే
0: అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే నమస్తే. మళ్ళీ పాడి మీద మళ్ళీ కాల్ చేసుకుంటా, స్టే ట్యూన్డ్.

బిడ్డా అంత లేదు, సప్పుడు సరే గట్టిగా చేయమను.

0: హలో,
1: లైన్ లో ఉండండి అమ్మ మాట్లాడు.
0: మాట్లాడండి.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: అమ్మ, మీ పేరు?
1: చల్లి అన్న.
0: ఏం సిగ్గుపడుతున్నారు?
1: పైసలు కూడా దొరికింది.
0: అయ్యో అయ్యో, మాట్లాడండి. హ్యాపీ వినాయక చవితి అమ్మా.
1: గణపతిని పెట్టుకున్నామండి, మట్టి గణపతి.
0: ఓకే, బాగా జరుపుకున్నారా పండగ?
1: పండగ బాగా చేసుకున్నాం.
0: వెరీ నైస్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: అగర్పూడ్ అండి.
0: ఓకే ఓకే, పంపించండి మాకు కూడా కొంచెం పులిహోర అవన్నీ. హ్యాపీ వినాయక చవితి అమ్మా, వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే నమస్తే నమస్తే. నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
2: మేము ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి ఆకాశ్ శ్రీనివాసరావు, రామలక్ష్మి సార్.
0: ఓకే, చెప్పండి
2: సార్. మాకు ఇంట్లో కొంచెం లేడీస్ ప్రాబ్లం వచ్చి వినాయక చవితి చేయడం కుదరలేదు.
0: అయ్యో,
2: కానీ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు పెట్టిన ప్రసాదాలు మాత్రం తినలేక గణేషుల్లో పట్టు ఉబ్బిపోయింది సార్.
0: వెరీ నైస్.
2: నేను చేసుకుంటే నాలుగే కానీ వచ్చినాయి అయితే 16 వచ్చినాయి సార్.
0: అంతేగా,
2: అందులో తాలికలు, కుడుములు, శనగలు, వడపప్పు, ఇలాగా ఒక 16 రకాల దగ్గర దాకా వచ్చినాయి సార్.
0: పండగ చేసుకున్నారు అయితే?
2: మామూలుగా సార్, డబ్బుల పండగ.
0: వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే నమస్తే అండి. రైట్ దెన్, వాణిజ్య పెట్టిన అనంతరం పాటలు వినేద్దాం. మరి కాల్ చేసుకుందాం. కాల్ చేసుకుండి 0891 2727 2444 లేదా 0891 2727 2888 నెంబర్కి కాల్ చేసి సరదాగా కసిపులు పార్టిసిపేట్ చేయండి. మీ ఫేవరెట్ 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం రెయిన్బో సాగరికాయ అలరించే కరెక్ట్ ఆలకించు ఆనందించు అందరికీ పంచుంటుంది మీ ఆకాశవాణి విశాఖపట్నం.
3: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
4: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
3: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
4: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.

అమ్మతో దాపరికం, నాన్నతో రాచరికం, మా ఇంటి ప్రేమరికం. చూడాలి కొండతో చుట్టరికం, కొలతో ఇల్లరికం.

ఉండవు కదా. నన్ను ఇంకోటి.

0: చివరికి మన కాలర్స్ ఎవరు కాల్ చేస్తున్నారు, ఏం చెప్పబోతున్నారు చూద్దాం. హలో
1: సార్, హరీష్ గారు.
0: హరీష్ గారు, చెప్పండి చెప్పండి. హ్యాపీ వినాయక చవితి.
1: హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
0: థ్యాంక్ యూ.
1: మాకు పండగ లేదండి, క్రిస్మస్ మాకు పండగ లేదు.
0: ఓకే ఓకే.
1: మా సిస్టర్ చేసుకుంటారు, దగ్గరికి సెలబ్రేట్ చేసుకుంటాం అండి.
0: ఓకే, నైస్ నైస్.
1: బాగా బాగా జరిగింది, బాగా.
0: ఓకే సార్, ఓకే సార. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే పండగ చేసుకోవాలి అందరూ కూడా మనస్ఫూర్తిగా, హ్యాపీగా, సుఖ సంతోషాలతో, ఐశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో. యూనో మనకు కావాల్సిందంటే అల్టిమేట్గా మంచి హెల్త్, ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలి. దేవుడిని ప్రార్థించేది అదే, ఏ పండుగ వచ్చినా ఏ దేవుడి అయినా మనం వేడుకునేది కోరుకునేది అదే. లాస్ట్ అండ్ ఫైనల్ లక్కీ కాల్ ఈనాటి మన సరదా కాసేపులో. హలో,
2: నమస్తే సార్. ఈస్ట్ గోదావరి చిల్లూరు నా పేరు గోవింద్ అండి.
0: గోవింద్ గారు నమస్తే, చెప్పండి చెప్పండి.
2: సార్ మీకు అందరికి కూడా నా ఉదయపూర్వక వినాయక చవితి, నా ఉదయపూర్వక శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ సార్, మీకు కూడా సేమ్ టు యూ, హ్యాపీ వినాయక చవితి.
2: సార్, పిండి వంటలు అయితే వండుతూ ఉంటారు, కానీ ఏంటంటే సంవత్సరం పొడికి ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ కొనమని మాట్లాడు మేము. ఇప్పుడు వినాయక చవితికి పెట్టాలి కాబట్టి మొత్తం మార్కెట్ లో ఎన్ని ఐటమ్స్ రకాలు ఉంటాయో అన్ని రకాలు కూడా రెండేసి మూడు ఎత్తుకొని తెస్తాం అనమాట అండి.
0: ఓకే,
2: అన్ని ఫ్రూట్స్ కూడా వినాయక చవితికి పెడతాం అనమాట అండి. వినాయకుడు అయితే మాకు బాగా ఇంపార్టెంట్ పండుగ అండి ఇది.
0: అవునవును.
2: థ్యాంక్ యూ సార్,
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి. ఇలాగే మా శ్రోతలు అందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకోవాలని కోరుకుంటూ పాట వినిద్దాం. నేను బటర్ఫ్లై విష్ణు సన్స్ నుంచి. స్టే ట్యూన్డ్.
3: థ్యాంక్ యూ, కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
4: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు యువర్ మై రెస్పాన్సిబిలిటీ.

0: అబ్బాయ్ మా ఓ కాన్ఫరెన్స్ ఉంది, బెల్ చేయాలి వస్తా. యా బాయ్.
1: వీడే ఎందుకు బెల్జియం వెళ్తున్నాడో నాకు తెలుసు.
0: ఈ ఫ్రంట్ లోనే పెట్టండి.

0: లాస్ట్ అండ్ ఫైనల్ లక్కీ కాలర్ వచ్చుతాం ఈనాటి మన సరదా కాసేపు లో. హలో
1: హలో,
0: హలో, లాస్ట్ లక్కీ కాలర్, హ్యాపీ వినాయక చవితి. మీ పేరు?
1: గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: చాలా సార్, మీరు నాకు ప్రభాకర్ శ్రీనివాస్. రావాలి
0: ప్రభాకర్ శ్రీనివాస్ గారు. హ్యాపీ వినాయక చవితి సార్, చెప్పండి.
1: మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి సార్.
0: థ్యాంక్ యూ. విషెస్ సేమ్ అండి, సేమ్ టు యూ.
1: వినాయక చవితి పండుగ అంటేనే పిల్లల పండుగ సార్.
0: అవునవునవును.
1: మా ఇంట్లో మా ఇద్దరు మనవరాలు ఉన్నారండి.
0: ఓకే,
1: మొత్తం పండగ ఉత్సాహం అంతా వాళ్ళే.
0: సూపర్ సూపర్.
1: మీతో మాట్లాడుతుంటే నాకు వచ్చింది ఇప్పుడు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్.
1: మీతో మాట్లాడే చాలా నెలలు అయిందండి.
0: హ్యాపీ గణేష్ చతుర్థి.
1: మూడు నెలలు నాలుగు నెలలు
0: అయింది. అవును, హ్యాపీ గణేష్ చతుర్థి అండి. కాల్ చేస్తుండండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నమస్తే, బాయ్, కీప్ కాలింగ్. ఇలాగే అందరు కాల్ చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు. కాల్ చేసిన, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కాల్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్తుంది మీ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. నెక్స్ట్ కాలర్. హలో.
2: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. హ్యాపీ వినాయక చవితి.
2: హ్యాపీ వినాయక చవితి అండి మీకు కూడా.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి.
2: సరదాగా కాసేపు అండి.
0: అవునండి.
2: ఆలకించు, ఆలకించు, అందరికి పంచు, ఆనందించు.
0: ఎగ్జాక్ట్లీ.
2: అయితే వంటకాలు ఏం చెప్పాలని కదా, చెప్పాలి కదా.
0: చెప్పండి, చెప్పండి.
2: అయితే ఆ పులిహోర, పరమాన్నం, ఉండ్రాళ్ళు, ఉలవలు,

0: కొమ్ము చెరగలు
1: ఇలాంటి
0: అన్ని వంటలో వండుకున్నామండి.
1: వెరీ నైస్, వెరీ నైస్.
0: ఆ తర్వాత పండ్లు, అన్ని రకాల పండ్లు అండి, అన్ని రకాల పత్రాలండి. అంతా అయితే ఇంతకీ నన్ను పేరు చెప్పలేదండి మీకు.
1: చెప్పండి.
0: మునగపాక నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు నాగేశ్వరరావు అండి.
1: ఏఎన్ఆర్
0: అవునండి.
2: మాట్లాడి
1: బాగున్నారా?
2: బానే ఉన్నా, అందరూ బానే ఉన్నా.
1: నైస్, నైస్. బాగా చేసుకున్నారు పండుగ?
2: గంట బట్టి ట్రై చేస్తున్నాను.
1: అయ్యో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. హ్యాపీ వినాయక చవితి, ఎంజాయ్. ఫ్యామిలీ అంతా హ్యాపీగా జరుపుకోవాలని మా రెయిన్బో ఫ్యామిలీ అందరూ కోరుకుంటూ అలా ఇక సరదా కాసేపు కంక్లూడ్ చేద్దాం. స్టే ట్యూన్, కీప్ లిస్నింగ్ టు 102 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎం రెయిన్బో. సాగరికే కార్యక్రమాలకిచ్చు ఆనందించు అందరికీ పంచు.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం సాయంత్రం 5 గంటలు కావస్తుంది. ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఇది ఆలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరికొద్దిసేపట్లో యువవాణి.

యువవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన యువత అంటే యంగ్ జనరేషన్కి ఎప్పుడు కూడా మనం కౌషన్స్ ఇస్తూ ఉండాలి, ప్రికాషన్స్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వినాయక చవితి జరుపుకుంటున్నాం, పందిర్లు కడుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, సౌండ్ సిస్టమ్ అని, పాటలు అని. సో ఇలాగ ఆల్రెడీ రెస్ట్రిక్షన్స్ కూడా వచ్చాయి, ఎక్కువ సౌండ్లు పెట్టకూడదని. సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఎక్కువ సౌండ్ పెట్టినా సరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఎవరికి ఇబ్బంది కలగకుండానే ముందుగానే కౌషన్ దేదియా, నో సౌండ్స్ నో రీసౌండ్స్ అని. సో ప్రశాంతంగా భక్తి పాటలతో మనం తక్కువ సౌండ్ పెట్టుకొని ఎంజాయ్ చేద్దాం. ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్, యూత్ ఏంటంటే పార్టిసిపేట్ చేస్తారు, చందాల కలెక్షన్ దగ్గర నుంచి, విగ్రహ ప్రతిష్ట దగ్గర నుంచి, చివరిగా నిమజ్జనం దగ్గర. సో ఈ 9 డేస్ లేదా

డేస్ లేదా 1, 2, 3 త్వరగా నిబంధన చేసే వాళ్ళు ఉంటారు, లాంగ్ డేస్ ఉండే వాళ్ళు ఉంటారు. అన్ని రోజులు కూడా కరెంటు సమస్యలు ఉంటాయి, లేదంటే ప్రసాదం పంచే దగ్గర ఇబ్బందులు ఉంటాయి. భక్తులు వచ్చేటప్పుడు వాళ్ళు ఆర్గనైజ్ చేసే విధానం కానీ, లేదా డస్ట్ మేనేజ్మెంట్, కొంచెం డస్ట్ అనేవి ఉంటాయి కదా, పులివర్ తిన్న తర్వాత ఆ పేపర్స్ అవన్నీ అవన్నీ డస్ట్ అంతా కూడా వేస్ట్గా పడేయకుండా అవన్నీ ఒక ప్యాకెట్లో ఉంచి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడి, ఇలాంటివన్నీ కూడా యూత్ యంగ్ జనరేషన్ ఆర్గనైజ్ చేయాలి. పెద్దవాళ్ళే చేయకూడదని అనట్లేదు కానీ యంగ్ జనరేషన్ ఇంకా ముందుకు వచ్చి అన్నదానం చేసేటప్పుడు కానీ, దీపారాధన చేసేటప్పుడు కానీ. సో ఈ 9 డేస్ లేదా 12 డేస్, 13, 15, 19 డేస్ చాలా ఆడేవాడు ఉంటుంది. ఎంత టైంలో కూడా యంగ్ జనరేషన్ ముందుకు వచ్చి యూత్ మెయిన్గా ఎటువంటి ఇక్కట్లు ఇబ్బందులు ఎవరికి కూడా భక్తులకి ఎవరికి అంతరాయం లేకుండా చూసుకోవాలని చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇప్పుడైతే ఒక పాట వినేద్దాం, మరిన్ని విషయాలు నేను పంచుకుంటాను ఈ యూనో ఈ యూత్ రిలేటెడ్ టాపిక్స్ గురించి నేను మీతో పంచుకుంటాను ఈనాటి యువన్లో. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ

నిజంగా లైఫ్లో అండి మనకి పండగలు ఎంత స్పెషల్గా ఇన్నో ఎంత మెమరీస్ మిగులుస్తాయో, ఒకవేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటూ లేదా యూనో చిన్న చిన్నవే కదా అని పట్టించుకోకుండా ఉంటే చాలా చాలా ఈ గుర్తుపో అంటే దివాళీకి ఎలాగైతే క్రాకర్స్ ఇబ్బంది ఉంటుందో లేదా ఇలాంటి పండగల టైంలో కూడా పందిరుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి.

గెస్ట్ మేనేజ్మెంట్, ఆ కుర్చీలు వేసే దగ్గర కానీ, పంతులు ఎవరిని వచ్చి యూనో పూజ చేసేటప్పుడు కానీ, వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. భక్తుల విషయంలో మెయిన్, చాలామంది ఏంటంటే ఎక్కువ విగ్రహాలు దర్శిద్దాం, ఎక్కువ భజ్జగాని పైన దర్శిద్దాం మన ఏరియాలో అనుకుంటారు. సో వాళ్ళకి సౌకర్యాలు అనేవి కరెక్ట్గా ఇవ్వాలి. అందులో యూత్ ముందుగా వాలంటీర్గా ముందుకొచ్చి ఆ ప్లాస్టిక్ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో, లేదా ఆ పేపర్ ప్లేట్స్ వేస్టేజ్ వాటన్నిటిని కూడా సైడ్ చేసి జాగ్రత్తగా డంప్ చేసేలాగా డస్ట్బిన్స్ చూసుకోవాలి. డస్ట్ అక్యుమిలేట్ అయిపోకుండా, లేదా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఒకవేళ వర్షం పడింది అనుకోండి బురదగా అయిపోతే అక్కడ ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఏది మనకు చెప్పిరాదు కాబట్టి అన్ని విషయాల్లో కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ యూనో ఈ 3 డేస్ 7, 9 ఈ భక్తి అవే రోజులందరూ కూడా నిమజ్జనం అయ్యేదాకా, సో విగ్రహ ప్రతిష్ట నుంచి నిమజ్జనం అయ్యేదాకా యంగ్ జనరేషన్, యంగ్ వాళ్ళు, యువకులు కొంచెం ముందుండి అన్ని విధాలా కూడా పందిల్లో ఉంటారు. ఆటోమేటిక్గా టీనేజ్ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాటితో పాటు బాధ్యతగా ఉండాలి అన్నదే మన విన్నపం అనమాట. అందరికీ అర్థమవుతుందని అనుకుంటాను. మరి ఈనాటి యువన్లు చక్కటి పాటలు విందాం. స్టే ట్యూన్ 102 MHz FM రెయిన్బో సాగరిక.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఐదు నుంచి కేరటం ఆలకించు అనదించు అందరికీ పంచు 102.2 MHz పై. ఇప్పుడు కార్యక్రమం తెలుసు కదా, మనందరి స్పెషల్, వెరీ వెరీ స్పెషల్. మా పదం మీ భావం. సో మేమిచ్చే పదానికి మీరు చెప్పే భావాలు, మీరు తెలిపే యూనో మీ ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్, ఒపీనియన్స్ అన్ని మాటల రూపంలో, కవిత్వాల రూపంలో ఒక కవిగా మారిపోయి మా శ్రోతలందరూ కూడా 6304-7674-36 నెంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపవచ్చు, పంపగలరు. పత్రి తెలుసు కదా మనకి ఏంటంటే, ఈ ఏకవింశక్తి అంటే 21 డిఫరెంట్ పత్రి పూజలు చేస్తూ ఉంటాం, అంటే ఆకులు, డిఫరెంట్ ఆకులు. మాచి పత్రి అంటాం, బృహత్రి, బిల్వ, మారేడు, దూర్వ, గరికె, ఇలాగా దత్తుర, ఉమ్మెత్తి పువ్వు అంటాం, లేదా బదారి, రేగి, రకరకాల తులసి, ఇలాంటి ఆకులతో, డిఫరెంట్ డిఫరెంట్ ఆకులతో, పత్రిలతో, పత్రులతో వినాయకుడికి పూజ చేస్తూ ఉంటాం. ఈరోజు మనం వినాయక చవితి సందర్భంగా శ్రోతలందరికీ వన్స్ అగైన్ ఆకాశవాణి విశాఖపట్నం ఎఫ్ఎం రెయిన్బో సాగర్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. గణేష్ చతుర్థి హ్యాపీగా జరుపుకుంటున్నారు అని నేనైతే కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అలాగే ఈనాటి మా పదం మీ భావం కార్యక్రమంలో పత్రులు, ఆ ఆకుల గురించి మీరు, అంటే మీ రకరకాల 21 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కాబట్టి మీరేం చెప్తారు, వాటి గురించి ఎలా పూజ చేసుకుంటారో కవిత్వాల రూపంలో మాకు పంపించవచ్చు. ఈనాటి పదం పత్రులు లేదా పత్రాలు అనుకోవచ్చు.

ఆకులను కూడా అనుకోవచ్చు. పంపించండి 6304-7674-36 నెంబర్కి వాట్సాప్ సందేశాలు. ముందుగా మునగపాక నుండి ఆడారి నాగేశ్వరరావు గారు పంపిస్తున్నారు. ఏమంటే, పచ్చని ప్రకృతి ఒడిలో విరిసిన పత్రాలు, జీవన రేఖలు, గాలి అలలకు తలలూపే అనురాగ లేఖలు, కొమ్మ కొమ్మకు శ్వాసను పంచే హరితహారాలు, ధరణి మాతకు అందాన్నిచ్చే పచ్చని తోరణాలు, అంతేకాదు పూజలో పుష్పం పత్రం సమర్పయామి అంటారు. ఇది మళ్ళీ చదువుతాను. అంతేకాదు పూజలో పూజ చేసే సమయంలో పుష్పం పత్రం సమర్పయామి అంటారు. అంటే మనం దేవుడికి ఆ ప్రసాదించే ఆ పువ్వులు, పుష్పాలే కావచ్చు లేదా ఆకులలో చక్కగా పెడుతూ ఉంటారు కదా నైవేద్యాలు, అవన్నీ అవన్నీ కూడా దేవుడికే అంకితం, దేవుడికే సమర్పయామి అని తెలియజేస్తూ చక్కగా పంపించారు మునగపాకు నుండి ఆడారి నాగేశ్వరరావు గారు. మీరు కూడా ఇప్పుడే వింటున్నట్టయితే చక్కగా మెసేజ్ చేసి పంపించేసేయండి, మీ భావాలేంటో ఈనాటి మా పదం మీ భావం కార్యక్రమంలో మాకు కూడా తెలపండి.

మళ్ళీ ట్రాక్ విన్నాం మాపదం ఈభవంలో. తదుపరి మనకి రమణ సీతమ్మ నాగులపల్లించి ఇలా పంపిస్తున్నారు. వినాయకుడికి ఇష్టమైన పత్రాలు తమలపాకులతో పసుపుతో తయారు చేసిన వినాయకుడు చక్కని అరిటాకు మీద తమలపాకు వేసి దాని మీద వినాయకుడు పసుపుతో తయారు చేసిన చక్కగా చెరుకు, యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, బత్తాయి వినాయకుడికి అలంకరణతో జామాకు, ఎల్లమ్మకాయ, మావిడాకు దర్బార్ కట్టి మరెన్నో పత్రాలతో మన గణనాయకుని అలంకరించిన ప్రపంచవ్యాప్తంగా మా ఆకాశవాణి రేడియో అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నా అంటూ రమణ సీతమ్మ నాగులపల్లి జై వినాయక జై జై గణనాయక అంటున్నారు. అద్భుతంగా రాసి పంపించారండి రమణ సీతమ్మ నాగులపల్లి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ దైవపు గోపాలరావు, దైవపు హేమలత, దైవపు ఉషా మరియు టోనీ విశాఖపట్నం నుంచి ఇలా పంపిస్తున్నారు. ఆకు లేదా పత్రం, వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పత్రాల గురించి, ఆకులలో ముఖ్యమైనవి పవిత్రమైనవి పూజలకు, శుభకార్యాలకు. మామిడి ఆకులతో తోరణాలు, అలాగే అరటి చెట్లని ద్వారాలకు ఇరుపక్కల అలంకరిస్తూ ఉంటారు. ఇలా అలంకరించడం శుభ సూచకం. ఈరోజు వినాయక చతుర్థి గణేశునికి పూజలో అనేకానేక ఆకుపత్రాలతో వరుసగా మారేడు దళాలు, ఉసిరి ఆకులు, జామి ఆకులు, సీతాఫలం ఆకులు, నేరేడు ఆకులు, మామిడి ఆకులు, చివరిగా తమలపాకుల తాంబూలాలతో అందరూ ఆ గణనాథుని పూజిస్తారు అంటూ చాలా చక్కగా భక్తితో రాసేశారు. దైవపు గోపాలరావు, హేమలత, ఉషా, టోనీ, విశాఖపట్నం. వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇంకా పంపిస్తూ ఉండండి. చక్కటి పాటలు విందాం, స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.
1: తదుపరి మనకు పంపిస్తున్నారు, హాయ్ హలో ఆంధ్ర హీరో అల్లరి రాజు గారు, సోమవారం శుభ సాయంత్రం, వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా పత్రాలు లేదా ఆకులు, వినాయకుడికి ఇష్టమైనవి 21 పత్రాలు. గరిక పత్రిక, మారేడు పత్రిక, జిల్లేడు, ఉమ్మెత్త, గన్నేరు, ఉత్తరేని, రావి, జమ్మి, మామిడి, మరువ, ధవన మొదలగు మరో 10 పత్రాలు కలిపి 21 పత్రాలు ఉంటాయి. చిరుగాలికి సగర్వంగా తలలూపుతూ, ఎండను సైతం చిరునవ్వుతో భరిస్తూ, ధరణికి పచ్చని తివాచి పరిచేవి పత్రాలు. వసంతాల సరికొత్త చివురులు తొడిగి శరత్కాలాన రంగులు మార్చి రాలిపోతూ కూడా నేలకు బలాన్నిచ్చే త్యాగానికి నిలువెత్తు రూపాలు ఈ పత్రం అంటూ చక్కగా అద్భుతంగా పంపిస్తున్నారు జనకుల సత్యనారాయణ మూర్తి, కవితా ఝరి, సలాది ప్రసన్న కుమార్, ఉమా సోమేశ్వర శివాలయం, సుందరపల్లి హనుమంతు, సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి పంపిస్తున్నారు. అల్లరి హరీష్ గారు ధన్యవాదాలు. అద్భుతంగా ఉందండి జనకుల సత్యనారాయణ మూర్తి అండ్ ఫ్యామిలీ, వండర్ఫుల్. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనకు పంపిస్తున్నారు కీర్తన మధురవాడ నుంచి. వారు ఏమంటున్నారంటే, ఈనాటి పదం మా పదం మీ భావంలో మన ఇచ్చిన పత్రాలు లేదా ఆకులు గురించి. పత్రాలు, పత్రాలు ప్రకృతి పర్యావరణం ఇచ్చిన ప్రసాదాలు. వావ్, పత్రాలు ప్రకృతి పర్యావరణం ఇచ్చిన ప్రసాదాలు. పత్రాలు పచ్చని ధనం, మన ప్రాణ ఇంధనం. పత్రాలు పలు రకాలు, ఔషధాలు పరిమళాలు, పూజనీయాలు ఆరోగ్య చిట్కాలు. ఏ పత్రమైనా ఏదో ఒక విశేషం. పత్రం చిన్నది అయినా పనితనం పరిపూర్ణం. చిగురుతోనే ఆశల అల్లిక, మనోహర మాలిక మొదలు పత్రాలతో మనకు తొలి పూజ వినాయక ఉత్సవం. సహజమైన రీతిలో ప్రకృతిలో లీనమై జీవన చక్రంతో ప్రయాణం.

మన దేశ సంస్కృతి మహోన్నతను చాటి చెప్పే అందమైన అంశం. అద్భుతంగా రాశారండి కీర్తన మధురవాడ. నాకైతే చాలా బాగా నచ్చింది, మన లెసన్స్ అందరికీ నచ్చేసింది అనుకుంటున్నా. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఉన్నాయి, సత్యారావు తుమ్మపాల నుంచి పంపిస్తున్నారు, అండ్ నెక్స్ట్ ఇంకొకరు కూడా పంపిస్తున్నారు, శ్రీకాకుళం నుంచి అనురాధ, వారు కూడా చదివి వినిపిస్తాను. ఈలోగా ఒక పాట వినేద్దాం, స్టే ట్యూన్డ్.

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదే నీ సమస్య దానికి.

0: అంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
1: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
2: తదుపరి ఈనాటి మహాపదం మీ భావంలో కె సత్యారావు తుమ్మపాల నుంచి ఏమంటున్నారంటే, ఏం పంపిస్తున్నారంటే, పుష్పం పత్రం ఫలం తోయా అని అంటారు. పుష్పం పత్రం ఫలం తోయా అని అంటారు. ఏదైనా మన దగ్గర ఉన్నదే దేవునికి సమర్పించమని పెద్దలు చెప్పారు. మన దగ్గర లేనిది మనం దేవునికి అర్పించలేక పోయామని చింతించనక్కర్లేదు. అంతే కదండి, మన దగ్గర ఉంటేనే ఏదన్నా దేవుడికి ప్రసాదిస్తాం, దేవుడికి సమర్పిస్తాం. కానీ మన దగ్గర ఫలానాది లేదు అని చింతించాల్సిన అవసరం లేదు. దేవునికి భక్తితో ఏది సమర్పించినా దానితోనే దేవుడు సంతోషపడతాడు. ఇక్కడ పదార్థం ముఖ్యం కాదు, భక్తి ముఖ్యం. వా, వండర్ఫుల్గా చెప్పారండి. నిజంగా నిజంగా ఫ్యాక్ట్ ఇది. మనం హార్ట్ఫుల్గా మనం దేవుడికి ఏది సాక్రిఫైస్ చేయాలనుకుంటే అది ఇస్తే సరిపోదు. నిద్ర లేకపోతే ఫుడ్డా, అంటే ఇవన్నీ చేయమని చెప్పట్లే. మనం భక్తితో భక్తిపూర్వకంగా ఏం చేస్తాం. సో పదార్థం ముఖ్యం కాదు, భక్తి ముఖ్యం. ఎక్సలెంట్గా చెప్పారండి కె సత్యారావు తుమ్మపాల నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్. అండ్ పి అనురాధ బుచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం నుంచి. నమస్కారం సార్. నమస్కారం అండి. మా పదం మీ భావం కార్యక్రమంలో నేటి పదం పత్రి లేదా పత్రాలు. వినాయక చవితి పూజలో మనం ఉపయోగించే 21 పత్రిలు ఆకులు ప్రకృతికి మరియు దైవత్వానికి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తాయి. కవిత. పచ్చని పత్రిలు ప్రకృతి పత్రులకు ప్రకృతి పత్రులు పూజకు వేళాయే వేళ పుడమి మురిసిన వేళ వేల పచ్చని వనముల తోటల నుండి పచ్చెను చూడు పత్రిల మాల. తులసి మారేడు జమ్మి ఆకులు ధూప దీపాల దైవ రూపాల రోగాలు హరించే మూలికలు స్వామికి సమర్పించు కానుకలు. మట్టి బొమ్మకు జీవం పోస్తూ మనుషుల ఆరోగ్యం కాపాడుతూ ప్రకృతిని పూజించు పరమార్థం ఈ పత్రిల పూజలోని అంతరార్థం. గణపయ్య పాదాల చెంత చేరి పునీతమైనవి పత్రిలు. ధరిత్రి మనకిచ్చిన వరాలు ఈ పచ్చని పత్రిల హారాలు. నిజంగా ఎక్సలెంట్గా ఉందండి. అద్దరు కొట్టేశారు. పి అనురాధ బుచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం. నాకైతే చాలా చాలా చాలా చాలా బాగా నచ్చింది. మా శ్రోతలందరూ కూడా ఇంకా బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాఘవేంద్ర రెడ్డి అజయ్ ప్రసాద్ రమణ చందు కాకినాడ నుంచి ఇలా పంపిస్తున్నారు. మారేడు దొరికింది అరణ్యంలో గుడిలో చేరును గణనాథుని పాదాలు తాకగానే గరిక పోచకి ఎంత ఇష్టం వినాయకుడికి విధేయుడిగా ఉండేందుకు. సిరి సంపదలు ఏవి సరిపోవలవు దేవుని చేరే పత్రులు పుణ్యదళాలు. ఎక్సలెంట్ అండి రాఘవేంద్ర రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ అద్దరు కొట్టేశారు. అండ్ నెక్స్ట్ ధన్యవాదాలు హరీష్ గారు, చాలా మంచిగా పాటలు వినిపించారంటూ సత్యారావు తుమ్మపాల నుంచి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పి మహేష్ బాబు స్థలం బుచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం నుంచి పంపిస్తున్నారు. తప్పకుండా అండి. భావం పత్రి లేదా ప్రకృతి ప్రసాదం పసిడి వర్ణాల హరివేళ్ళు కాదు, పచ్చని ప్రకృతి అందించిన వరం ఇది. వినాయకుడి పాదాల చెంత చేరే విశిష్టమైన ప్రతి పూజ పుష్పమిది. మాచిపత్రం మారేడు దళాలు గరిక పోచల భక్తిభావాలు మంగళమూర్తికి సమర్పించే మహోన్నతమైన ఔషధ గుణాలు. అడవి తల్లి ఒడిలో మొలిచిన ఆకులు ఆయుర్వేద ఆరోగ్య రహస్యాలు. పూజకు వాడే ప్రతి ఒక్క పత్రి సృష్టిని ప్రేమించమని చెప్పే సందేశం. భగవంతునికి కావలసింది హంగులు కావు, శ్రద్ధతో సమర్పించే పచ్చని పత్రాలు. ప్రకృతిని కాపాడే బాధ్యత మనదని చాటి చెబుతుంది ఈ పత్రి వైభవం. వావ్, వండర్ఫుల్గా రాశారండి పి మహేష్ బాబు బుచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం. ప్రతి ఒక్కరు అద్భుతంగా రాశారండి. తక్కువ వచ్చాయనుకున్నారు ఈరోజు. 8, 9, 10 వచ్చి అన్నీ అదరగొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈనాటి మా పద వైభవం ఎలా కంక్లూడ్ చేద్దాం. పత్రాలు పత్రి అనే పదంతో ఆకులు అనే పదంతో హ్యాపీగా వినాయక చవితి పండుగ ఇంకా జరుగుతుంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి కార్యక్రమంలో ముందుగా వాతావరణం వింటారు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన వివరాల మేరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు యానం తీర ప్రాంతంలో ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి 1-2 చోట్ల జల్లుతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. వాల్తేరులో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 81% ఉంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 82% ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు యానం తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు.

0: కార్యక్రమంలో. శుభ సంకల్పం ఈ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.
1: ఈ ఉత్తరానికి జవాబు రాయాలనుంది.
2: అలాగే

ఊరు. జిల్లా

రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది.

0: పరిరక్షణలో భాగంగా రాష్టంలో పలుచోట్ల భారీ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించారు. రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు విద్యుత్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఆయన పోస్టు చేశారు. అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం పెరుగుతున్న భారత్ ఆర్థిక శక్తి ప్రాధాన్యతకు నిదర్శనమని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ చారిత్రాత్మక సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. బ్రిక్స్ సదస్సు విజయవంతంగా ముగియడం భారత్కు గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు 50%, ప్రపంచ జీడీపీలో 40% వాటా కలిగిన బ్రిక్స్ కూటమికి ప్రపంచ ఆర్థిక భౌగోళిక రాజకీయాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో విఘ్నేశ్వరుడికి ముఖ్యమంత్రి ఈరోజు పూజలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించి సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను ఐక్యతను నేర్పించడంతో పాటు సమిష్టి తత్వాన్ని బోధిస్తాయని తెలిపారు. రాష్ట్రాభివృద్దికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఆనందంగా ఉండాలని గణనాథుణ్ణి ప్రార్థించినట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాణిపాకం వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకంలో ఈ రోజు నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 6254 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయాల అభివృద్ది పునర్నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా 767 ఆలయాలకు 908 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ
1: శ్రీవాణి ఆలయాలు 175 నియోజకవర్గాల్లో ఏ వెనకబడిన ప్రాంతాల్లో ఆలయాలు లేవో అక్కడంతా కూడా శ్రీవాణి ఆలయాలు నిర్మాణం చేయాలి. 5000 భజన మందిరాలకు ఇప్పటికే 1788 భజన మందిరాలకు 609 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 2027 జూన్ 26 నుంచి మనకి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. 2028 వచ్చేటప్పటికి కృష్ణా పుష్కరాలు కూడా రాబోతూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
0: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఈరోజు రాత్రికి అంకురార్పణ జరగనుంది. అంకురార్పణలో భాగంగా శ్రీవారి సేనాధిపతి ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నిర్వహించనుంది. రేపు సాయంత్రం ధ్వజారోహణం నిర్వహిస్తారు. ధ్వజారోహణం అనంతరం రాష్ట ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెరిగే అవకాశం ఉండడంతో రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సర్వదర్శనం దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం విష్ణు నివాసంలో టోకెన్ల జారీ చేయరని, సెప్టెంబర్ 21న దర్శనానికి సంబంధించిన టోకెన్లు సెప్టెంబర్ 20వ తేదీన జారీ చేస్తామని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. మెక్సికోలోని సాల్టిల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్ 2026లో విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా వారు పోస్టు పెట్టారు. విజయవాడ ఆర్చరీ గ్రౌండ్ నుంచి మెక్సికోలోని ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం సాగిందని ముఖ్యమంత్రి అభినందించారు. ఉత్కంఠభరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన జున్యా నకానిషిని ఓడించి పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. మహిళల ఆసియా కప్ 2026ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు ఉప ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ విజయం భారత క్రికెట్కు మరో

0: సర్వకారణమని పేర్కొన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతంలో విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వివరించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని ఎం వెంకట్రావు పేర్కొన్నారు. శ్రీశైలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాగశాల ప్రవేశం, మహాగణపతి పూజ, అఖండ దీపస్థాపన, వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్దిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక సంకల్పం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిక్స్ సదస్సులో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మరికొద్దిసేపట్లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
3: ఆర్బిఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక పురుషోత్తం శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. బ్రిక్స్ దేశానాం నేతారః సామాజిక ఆర్థిక వికాసస్య, రాష్ట్రీయ సురక్షాయాః, సర్వేషాం రాష్ట్రాణాం కళ్యాణస్య చ కృతే ఊర్జా సురక్షా మహత్వపూర్ణా ఆధారశిలా ఇది ప్రతిపాదితవంతః. ప్రోక్తం చ యత్ ప్రౌద్యోగిక్యాః మహత్వపూర్ణఖనినాం చ శస్త్రీకరణం ప్రగతౌ బాధకం భవితుం అర్హతి. ప్రశాసనేన ఉక్తం యత్ సేనాయాః ప్రయత్నైః 25th-2000 ఉత్తరసీమాసు చీనదేశస్య సైనికానాం నియోజనె ఉల్లేఖనీయా న్యూనతా దృశ్యతే. జమ్మూకశ్మీరస్య సురక్షాస్థితిః అపి పూర్ణతయా నియంత్రణె వర్తతే. కేంద్రీయగృహమంత్రి అమిత్ షాహ అవోచత్ యత్ భారతస్య భాషావైవిధ్యం దేశే వివిధతాయాం ఏకతాయాః భావనాం దృఢయతి. అద్య హిందీ దివసావసరే ఏకస్మిన్ దృశ్యాంకన సందేశే గృహమంత్రి దేశవాసిభ్యః శుభకామనాః అయచ్చత్. కృత్స్నేహి దేశే అద్య గణేశ చతుర్థీ పర్వ మహతా భక్తిభావేన శ్రద్ధయా చ ఆచర్యతి. అయం పావన దివసః రిద్ధి బుద్ధి సిద్ధీనాం ప్రతీకభూతస్య భగవతః శ్రీగణేశస్య జన్మోత్సవత్వేన ఆమాన్యతి. అపిచ జర్మనీ దేశస్య అలెగ్జాండర్ జ్వేరవః యుఎస్ ముక్త టెన్నిస్ క్రీడాయాః పురుష ఏకల వర్గస్య స్పర్ధాం విజితవాన్. అథ వార్తాః విస్తరేణ. బ్రిక్స్ దేశానాం నేతారః సామాజిక ఆర్థిక వికాసస్య, రాష్ట్రీయ సురక్షాయాః, సర్వేషాం రాష్ట్రాణాం కళ్యాణస్య చ కృతే ఊర్జా సురక్షా మహత్వపూర్ణా ఆధారశిలా ఇతి ప్రతిపాదితవంతః. నవదిల్లీనగరే ఆయోజితే ద్విదివసీయ బ్రిక్స్ శిఖర సమ్మేళనె సదస్య రాష్ట్రై ఊర్జా విపణౌ స్థిరతాం వర్ధయితుం వివిధ స్రోతసాం మాధ్యమేన ఊర్జసః నిర్వాధ ప్రవాహం సునిశ్చేతుం మహత్వపూర్ణ ఊర్జా సంరచనాయాః సంరక్షణం చ కర్తుం ఆవశ్యకతా ప్రతిపాదితా. శిఖర సమ్మేళనె ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాహ్వానం దత్తవాన్ యత్ ప్రౌద్యోగిక్యాః మహత్వపూర్ణ ఖనీనాం శస్త్రీకరణం ప్రగతౌ బాధకం భవితుం అర్హతి. బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య సర్వాధికం మహత్వపూర్ణం పరిణామం నవదిల్లీ నిర్ణయస్య స్వీకృతిః ఆసీత్. अत्र प्रमुखे

0: భూరాజనైతికేషు ఆర్థికేషు చ విషయేషు సహయోగస్య దృష్టికోణః ప్రతిపాదితః. పశ్చిమేషియాయాః పరిస్థితిం దృష్ట్వా బ్రిక్స్ నేతారః అధికతమ సంయమస్య సంవాదస్య కూటనీతేః చ ఆహ్వానం కృతవంతః. బ్రిక్స్ నేతారః నాగరికాణాం నాగరిక అవసంరచనాయాః చ రక్షణస్య ఆవశ్యకతాం బలపూర్వకం ప్రతిపాదితవంతః. నేతృభిః సర్వేషు రూపేషు ఆతంకవాదస్య నిందా కృతా. ఆతంకవాదస్య ప్రతి శూన్య సహిష్ణుతాయాః నీతిశ్చ పునః దృఢీకృతా. సంక్రామక రోగాణాం నివారణాయ ప్రతిక్రియాయై చ బ్రిక్స్ ఏకీకృత ప్రారంభిక సమాహ్వాన వ్యవస్థా విషయే అపి సహమతిః ప్రదత్తా. ప్రశాసనేన ఉక్తం యత్ సేనాయాః ప్రయత్నైః జమ్మూకశ్మీరస్య సురక్షాస్థితిః పూర్ణతయా నియంత్రణే వర్తతే. గతవర్షస్య నవీనతమ వార్షిక ప్రతివేదనే రక్షామంత్రాలయేన అవలోకితం యత్ ఏతేషాం ప్రయత్నానాం పరిణామేణ హింసాయాం మహతీ న్యూనతా జాతా. విరోధ ప్రకరణాని అపి న్యూనతాం గతాని. సమమేవ ప్రస్తర ప్రహార ఘటనాః అపి నాభవత్. చీనదేశేన సంబద్ధా సమగ్రస్థితిః అపి ప్రతివేదనె ప్రకాశితాస్తి. పంచవిశత్యుత్తరద్విసహస్రతమె వర్షె ఉత్తరసీమాసు చీనదేశస్య సైనికానాం నియోజనే ఉల్లేఖనీయా న్యూనతా దృశ్యతే. వాస్తవిక నియంత్రణరేఖాయాం పారంపరిక ప్రశిక్షణక్షేత్రేషు చ సమకక్షం బలం నియోజితం. భారతస్య చీనస్య చ మధ్యే రాజనీతిక కూటనీతిక సైన్యస్తరయోః ద్విపక్షీయ సంగతిః ఉత్తరసీమాసు సకారాత్మక వికాసాన్ జనయతి యేన పరిణామేణ అధికా స్థితి స్థిరా అభవత్. కృష్ణేహి దేశే అద్య గణేశ చతుర్థీ పర్వ మహతా భక్తిభావేన శ్రద్ధయా చ ఆచర్యతే. అయం పావన దివసః రిద్ధి బుద్ధి సిద్ధీనాం ప్రతీకభూతస్య భగవతః శ్రీగణేశస్య జన్మోత్సవత్వేన ఆమాన్యతే. వినాయక చతుర్థీ ఉత గణేశోత్సవః ఇతి నామ్నా ప్రసిద్ధః అయం దినవిశేషః దశ దివసీయాన్ నామ ఉత్సవ కార్యక్రమాణాం శుభారంభం సూచయతి. యస్మిన్ భక్తాః స్వకీయ గృహేషు మండపేషు చ భగవతః గణేశస్య మృణ్మయీం ప్రతిమానం ప్రతిష్ఠాప్య విధివత్ పూజార్చనాం కురువంతి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా దేశవాసిభ్యః గణేశచతుర్థీ పర్వణః శుభకామనాః ప్రదత్తాః. సంస్కృతవార్తాయాః సంస్కరణం ఇదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపట్లే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవాసరే నవదిల్ల్యాం యశోభూమిస్థలి ఏషమః సెమికాన్ ఇండియా ఇత్యస్య పంచమ సంస్కరణం ఉద్ఘాటయిష్యతి. అస్మిన్ కార్యక్రమే షడ్శతాధికాః ప్రదర్శకాః 300 అంతారాష్ట్రీయ సమవాయాః 40 దేశేభ్యః ప్రతిభాగినః చ ప్రతిభాగం గృహ్ణంతి. అస్యాం ప్రదర్శిన్యాం షడ్ రాష్ట్రాణాం 20 రాజ్యప్రశాసనానాం చ మండపాన్ సమేత్య స్టార్టప్ ఇత్యేతేషాం చ మండపాః అంతర్నిహితాః సంతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అవోచత్ యత్ భారతస్య భాషావైవిధ్యం దేశే వివిధతాయాం ఏకతాయాః భావనాం దృఢయతి. అద్య హిందీ దివసావసరె ఏకస్మిన్ దృశ్యాంకన్ సందేశే గృహమంత్రి దేశవాసిభ్యః శుభకామనాః అయచ్చత్. తేన ఉక్తం యత్ భారతం భాషిక వైవిధ్యయుతం సాంస్కృతిక సమృద్ధిపరం చ రాష్ట్రం విద్యతే. గృహమంత్రి అవోచత్ యత్ నైకాః భాషాః భారతస్య శక్తయః సంతి నతు దుర్బలతా. తేన ప్రోక్తం యత్ హిందీభాషాయాః ఉన్నతిః తదైవ వర్తతే యదా సా అన్యాసాం భారతీయభాషాణాం సమ్మానం ప్రచార ప్రసారం సంరక్షణం చ కుర్యాత్.
1: भाषा किसी भी समाज की स्मृति होती है, उसका आत्मबोध होती है. हिंदी ने इस विविधता के बीच संवाद, संपर्क और समन्वय की भाषा के रूप में देश के विभिन्न वर्गों और समुदायों को जोड़ने में महत्वपूर्ण भूमिका निभाई है. हिंदी का विकास भी तभी सार्थक है जब सभी भारतीय भाषाओं के सम्मान, संरक्षण और संवर्धन के साथ आगे बढ़े.
0: అవధేయం యత్ అద్య హిందీ దివసః ఆదేశం ఆయోజ్యతే. గత శతాబ్దస్య 49వ వర్షే సంవిధాన సభయా దేవనాగర్యాం నిబద్ధా హిందీ భారతస్య రాజభాషా రూపేణ స్వీకృతా. తదా ఆరభ్య ప్రతివర్షం సితంబర్ మాసస్య 14వ దివసే हिंदी दिवस।

తస్య ఆయోజనం విధీయతి. సర్వకారేణ ఉక్తం యత్ వింశత్యుత్తర ద్విసహస్రతమ వర్షం ఆరభ్య నవసు రాజ్యేషు సప్తచత్వారింశదుత్తరైకశతం అంగారఖండానాం శఘూష విక్రయః కృతః. కృష్ణాంగార మంత్రాలయేన ఉక్తం యత్ అనేన ప్రతివర్షం అనుమానతః సార్ధసప్తచత్వారింశత్సహస్రకోటి రూప్యకాణాం ఆయః అథ చతుర్దశాంశోత్తర నవలక్షం వృత్తయః జనయిష్యంతి. మంత్రాలయేన ఉక్తం యత్ గతే విత్తీయవర్షే ఆవంటిత వాణిజ్యిక ఖనిభ్యః ప్రాప్తః సకలాయః ప్రాయః 3090 కోటి రూప్యకాణి ఆసీత్. భారతేన హ్యః ఓమానతటే MTEL గయా ఇతి వాణిజ్యిక పోతే జాతస్య ఆక్రమణస్య నిందా కృతా. ఏకస్యాం విజ్ఞప్తౌ ఓమాన దేశే స్థితేన భారతీయ దూతావాసేన ఉక్తం యత్ అద్యావధి 13 భారతీయ దళ సదస్యాః సురక్షితాః ఉద్ధృతాః. యద్యపి ఏకస్య విలుప్తస్య భారతీయ నాగరికస్య అన్వేషణం ఉద్ధారకార్యం చ నిరంతరం విధీయతే. దూతావాసేన ఉక్తం యత్ స్థితిః సూక్ష్మతయా నిరీక్ష్యతే. అన్వేషణ ఉద్ధారకార్యే చ ఓమాన అధికారిభిః సహ సమన్వయేన విధీయతే. భారతీయ దూతావాసేన భారతీయ నాగరికాన్ ఉద్ధర్తుం లబ్ధస్య సహయోగస్య కృతే ఓమాన ప్రాధికారిభ్యః ధన్యవాదః అపి జ్ఞాపితః. జర్మనీ దేశస్య అలెగ్జాండర్ జ్వేరేవః US ముక్త్ టెన్నిస్ క్రీడాయాః పురుష ఏకలవర్గస్య స్పర్ధాం విజితవాన్. సహ గతరాత్రౌ న్యూయార్క్ నగరే అమెరికాయాః బేన్ సెల్టన్ ఇత్యనం 6-3, 7-6, 7-2 इति अंकैः पराजितवान्. विजयोऽयं 26-2000 वर्षे अलेक्जेंडर ज्वेरस्य द्वितीयः प्रमुखः विजयः वर्तते. अन्ते एकवारं मुख्यवार्ताः पुनः. वृक्षदेशानां नेतारः सामाजिक आर्थिक विकासस्य राष्ट्रिय सुरक्षायाः सर्वेषां राष्ट्राणां कल्याणस्य च कृते ऊर्जा सुरक्षा महत्वपूर्णा आधारशिला इति प्रतिपादितवन्तः. प्रोक्तं च यत् प्रौद्योगिक्याः महत्वपूर्ण खनिनां सशक्तीकरणं च प्रगतौ बाधकं भवितुम् अर्हति. अपि च जर्मनी देशस्य अलेक्जेंडर ज्वेरेवः US मुक्त टेनिस क्रीडायाः पुरुष एकल वर्गस्य स्पर्धां विजितवान् इति वार्ताः.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: మన కాలేజ్ సిద్ధంగా ఉన్నారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మిక్స్డ్ మస్తీ అంటుంది మీ అందరి ఫేవరెట్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కరెక్ట్ మాలగించు ఆనందించు అందరికి పంచు అంటూ ఆకాశవాణి చేపట్టిన కేంద్రం. మంచి పదాలు ఇద్దాం, హ్యాపీగా పాటలు పాటించేద్దాం మన శ్రోతలతో. కాల్ చేయండి 0891-272-4488. హలో.
1: హలో,
0: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
1: మధ్యాహ్నం కాల్ కలిసింది, మళ్ళీ ఇప్పుడు కలిసింది. నేను

0: అవునమ్మా, మంచి పాట అందుకోండి.
1: రాధా
0: గారు, ఈ పండగ సంబంధించి ఉండ్రాళ్ళతో పాడతారు, విగ్రహాల గురించి పాడతారు,
1: వినాయకుడి మీద పాడద్దాం మరి ఇవాళ, అతను స్పెషల్ కదా.
0: తప్పకుండా తప్పకుండా పాడండి.

0: తొండమిట్టు దేవించయ్య.
1: రాధ గారు సూపర్ అమ్మ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే నమస్తే. మరొక కాల్ పలకరించేద్దాం, ఏం పడతారు విందాం. హలో,
2: నమస్తే.
1: నమస్తే
2: హరీష్ గారు,
1: ఎలా ఉన్నారు? వెల్కమ్ వెల్కమ్.
2: మీరు వస్తానండి.
1: థ్యాంక్ యూ అండి. హ్యాపీ వినాయక చవితి మీకు మీ కుటుంబ సభ్యులకి.
2: ఓకే అండి. అసలు సత్యరెడ్డి,
1: సత్యరెడ్డి గారు అందుకోండి మంచి పాట.
2: ఓ ఓ భక్త గణపయ్య, నీ బొంటు నేనయ్యా, ఉండాలు తినేవయ్య స్వామి, అరే ఆ ప్రసాదములు కూడా మన హరేష్ గారికి తెలియద్దాం. బాయ్ హరేష్ గారు.
1: బాయ్ అండి, థ్యాంక్ యూ. బాయ్. నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో హలో, గుడ్ ఈవినింగ్. అయ్యయ్యో పాపం కట్ అయిపోయింది. నెక్స్ట్ కాలర్, హలో. నమస్కారం అండి. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి.
3: మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
1: థ్యాంక్ యూ అండి. పాడతారా మంచి పాట?
3: నేను ఒక చిన్న భక్తి పాట రెండు పదాలు పాడతాను సార్.
1: తప్పకుండా తప్పకుండా ప్లీజ్.

0: పరమ పుణ్యధామం అంటే సార్.
1: బాగుందండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
0: ఓకే సార్.
1: నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్ హరీష్ గారు.
1: గుడ్ ఈవినింగ్ అండి.
2: శిరీష ఫ్రమ్ నాయటూట.
1: సిరి గారు ఏ పాట పాడుతున్నారు?
2: అంటే వినాయకుడే సార్ సాంగ్స్.
1: అంటే ఉండ్రాల గురించి పాడచ్చు, ఎనీ వినాయకుడు స్పెషల్లో చాలా ఉన్నాయి కదా, ఏదో ఒకటి ఎంచుకొని మంచి పాడుకోండి. ప్రసాదాల గురించో, విగ్రహాల గురించో ఏదో ఒకటి.
2: ఓకే సార్. తిరు తిరు ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై, తిరు తిరు గణనాగా దిద్దిద్దిత్తై, నీ వెలుగు పంచు మా మమతలోన కొలువై. థ్యాంక్ యూ సార్.
1: థ్యాంక్ యూ సిరి గారు. బాయ్ అండి, బాయ్ అండి. నెక్స్ట్ కాల్. హలో,
3: నెక్స్ట్ కాల్. హలో, హరిపాత హరీష్ గారు
1: ఎలా ఉన్నారు?
3: పర్వాలేదండి.
1: హ్యాపీ వినాయక చవితి.
3: మరి జిల్లా ఏం దొరకలేదండి. నిమగ్నం చేసుకోవాలంటే నేను నిరాకారాలు పెట్టి చేసుకుంటానండి నిమగ్నాన్ని. అదే ప్రసన్న
1: వదనం.
3: జాయే సర్వ విజ్ఞోపకాంతై.
1: ఏముంది, ఏం తిన్నారు ఈరోజు స్పెషల్?
3: నేనా అదే శనపప్పు బూళ్ళు అండి.
1: పంపించండి మాకు కూడా.
3: అలాగే మరి ఏదో తిన్నాను పులిహార.
1: ఓకే,
3: అలాగే తిన్నాను ఇవాడ.
1: ఓకే,
3: ఇంకా అలాగే రెండు రకాల బాగా తిన్నానండి.
1: నైస్ అండి. హ్యాపీ వినాయక చవితి మరోసారి. థ్యాంక్ యూ అండి. నమస్తే. పాట విందాం, మళ్ళీ కాల్ తీసుకుంటా స్టూడియో.

0: వినాయకుడు చేతి నుంచి చక్కటిపాటి వినేస్తాం. నెక్స్ట్ కాలర్ మెక్సిమస్లో హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, గుడ్ ఈవినింగ్.
1: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: జోష్ వేరే లెవెల్ అండి, చెప్పండి.
1: ఓకే అండి. అయితే ఒక చిన్న పాట పాడేద్దామండి.
0: తప్పకుండా.
1: ఓకే అండి.

0: మధుర మధుర మధురమో ఓంకారమో పాండురంగ పాండురంగ గణ గణ సుందర. ఓకే అండి.
1: అదర్స్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
0: ఓకే అండి,
1: నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, కీప్ డయలింగ్. 0891 2. హలో
2: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
2: సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మగల్తూరు.
1: ఓకే సార్.
2: వినాయకుడి మీద ఒక పాట పాడుతున్నారు.
1: తప్పకుండా తప్పకుండా.
2: పారిపోకండి, అక్కడే ఉండండి.
1: పారిపోకే పెట్ట పాడండి.
2: వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం, నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. వినాయక నీ మూర్తికే శతకోటి ప్రణామం. థ్యాంక్ యూ సార్,
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి పాట పాడారు, డేకి యాప్ట్ గా. నెక్స్ట్ కాల్. హలో
3: హలో,
1: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
3: హాయ్ హరీష్, గుడ్ ఈవినింగ్.
1: ఎలా ఉన్నారు? బాగున్నారా?
3: బాగున్నాను, మీరు బాగున్నారా?
1: బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి.
3: థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్.
1: ఎలా జరుపుకున్నారు?

0: చేసుకున్నారు పండగని.
1: బాగా చేసుకున్నాం.
0: ఓకే అమ్మ, ఏ పాట పాడుతున్నారు?
1: కూలీ నంబర్ వన్ మూవీలో సాంగ్ పాడు.
0: తప్పకుండా పాడండి. దండాలయ్యా
1: దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవా నీ అందా దండా ఉండాలయ్యా

0: అంతే.
1: నీ పేరమ్మా?
0: దేవి సంస్కృత
1: దేవి గారు. ఓకే ఓకే, నైస్ నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వినాయక్ చవితి. బాయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్, హలో. ట్రై చేస్తున్నాను టూ లైన్స్ మనకి, 0891 27 7 2 4 లేదా 0891 27 7 2 8. హలో.
2: హలో,
1: హాయ్, గుడ్ ఈవినింగ్.
2: శుభ సాయంత్రం అమ్మా. కనిసూరు
1: శుభ సాయంత్రం. సూర్యబాబు గారు, ఎలా జరుగుతుంది పండగ?
2: బాగా జరుగుతుంది. మీకండి?
1: బాగుందండి. థ్యాంక్ యూ. ఏ పాట పాడుతున్నారు?
2: అదే, ఓ బజ్జ గణపయ్య, నీ బంట నేనయ్యా, చెప్పవయ్యా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తప్పకుండా అండి, తప్పకుండా. నెక్స్ట్ కాలర్, హలో.
3: గుడ్ ఈవినింగ్ సార్.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
3: మీరు నవ్వుకి చిరునామా.
1: థ్యాంక్ యూ. మీరు కూడా.
3: మీరు నవ్వేటప్పుడు టేప్ చేయాలి, టేప్ చేసి రికార్డింగ్ చేసి అది వేసుకుంటా ఉండాలా?
1: అదే బాబోయ్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
3: మొన్న ఏదో సబ్జెక్ట్ లో నవ్వారు, అంత అద్భుతమైన నువ్వు బ్రహ్మానం అన్నారు, ఆవిడకి కూడా అంత నవ్వు రాదు.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, సో స్వీట్.
3: నవ్వుని ఎలాగా నవ్వుతే ఏమి అనుకుంటారు కదండి, కాదు అది మీ దగ్గర స్పెషల్.
1: హార్ట్ఫుల్ గా నవ్వుతాం అంతే.
3: మీరు అనుకున్నది కాదు, ఆటోమేటిక్. ఏం సార్ టాపిక్?
1: ఏం లేదు, వినాయకుడు మీద, ఉండ్రాళ్ళ మీద, ఈ పండగ రిలేటెడ్ సాంగ్స్ ఏమైనా పాడచ్చు.
3: జై జై జై వినాయక, జై జై జై జై దండాలయ్య, ఉండ్రాలయ్య, దయ్యంతయ్య దేవ,
1: అలా మనం కాల్స్ తీసుకుందాం. అందుకంటే ముందు ఒక వాణిజ్య ప్రకటన ఉంది, ఆ తర్వాత

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: నెక్స్ట్ లెవెల్ లక్కీ కాల్ ఎవరు చూద్దాం, ఈనాటి బిగ్ సిన్ మస్తీలో. హలో,
1: గుడ్ ఈవినింగ్ హరీష్ జీ, లోరెన్స్ తర్వాడ.
0: గుడ్ ఈవినింగ్ లోరెన్స్ గారు, హ్యాపీ వినాయక చవితి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్
0: ఎలా జరుపుకున్నారు, బాగా జరుపుకున్నారా?
1: సార్
0: చెప్పండి చెప్పండి,
1: వినాయక జిల్లా శ్లోకం సార్,
0: పాడండి పాడండి, హ్యాపీగా పాడవచ్చు.
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం.

0: థ్యాంక్ యూ అండి సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్. హలో
1: హలో
0: హలో, రవి సౌండ్ వస్తుందమ్మా, దూరంగా రండి, చెప్పండి. పాడండి పాడండి పాడండి, రేడియో వాల్యూమ్ తగ్గించి పాడండి.
1: మా సిద్ధి వినాయనికి ఇదే వందనం. ఓ వందనాలు వందనాలు అమ్మా వందనమే, మా సిద్ధి వినాయనికి ఇదే వందనం. మా సిద్ధి వినాయనికి ఇదే
0: వందనం. వందనం, థ్యాంక్ యూ, మీకు వందనాలు. బాయ్ అండి. నెక్స్ట్ కాలర్. హలో,
2: గుడ్ ఈవినింగ్ హరీష్ గారు.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
2: ఏంటమ్మా టాపిక్?
0: అదేనమ్మా, వినాయకుడి గురించి, ఏమన్నా ఉండ్రాల గురించి పాడతారో, మంచి టాపిక్ ఎంచుకొని మీరే పండుగ గురించి.
2: అదే అండి, టెంపుల్కి వెళ్ళొచ్చింది, మార్కెట్ వినాయక చూసి వచ్చాం.
0: ఓ నైస్. ఏది నచ్చింది బాగా అక్కడది?
2: మార్కెట్ వినాయకుడు బాగుంది, మా షాప్ ఆపోజిట్ లో అది బాగుంది, టెంపుల్కి వెళ్ళాము అక్కడ బాగుంది,
0: అన్ని బాగుంటాయి,
2: అన్ని బాగుంటాయి అమ్మా.
0: పాడండి.
2: దండాలయ్యా ఉండాలయ్యా దహించయ్యా దేవ, నీయండా దండా ఉండాలయ్యా దీవించయ్యా త్రోవ. థ్యాంక్ యూ అమ్మా, బాయ్.
0: థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్ బాయ్. నెక్స్ట్ కాల్ చూద్దాం, అందుకంటే ముందు పాట వినేద్దాం. అలా బిక్సర్ బస్సులు పార్టిసిపేట్ చేయాలని కూడా కాల్ చేయండి. ఇట్స్ రైట్ 9127024 08972728. మంచి పాట విందాం, స్టే ట్యూన్డ్.

0: రాజు, మామ చావు కారణం అమ్మాయే.
1: నెక్స్ట్ కాల్ వచ్చి మిక్స్ సినిమా సీల్లో హలో. అయ్యో కట్ అయిపోయింది, 2 లైన్స్ ఉన్నాయని చెప్పాను మనకి. 0891 27 24 లేదా 0891 27 28 హ్యాపీగా కాల్ చేసి మీరు చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ పాట కావాలంటే పాట చక్కగా దేవుడి గురించి పాడేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి.
2: గుడ్ ఈవినింగ్ అండి హరీష్ గారు, మళ్ళీ వచ్చింది.
1: వెల్కమ్ బ్యాక్. ఏ పాట పాడతా?
2: పాట కంటే మీతో మాట్లాడుతుంది.
1: ఓ మై గాడ్, థాంక్ యూ థాంక్యూ.
2: మీరు చాలా అంటే కొంతమంది మీ ఆర్జెస్ చాలా మంది చాలా ఎంజాయ్ చేస్తూ మాకు ప్రోగ్రామ్ ప్రజెంట్ చేస్తారు, చాలా ఆస్వాదిస్తారు మీరు. మాకు చాలా సంతోషం ఉండాలి మీ యాంకరింగ్ అంటే మీ చెప్పడం దీన్ని. పాటలేదు రావు కానీ వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా అంతే. మీరు వచ్చినప్పుడల్లా హ్యాపీగా ఉంటది మాకు, అంటే ప్రోగ్రామ్ వినడానికి చాలా. మీరు ఎంజాయ్ చేస్తారు, ఎంజాయింగ్ మన మీరు ఎంజాయ్ చేస్తారు కార్యక్రమం రిప్రజెంట్ అంటే ప్రెజెంట్ చేయడంలో మాకు చాలా సంతోషం ఉంటది.
1: థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే నమస్తే నమస్తే అండి. నెక్స్ట్ కాలర్ చూద్దాం, లాస్ట్ కాలర్ హలో.
3: హలో నమస్తే అండి హరీష్ గారు.
1: నమస్తే, ఎలా ఉన్నారు?
3: మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు కూడా హ్యాపీ హ్యాపీ వినాయక చవితి.
3: సార్ నేను ఎవరు గుర్తుపట్టారా?
1: సుధాకర్ కాదు, మురళి గారా?
3: చిరంజీవి అండి.
1: చిరంజీవి గారు, నాకేం తెలియదు అండి.
3: పాట పాడాలని ఏం చేయాలి చెప్పండి.
1: పాడేయండి.
3: ఓకే అండి. నాటి గణపతికి బొచ్చకలి పగిలితే పగులును రాళ్ళు నువ్వు రాళ్ళు ఉండ్రాళ్ళు. నేటి గణపతికి బొజ్జ పగిలితే రాళ్ళును రత్నాలు రత్నాలు. పాపం బద్దలు కావాలి, మోసం బయటికి రావాలి. వినండి దేవుడి గోల, కనండి మనుషుల లీల. దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా.
1: భలే ఉందండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు చూద్దాం. హలో
4: హలో, నమస్తే సార్.
1: నమస్తే అండి.
4: గుడ్ ఈవినింగ్ సార్.
1: గుడ్ ఈవినింగ్ అండి.
4: వినాయక చవితి శుభాకాంక్షలు.
1: హ్యాపీ హ్యాపీ వినాయక చవితి అండి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి.
4: అయితే వినాయకుడి మీద పాట పాడాలండి.
1: అవునవును అవును.

0: జై జై గణేష, జై
1: జై కొడతా
0: కొడతా గణేష,
1: గణేశ, జయ మల్లెప్పు,
0: పరమలిస్త జై జై గణేష,
1: జై
0: జై
1: జై జై
0: కొడతా గణేష,
1: గణేశ
0: పరమలిస్త బుజ్జ గణేష,
1: గణేశ
0: గణేష గణేష, అంతే సార్. థ్యాంక్ యూ,
1: థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ హ్యాపీ
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ
1: థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్, హలో.
2: హరీష్ గారు,
1: హాయ్.
2: లాస్ట్ ఒక పాట పాడదాం అనుకుంటున్నానండి. నేను గ్రాఫ్ త్రినాథ్ని.
1: అసలు తగ్గేదలే.
2: చిన్నపాటే పాడతాను. ఎక్కడున్నావు ప్రభు, ఎక్కడున్నావు, ఎందుకు దూరం చేశావు, మాకెందుకు దూరం అయ్యావు, ఎక్కడున్నావు ప్రభు, ఎక్కడున్నావు, మామమ్మకు ఎందుకు దూరం చేశావు, మాకెందుకు దూరం అయ్యావు, ఎక్కడున్నావు ప్రభు, ఎక్కడున్నావు. అదండి, ఏం తప్పించినా మళ్ళీ
1: అదరగొట్టారండి. థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ వినాయక్ చవితి.
2: నా పేరు అగ్రవాల్ త్రినాథ్ అండి.
1: అగ్రవాల్ త్రినాథ్ గారు, హ్యాపీ హ్యాపీ వినాయక్ చవితి. థ్యాంక్ యూ సార్.
2: ఏమనుకోకండి,
1: ఏమనుకోనండి. థ్యాంక్ యూ అండి.
2: పాట పాడలేదు, కట్ అయిపోయింది, అందుకే.
1: ఏం పర్లేదు, ఏం పర్లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.
2: థ్యాంక్స్ అండి, బాయ్ అండి.
1: ఇలా మిక్సర్ మెషిన్ కంక్లూడ్ చేద్దాం. జిఆర్టీ చిన్న స్పాట్ తో ఆ తర్వాత పాట కంటిన్యూ చేద్దాం. వెంటనే ఉండండి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.

ఆకాశవాణి షాపింగ్ కేంద్రం సమయం 7 గంటల దాటి 30 సెకండ్లు. నేటి కార్యక్రమాల్లో కొన్ని ప్రోగ్రామ్ సమ్మరీ అంటే కార్యక్రమ వివరాలు తెలుసుకుందాం. నేటి కార్యక్రమాల్లో సాయంత్రం 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. అనంతరం 7 గంటల 15 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు విజయవాడ కేంద్రం నుంచి వ్యవసాయ పాఠశాల వింటారు. రబీ కంది సాగులో మెళకువలు టాక్ అందిస్తారు బై డాక్టర్ కేవి శివారెడ్డి గారి వ్యాఖ్యానంలో. ప్రధాన శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్. అనంతరం 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుంచి. తదుపరి 8 గంటలకు మెలోడీ మ్యాచ్ కార్యక్రమంలో పాటలు మాటలు వింటారు. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు అనంతరం తెలుగులో పాటలు వింటారు. నేటి కార్యక్రమంలో రాత్రి 9 గంటల 30 నిమిషాలకు టాక్ ఇన్ ఇంగ్లీష్ హిందీలో ఏ షేర్డ్ వాయిస్ ఇన్ ఏ మల్టీలింగ్వల్ ఇండియా టాక్ బై శ్రీమతి కకోలి చటర్జీ వింటారు. రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీతం వింటారు. శ్రీమతి జి అరుణ గానం, శ్రీ హెచ్ రామ్ చరణ్ వయలిన్, శ్రీ సుసరావు సుబ్రహ్మణ్యం మృదంగం. ఇవి నేటి కార్యక్రమంలో కొన్ని విశేషాలు.

0: ఆకాశవాణి చాపల కేంద్రం సమయం 7 గంటల దాటి 5 నిమిషాలు. హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక ఆర్థికాభివృద్దికి అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఇక వార్తల వివరంగా. జాతీయ భద్రతకు, సామాజిక ఆర్థికాభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని బలోపేతం చేస్తూ విభిన్న వనరుల నుండి ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను పరిరక్షించడం ద్వారా ఇంధన భద్రతను పెంపొందించాల్సిన అవసరాన్ని సభ్య దేశాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి అవరోధంగా మారవచ్చని హెచ్చరించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం భవిష్యత్తు నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రజల కేంద్రీకృత అభివృద్ది, గ్లోబల్ సౌత్ ప్రయోజనాలే ప్రధాన అంశంగా చర్చలు జరిగాయి. అలాగే భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై సమిష్టి లక్ష్యాన్ని వివరించే న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 కూడా ఈ సదస్సులో ఆమోదం పొందింది. భారతదేశ సంస్కృతి, సాహిత్యం ఒక తామర పువ్వు వంటివని, అందులోని ప్రతి ప్రాంతీయ భాష ఒక రేకును సూచిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక రేకు పోయినా మొత్తం తామర పువ్వు అందం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతీయ భాషలకు తగిన గౌరవం, మర్యాదం కల్పిస్తూనే హిందీ భాష కీలక పాత్ర పోషించాలని అమిత్ షా చెప్పారు. నవీ ముంబైలో 2 రోజుల పాటు జరిగే హిందీ దివస్ 2026 6వ అఖిల భారత రాజభాష సమ్మేళన కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం అమిత్ షా ప్రసంగించారు. దేశంలో అనేక భాషలు మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అన్నారు. భాషా వైవిధ్యమే దేశానికి బలమని, వివిధ భారతీయ భాషల మధ్య సమాచార సేవలకు హిందీ ఒక సమర్థవంతమైన

0: వారధిగా పనిచేసి జాతీయ సమైక్యతను బలోపేతం చేయగలదని హోంమంత్రి అన్నారు.
1: భాషాఓ కే బీచ్ మే వివాద్ ఖడా కర్నా చాతే హై ఉన్కో ఏక్ హీ బాత్ కహనా చాతా హూం కి బచ్చా అప్నీ మాతృభాషా మే హీ భారత్ కో సమజ్ సక్తా హై అగర్ ఏ విదేశీ భాషా మే సమ్జేగా తో భారత్ కో సమజ్నే మే వో గల్తీ కర్ ఇస్లియే హమ్ సబ్ రాజనీతిక్ మతభేద్ ఛోడ్కర్ భారతీయ భాషాఓ కో బడావా దేనే పర్ జోర్ రఖే.
0: ఈ సందర్భంగా అధికారిక భాషా రంగంలో విశేష కృషి సహకారం అందించినందుకు 11 సంస్థలు వ్యక్తులను మంత్రి సత్కరించారు. ఈ నెల 13వ తేదీ నుండి ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ముజాఫర్పూర్ దల్కీబార్ లైన్ ద్వారా 600 మెగావాట్ల వరకు, తానక్పూర్ మహేందర్గిరి లైన్ ద్వారా 54 మెగావాట్ల వరకు ఎగుమతికి ప్రభుత్వం ఆమోదం లభించిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల వరదల కారణంగా నేపాల్లోని జల విద్యుత్ మౌలిక సదుపాయాలకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. దీనివల్ల దేశీయ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గి అదనపు విద్యుత్ అవసరం ఏర్పడింది. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ తన విద్యుత్ అవసరాలను తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం సహాయపడుతుందని, అలాగే భారత్ నేపాల్ మధ్య ఉన్న సన్నిహిత దీర్ఘకాలిక ఇంధన సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఈరోజు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, అదృష్టానికి ప్రతీకైన వినాయకుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రజలు తమ ఇళ్లలో వినాయకుడి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా కాలుష్యాన్ని తగ్గించి సంప్రదాయ పద్దతిలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముంబైలోని తన నివాసంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంబైతో పాటు మహారాష్ట వ్యాప్తంగా 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు న్యూఢిల్లీలోని యశోభూమిలో 5వ సెమీకాన్ ఇండియా 2026 సదస్సును ప్రారంభిస్తారు. ఈ సదస్సులో 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలు, 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ ప్రదర్శనలో 6 దేశాల పెవిలియన్లు, 12 రాష్ట ప్రభుత్వాల పెవిలియన్లతో పాటు ప్రత్యేకంగా ఒక స్టార్టప్ పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య డిజిటల్ కాగితరహిత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇండియా మెర్కోసూర్ ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య కాగితరహిత వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు, లావాదేవీ ఖర్చులు సమయాన్ని తగ్గించేందుకు, ప్రస్తుత ఇండియా మెర్కోసూర్ ఒప్పందం కింద ప్రాధాన్యత వాణిజ్య సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ సమక్షంలో వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్, భారత్లో ఉరుగ్వే రాయబారి అల్బెర్టో గువాని, పరాగ్వే రాయబారి ఫ్లెమింగో రౌల్ దువార్తే రామోస్ ఈ ప్రోటోకాల్పై సంతకం చేశారు. మిస్టీ పథకం కింద కచ్లో 27,000 హెక్టార్లలో మడ అడవుల పెంపకంతో గుజరాత్ ఒక ప్రధాన పర్యావరణ మైలురాయిని సాధించి తన 29,000 హెక్టార్ల లక్ష్యంలో గణనీయమైన భాగాన్ని పూర్తి చేసిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. స్థానిక తీరప్రాంత ప్రజలు, సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ చురుకైన భాగస్వామ్యంతో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండే మడ సముద్రపు నాచు జాతులను పెంచడానికి ఏర్పాటు చేసిన జావ్కోలోని సైన్స్ నర్సరీని మంత్రి తన బృందంతో ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గుజరాత్లో తీరప్రాంత జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి, అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించడానికి ఇటువంటి కీలక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. వన్యప్రాణుల సంరక్షణ చీతా ప్రాజెక్టులో భాగంగా అటవీశాఖ కోసం 33 పెట్రోలింగ్, రెస్క్యూ వాహనాలను కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే కేంద్ర మంత్రి ఏక్ పేడ్ మాకినం ప్రచారంలో భాగంగా 1 హెక్టార్ విస్తీర్ణంలో 49 జాతులకు చెందిన 10,000 పైగా మొక్కలతో పాటు తేనెతీగల పెంపకం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే సైరా వన్ కవచ్ను కూడా ప్రారంభించారు. నెల రోజుల పాటు జరిగే సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం 13,800 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 పూర్తి చేసుకున్న సందర్భంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 17వ తేదీన ముగుస్తుంది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూనే ప్రధానమంత్రి ఢిల్లీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు.

మోదీ 12 ఏళ్ల పదవీ కాలంలో ఢిల్లీ అభివృద్ది కోసం చేపట్టిన పనులు అపూర్వమైనవని ఆమె పేర్కొన్నారు. అఖిల భారత పోస్టల్ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో సిబ్బంది పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఈ బృందం ఉద్యోగులు ఉద్యోగ

ఈ మార్పులు ఇండియా పోస్ట్ పాత్రను గణనీయంగా విస్తరించాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నేడు పోస్ట్ మ్యాన్ బ్యాంకింగ్ ఇతర ముఖ్యమైన సేవలను నేరుగా పౌరుల చెంతకు చేరుస్తున్నాడని అన్నారు. పోస్టల్ శాఖకు చెందిన దేశవ్యాప్త నెట్వర్క్ ఒక విలువైన ప్రజాసేవ వనరు అని అన్నారు. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఈ ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా మూడవసారి. జులైలో నమోదైన 4.45% పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.23% పెరగగా పట్టణ ప్రాంతాల్లో 4.31% చేరిందని కేంద్ర గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అఖిల భారత వినియోగదారుల ఆహార ధరల సూచి ఆధారంగా గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.95% నమోదైంది. వాతావరణం. గుజరాత్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఒడిశా, బీహార్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండి తెలిపింది. సామాజిక ఆర్థికాభివృద్దికి అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు, మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వ్యవసాయ పాఠశాల ఈనాటి కార్యక్రమంలో రబీ కంది సాగులో మెళకువలు ఈ అంశం వింటారు. నిర్వహణ గుంటూరు లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి శివారెడ్డి.
1: అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రబీ కందిలో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. ముందుగా కంది మన భారతదేశం పండించే పప్పు ధాన్యాల్లో చాలా ప్రధానమైంది. మన దేశంలో కంది 36 లక్షల హెక్టార్ల సాగు చేయబడుతూ 44.3 లక్షల టన్నుల ఉత్పత్తితో మరియు 750 కిలోల పర్ హెక్టార్ ఉత్పాదత కలిగి ఉంది. ప్రపంచ దేశాల్లో పోలిస్తే మన దేశం చాలా తక్కువ ఉత్పాదత ఉంది. ఎందుకంటే మన కంది సాగు చేసే నేలలన్నీ తేలికపాటి నేలలు లేదా వర్షాధారం వల్ల మనం కందిలో అధిక దిగుబడి సాధించలేకపోతున్నాము. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4.17 లక్షల హెక్టార్లలో కంది సాగు చేయబడుతూ 1.67 లక్షల టన్నుల ఉత్పత్తి మరియు 401 కిలోల పర్ హెక్టార్ ఉత్పాదత కలిగి ఉంది. కనుక మనం భారతదేశంతో పోలిస్తే సగటున ఉత్పాదతలో కూడా సగంలోనే ఉన్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో కంది పంట వర్షాధారంగా మరియు తేలిక భూముల్లో పండించడం వల్ల అధిక దిగుబడి సాధించలేకపోతున్నాం. మన దేశంలో కంది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ప్రతిరోజు ఆహార భోజనంలో కానీ ఇందులో కానీ కంది అనేది ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటూ ఉంటాం. కానీ కందిలో పోషక విలువలు చాలా అధికంగా ఉంటాయి. 100 గ్రాములు కంది తీసుకుంటే దానివల్ల శక్తి 343 కిలో క్యాలరీలు, 62 నుంచి 64 గ్రాములు కార్బోహైడ్రేట్లు, 22 నుంచి 24 గ్రాములు ప్రోటీను, చాలా తక్కువ కొవ్వు శాతం 1.5 నుంచి 2 గ్రాములు కొవ్వు. కందిలో కొలెస్ట్రాల్ అనేది 0 మరియు విటమిన్లు ఫోలేట్, నియాసిన్, పైరిడాక్సిన్, రైబోఫ్లోవిన్, విటమిన్ సి, దీంతోపాటు ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, సెలీనియం, జింక్ మరియు ఖనిజాలు కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, జింక్ వంటివి ఉన్నాయి. వీటి వల్ల అందుకే ఇది మన ఆహారంలో రోజువారీ తీసుకోవాలని మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా మన కంది పంట ద్వారా భూమిని కూడా మనం వృద్ధి చెందవచ్చు. కంది పంట ద్వారా నత్రజని స్థిరీకరణ చాలా వేగంగా జరుగుతుంది. కంది పంట వేయటం వల్ల కంది పంట సేంద్రియ నత్రజని యొక్క అద్భుతమైన మూలం. మట్టిలో సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి, మట్టి నిర్మాణము మరియు మట్టి నాణ్యతని మెరుగుపరచడానికి కంది పంట చాలా బాగా ఉపయోగపడుతుంది. కంది పంట వల్ల దాని జన్యురూపం కానీ మరియు

పర్యావరణ కారకాలపై ఆధారపడి 2 నుంచి 60 కేజీలు పర్ హెక్టర్ నికర నత్రజని మన భూమిలో స్థిరీకరించగలము. కానీ మనకి కంది సాగులో కొన్ని ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. మొదటిది మారుకో మచ్చల పురుగు, తర్వాత కాయేగ, తర్వాత ఎండు తెగులు మరియు వెర్రి తెగులు. దీనివల్ల మనకి కందు సాగులో అధిక నష్టం జరుగుతుంది. మరియు మన కంది సాగు మన ప్రాంతంలో అధికంగా వర్షాధారం కింద వల్ల చివరి దశలో బెట్ట గురి కావడం వల్ల మనకి అధిక దిగుబడి సాధించలేకపోతున్నాం. కంది పంట పూత సమయంలో అధిక వర్షాలు మరియు తక్కువ ఉష్ణోగ్రత వలన కూడా పూత రాలటం ఎక్కువగా జరుగుతున్నది. కంది పంటను సహ పంటగాను మిశ్రమ పంటగాను వేసినప్పుడు ప్రధాన పంట కోసిన తర్వాత కంది పంటపై అశ్రద్ధ చేయటం వల్ల కూడా మనకి దిగుబడులు తగ్గుతున్నాయి. రబీ కంది సాగుకు అవకాశాలు కారణాంతరాల వల్ల మనం పొలకరలో ఏ పైరు వేసుకునేందుకు అవకాశం లేని ప్రాంతాల్లో రబీ కంది సాగుకు అవకాశాలు ఉన్నాయి. అధిక వర్షాల వల్ల మనం ఖరీఫ్లో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో కంది సాగుకు వెళ్ళవచ్చు. రబీ కంది అనువైన ఎత్తులో ఉండటం వల్ల సస్యరక్షణ చర్యలు చేపట్టడం కూడా తేలిక అవుతుంది. రబీ కంది 20 నెలల్లో పూతకు వస్తుంది. ఈ సమయంలో మనకి కందిలో ఎక్కువ ఆశించే శనగపచ్చ పురుగు ఉధృతి తక్కువ ఉండటం వల్ల కూడా మనకి ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. రబీ కందికి అనువైన ప్రాంతాలు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం రబీ కంది సాగుకు అనుకూలం. నాగార్జున సాగర్ ఆయకట్ట ప్రాంతంలో కూడా కంది ఆరుతడి పంటగా సాగు చేసుకోవచ్చు. నీటి వసతి ఉంటే మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా రబీ కంది పండించవచ్చు. నేల తయారీ మరియు నేలలు కంది పంటకు నీరు నిల్వ లేకుండా ఉండే నేలలు ఎంతో అవసరం. ఎర్ర చలకా నేలలు, నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. కంది పంట వేసే ముందు భూమిని 2 సార్లు నాగలతో దున్ని నేలను మెత్తగా చేసుకోవాలి. చౌడు నేలలు, నీటి ముంపు గురయ్యే నేలలు కంది సాగుకు పనికిరావు. వాతావరణం కంది 600 నుంచి 1000 మిల్లీమీటర్ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. కందికి 18 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత పరిధిలో సాధారణంగా పెంపు బాగుంటుంది. అయితే తేమతో కూడిన నేల పరిస్థితుల్లోనూ ఇది 35 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు. ఒకసారి పంట కుదుర్కున్న తర్వాత కంది బెట్టను సమర్థవంతంగా తట్టుకోగలదు. అనువైన రకాలు LRG 52, LRG 105, LRG 133-33, TRG 59, LRG 41 అను రకాలు మనకి ముఖ్యమైనవి. కావున రైతులు తమ నేలలు మరియు ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులను అవగాహన చేసుకొని అనుకూలమైన మరియు మేలైన విత్తనాలు ఎంపిక చేసుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే అధిక దిగుబడులు పొందడమే కాకుండా మంచి ఆదాయం కూడా పొందవచ్చు. విత్తన శుద్ధి కందిలో ఎక్కువగా ఎండు తెగులు వస్తుంది. ఈ తెగులు తట్టుకోవటానికి మనం విత్తే ముందే ఆ విత్తనానికి మనం ట్రైకోడర్మా విరిడి అనే పొడిని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి వేసినట్టయితే ఇది ఎండు తెగుళ్ళు వంటి ప్రమాదకర రోగాలను ముందస్తుగా మనం నివారించుకోవచ్చు. విత్తే కాలం మరియు మోతాదు రబీ పంటగా మనం సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలో మాత్రమే విత్తుకోవాలి. విత్తన మోతాదు హెక్టార్కు 12 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే పద్ధతి మరియు విత్తే దూరం నాగలి వెంబడ కానీ సాళ్లలో గొర్రుతో కానీ విత్తుకోవచ్చు. సీడ్రిల్ ఉపయోగించి కూడా విత్తుకోవచ్చు. సీడ్రిల్ ఉపయోగించడం వల్ల మన మొక్కల సాంద్రత కూడా సమానంగా పడి మొక్క బాగా ఎదుగుతుంది. రబీలో నల్లరేగడి నేలలో అయితే 90 నుంచి 120 సెంటీమీటర్ల సాల మధ్య 10 సెంటీమీటర్ల మొక్కల మధ్య దూరంలో విత్తుకోవాలి. అదే ఎర్ర నేలలో అయితే వర్షాధారంగా 60 సెంటీమీటర్ల సాల మధ్య 10 సెంటీమీటర్ల మొక్కల మధ్య దూరంలో విత్తుకోవాలి. ఆరుతడి పంటగా ఎర్ర నేలలో అయితే 90 సెంటీమీటర్ల సాల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో మొక్కల మధ్య విత్తుకోవాలి. ఎరువుల వాడకం సేంద్రియ ఎరువులు 1 ఎకరానికి 2 టన్నులు పసుపు ఎరువు వాడాలి. ఇవి మట్టిని మెరుగుపరిచి పంటకు పోషకాలు అందిస్తాయి. భూమి చివరి దుక్కి సమయంలో కొంత రసాయన ఎరువులు బేసలుగా ఇవ్వడం మంచిది. రబీలో రసాయన ఎరువులైన 20 కిలోల నత్రజని మరియు 50 కిలోల భాస్వరం 1 హెక్టార్కు పంటలో ఆఖరి దుక్కులో వేసుకోవాలి. మరియు పైపాటుగా 35 నుంచి 40 రోజుల పంట దశలో 1 హెక్టార్కు 20 కిలోల నత్రజని వేసుకోవాలి. వీటి ఉపయోగం ద్వారా మొలక దశ నుంచే మొక్క అవసరమైన పోషకాలు పుష్కలంగా లభించి

మంచి పంట అవకాశాలు ఉన్నాయి. నీటి నిర్వహణ. ఈశాన్య ఋతు ప్రభావం లేని ప్రాంతంలో రబీ కందికి 2 తేలికపాటి తడులు తప్పనిసరి. పైరు పెంపు అప్పుడు అంటే 40 నుంచి 50 రోజుల సమయంలో మరియు కాయ ఏర్పడి దశలో నీరు ఇవ్వాలి. నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ సదుపాయం కూడా తప్పనిసరి. కలుపు నివారణ. పిండి మిథాలిన్ 30-30% 1 ఎకరానికి 1 నుంచి 1.5 లీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా మరుసటి రోజున కానీ పిచికారీ చేయాలి. మళ్ళీ కలుపు పెరిగినట్టయితే ఎకరానికి 300 మిల్లీమీటర్లు ఇమిజాప్తిర్ 5% మందును 200 లీటర్లు కలిపి పిచికారీ చేసినట్టయితే ఇది గడ్డి జాతి మరియు ఎడల్పాకు కలుపు మొక్కలను నివారించవచ్చు. అంతర పంటలు. కందిలో పెసర లేదా మినుము లేదా వేరుశనగ లేదా సోయా చిక్కుడు అంతర పంటలుగా 1:3 నిష్పత్తిలో వేసుకోవచ్చు. కానీ అంతర పంటలు నీటి వసతి గల ప్రాంతాల్లో మాత్రమే విత్తుకోవాలి. సహ పంటలుగా వేసినప్పుడు విత్తన మోతాదు మరియు ఎరువులు 2 పంటలకు వేరువేరుగా వాడుకోవాలి. సస్యరక్షణ. కంది పంట వేసిన తర్వాత సరైన సమయంలో సస్యరక్షణ చేపట్టడం ఎంతో అవసరం. కందిలో ముఖ్యంగా పంట పెరిగే దశలో ఆకు చుట్టూ పురుగు వస్తుంది. ఆకులను పూతలను చుట్టుగా చేసుకొని లోపల నుండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే నివారణకు కినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపిని పిచికారీ చేయాలి. కందిలో ఇంకో ముఖ్యమైన పురుగు కాయ తొలచుకు పురుగు లేదా శనగపచ్చ పురుగు అని పిలుస్తాం. ఈ పురుగు పూత లేదా పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయను ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. శనగపచ్చ పురుగుకు సమగ్ర సస్యరక్షణ చర్యలు. వేసవిలో లోతు దుక్కులు చేస్తే భూమిలోని పురుగు కోసస్థ దశ నుండి బయటపడి పక్షులు ఏరుకొని తినడానికి వీలుగా ఉంటుంది. అంతర పంటగా పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్నజీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సార్లు జొన్నను రక్షణ పంటగా విత్తుకోవాలి. పచ్చపురుగు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో వాటిని తట్టుకునే రకాలు LRG-41, LRG-52 రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 75 నుంచి 80 రోజులప్పుడు చిగులను 1 అడుగు మేర కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు అమర్చి పురుగు ఉనికిని గమనించి దానికి తగ్గట్టుగా పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. చర్యలు తగిన సమయంలో చేపట్టిన పురుగు ఉన్నట్టయితే పురుగు ఉధృతి బట్టి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి లేదా కాయ దశలో క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ 1 లీటర్కి లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా లూఫెనూరాన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తర్వాత కూడా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఇండాక్సికార్ప్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కందిలో మార్కో మచ్చల పురుగు. ఇది దీని కొన్ని ప్రాంతాల్లో పూత పురుగు లేదా గుడు పురుగు లేదా బూజు పురుగు అని పిలుస్తారు. దీని పూత ప్రారంభ దశలోనే పైరుకు తప్పనిసరిగా 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ రెక్కల పురుగు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. ఈ పురుగు యొక్క 1-2 దశలు పూమొక లోపలే ఉండి తినివేస్తాయి. ఆ తర్వాత దశలో లేత ఆకులను పూతను లేత పిందలను మరియు కాయలను కలిపి గూడుగా చేసుకొని కాయ అడుగు భాగాన చిందర రంధ్రం చేసి లోపలికి వెళ్లి కాయలోని గింజలను తినివేసి వాటిని డొల్ల చేస్తాయి. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా నొవలూరాన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఫ్లూబెండమైట్ 0.2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి లేదా హిమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాంట్రిపోల్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేసినట్టయితే ఈ పురుగును మనం నివారించవచ్చు. వీటితో పాటు కందికి కాయ ఈగ కూడా ఆశిస్తుంది. కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటికి కనిపించదు. దీని పిల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలు తినివేస్తాయి. ఈ పురుగు అన్ని దశల్లోనూ కాయ లోపలే పూర్తి చేసుకొని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేతపిందె దశలో కాయలపై

0: గుడ్డు పెడుతుంది. కావున పిందె దశలోనే 5% వేపగింజల కషాయం పిచికారీ చేసినట్టయితే గుడ్లు పెట్టకుండా మనం నివారించవచ్చు. గింజ గట్టిపడే దశలో టైమిథయేట్ 2 మిల్లీలీటర్ లేదా ప్రొఫ్నోఫాస్ 2 మిల్లీలీటరు లేదా లుఫెనురాన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ను కలిపి పిచికారీ చేయాలి. కందిలో ఇక తెగులు విషయానికి వస్తే మనకు ముఖ్యమైనవి 2 తెగులు వస్తాయి. ఒకటి ఎండు తెగులు, ఇంకోటి వెర్రి తెగులు. ఈ ఎండు తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ లేకపోతే మొక్కలో కొంత భాగం కానీ ఎండి రాలిపోతాయి. ఎండిన మొక్కలు మనం పీకి కాండం మొదలు భాగం చీల్చి చూస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు, నీరు నిల్వ లేకుండా సాగు చేసుకోవటమే. వీటి తట్టుకునే రకాలైన LRG 105, LRG 133-33, TRG 59 అనే రకాలు సాగు చేసుకున్నట్టయితే ఈ తెగులను మనం అరికట్టవచ్చు. రెండవది వెర్రి తెగులు, దీన్ని స్టెరిలిటీ మొజాయిక్ అని కూడా పిలుస్తారు. ఇది వైరస్ తెగులు. ఈ తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులు విపరీతంగా తొడుగుతుంది. ఈ చెట్లకు పూత పూయదు. ఈ తెగులు కంటికి కనిపించిన ఇరియోఫిడ్ నల్లి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా వర్షాధారంగా పండించు తేలిక భూములు ప్రాంతాలైన ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాలో ఎక్కువగా మనం గమనించవచ్చు. అందుచేత ముందస్తు నివారణ భాగంగా నల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే అందకం పొడిని కలిపి 30 నుంచి 30 రోజులకు ఒకసారి మరియు ప్రొపగేట్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి 60 నుంచి 60 రోజులప్పుడు ఇంకోసారి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెగుల వ్యాప్తిని మనం తగ్గించవచ్చు. దాంతోపాటు ఈ వెర్రి తెగులు వచ్చే ప్రాంతంలో ICPL 87119 లేదా BSMR 853 లేదా TRG 59 మరియు LRG 105 అనే రకాలు సాగు చేసుకున్నట్టయితే ఈ తెగులు బారి నుండి మనం పంటను కాపాడుకోవచ్చు. పంట కోత మరియు నిల్వ, కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోసి కట్టెతో కొట్టి కాయల నుండి గింజను వేరు చేయాలి. కంది పంటను యంత్రాల సాయంతో కూడా కోయవచ్చు. యంత్రాలతో పంట కోసిన తర్వాత పంట మూల భాగం కూడా తొలగించాలి. వీటి వలన వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. పంట నిల్వ చేసేటప్పుడు పురుగు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టిన బూడిద కానీ వేపాకులు కానీ కలిపినట్టయితే పురుగు ఆశించకుండా ఉంటుంది.
1: మీరింతవరకు వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రబీ కంది సాగులో మెళకువలు ఈ అంశం విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ KV శివారెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:32. మీరింతవరకు విజయవాడ కేంద్రం నుంచి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం విన్నారు.

0: భారత్ కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర. అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయ్యూబ్ హుస్సేన్ గారితో పరిచయం.
1: శ్రోతలకు నమస్కారం. అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. ఈ భారతదేశంలో విద్యా విధానం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాస్థాయిలుగా కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని మన అనంతపురం జిల్లా విషయానికి వచ్చినప్పుడు, ఇక్కడ పాఠశాల విద్యను సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో విద్యా విధానం కొనసాగుతుంది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంలో విద్యారంగం పాత్ర ఏమిటి? ముఖ్యంగా NEP 2020, NCF, పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర ఏమిటి అనే అంశాలపైన ఈరోజు విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయ్యూభూషణ్ గారితో చర్చిద్దాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: ముందుగా మీకు ఆకాశవాణికి స్వాగతం. సుస్వాగతం.
2: థ్యాంక్ యూ అండి. ముందుగా ఈ ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంటర్వ్యూ ప్రోగ్రాం చాలా ముఖ్యమైనది, అందరికీ ఇది అవసరం కూడా. వికసిత్ భారత్ గురించి మనము మాట్లాడుకుంటున్నాం. వికసిత్ భారత్ 2047 అనేది మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఒక గొప్ప జాతీయ సంకల్పం.
1: అసలు వికసిత్ భారత్ 2047 అంటే ఏమిటంటారు? దాని ప్రధాన లక్ష్యాలు ఏమంటారు? మరి
2: చూడండి, వికసిత్ భారత్ అంటే కేవలం మన దేశ GDP పెరగడం లేదా పెద్ద పెద్ద భవనాలు, రహదారులు, పరిశ్రమలు నిర్మించడం మాత్రమే కాదు. అభివృద్ధి అనేది బహుముఖమైనది,
1: చాలా రకాలుగా ఉంటుంది.
2: అవునండి. ఇప్పుడు 2047 నాటికి మన దేశం బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండాలి, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు ఉండాలి, నాణ్యమైన విద్య మరియు ఆరోగ్యం అందాలి, శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ స్థాయి పురోగతి సాధించాలి, మహిళలు మరియు యువతకు సాధికారత కలగాలి, పర్యావరణాన్ని కాపాడుతూ స్థిరమైన అభివృద్ధి సాధించాలి. ఇదేనండి వికసిత్ భారత్ యొక్క ముఖ్య లక్ష్యాలు. అందుకనే వికసిత్ భారత్ ను ఒకే వాక్యంలో చెప్పాలంటే, అభివృద్ధి చెందిన దేశం అంటే కేవలం సంపన్నమైన దేశమే కాదు, జ్ఞానము, నైపుణ్యము, విలువలు, బాధ్యత కలిగిన పౌరులు ఉన్నటువంటి దేశం అన్నమాట.
1: సరే డీఓ గారు, వికసిత్ భారత లక్ష్య సాధనలో విద్యను మీరు ఎందుకు కేంద్ర బిందువుగా భావిస్తున్నారు?
2: ఎందుకంటే దేశంలో ప్రతి రంగానికి చివరకు అవసరమయ్యేది మానవ వనరులు. మనకు మంచి ఆసుపత్రులు ఉండాలి అంటే మంచి వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కావాలి. మంచి పరిశ్రమలు రావాలంటే ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నైపుణ్యం కలిగినటువంటి వర్క్ ఫోర్స్ కావాలి. వ్యవసాయం ఆధునికంగా మారాలంటే ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్, టెక్నాలజీ, నాలెడ్జ్, ఇన్నోవేషన్ అవసరం. సాంకేతిక రంగంలో ముందుకు వెళ్లాలంటే మంచి సైంటిస్టులు, రీసెర్చ్ ఇన్నోవేటర్స్ కావాలి. అంటే ప్రతి అభివృద్ధి వెనుక ఒక ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్డ్ హ్యూమన్ బీయింగ్ ఉంటారు. అందుకే వికసిత్ భారత్ బిగిన్స్ విత్ వికసిత్ మైండ్స్ అంటారు. ఎప్పుడైతే ఆ మేధాశక్తి పెరుగుతుందో అప్పుడే మనం అభివృద్ధిని కూడా చూడగలము.
1: సరే అయ్యూభూషణ్ గారు, 2047 భారతదేశం ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాము, ఆ భవిష్యత్తుకు ఈరోజు పాఠశాల విద్య ఎలా

0: సిద్ధం చేయాలన్నారు.
1: మన పిల్లలను మనము 2047 కోసం సిద్ధం చేయాలి అంటే కేవలం ఈ రోజు ఉన్న ఉద్యోగాలకు సిద్ధం చేయడం సరిపోదు. ఎందుకంటే 2047 నాటికి ఈ రోజు మనకు తెలియని అనేక కొత్త ఉద్యోగాలు, కొత్త సాంకేతికతలు, కొత్త రంగాలు ఉండవచ్చు. అందువల్ల పిల్లలకు లెర్నింగ్ హౌ టు లెర్న్ అంటే నిరంతరం నేర్చుకునే సామర్థ్యం కల్పించాలి. వాటిలో ఏముంటాయంటే ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి అంశాల్లో కేవలం చదువు మాత్రమే, జ్ఞానం మాత్రమే అందించడం కాదు, విమర్శనాత్మక ఆలోచన పిల్లల్లో అభివృద్ధి చెందాలి, సృజనాత్మకత అభివృద్ధి చెందాలి, సమర్థమైనటువంటి వ్యక్తీకరణ పిల్లలలో రావాలి, కలిసి పనిచేసే సామర్థ్యం ఉండాలి, సమస్యను పరిష్కరించే నైపుణ్యము, డిజిటల్ అవగాహన, విలువలు, నైతికత, ఇవన్నీ మనం పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది.
0: సరే అయూబ్ హుసేన్ గారు, వికసిత్ భారత్కు విద్యా మార్గదర్శి, మరి ఈ లక్ష్యాలను సాధించడంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే 2020 ఎన్ఈపి పాత్ర ఏమంటారు?
1: చూడండి, ఎన్ఈపి 2020 భారతదేశ విద్యా వ్యవస్థను 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మార్చే ఒక సమగ్ర విధాన దిశ అన్నమాట. గతంలో విద్యలో ఎక్కువగా ఏం బోధించాలి అనే ప్రశ్నకు ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు మనము పిల్లవాడు నిజంగా ఏం నేర్చుకున్నాడు, ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాడు అనే ప్రశ్నపై దృష్టి పెట్టాలి. కాబట్టి ఎన్ఈపి 2020 విద్యను కంఠస్థం చేసేటటువంటి విద్య కాకుండా అండర్స్టాండింగ్, కాంపిటెన్సీ, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, స్కిల్స్ అండ్ వాల్యూస్ వైపు తీసుకువెళ్లాలని లక్ష్యం పెట్టుకుంది అన్నమాట. అదే వికసిత్ భారత్కు అవసరం. మనకు కేవలము డిగ్రీలు సాధించినటువంటి యువత కాదు, మనకు నాలెడ్జబుల్, స్కిల్డ్, ఇన్నోవేటివ్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కావాలి. అంటే ఎన్ఈపి 2020 ఈజ్ ద విజన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియన్ ఎడ్యుకేషన్, అంటే భారతీయ విద్యా వ్యవస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్చే దిశ నిర్దేశమే ఎన్ఈపి 2020 అన్నమాట.
0: సరేనండి, ఇప్పుడు ఈ విద్యా విధానంలో కూడా ఎన్ఈపి 2020 మాదిరిగా FLN అనేది ఒకటి ఉంటుంది, దీన్నే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరీ అని కూడా అంటారు కదా, మరి దీనికి ఇంత ప్రాధాన్యం ఎందుకు అంటారు?
1: అవునండి, ఇప్పుడు ఇది ఈ ముఖ్యమైనటువంటి అంశం. ఇది FLN అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. దీనికి ఎన్ఈపి 2020లో బాగా దీనిపైన స్ట్రెస్ చేయడం జరిగింది, ఎంఫసైజ్ చేయడం జరిగింది. ఇవి 3వ సంవత్సరం నుంచే విద్య స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మొదటి దశలో పిల్లలలో అక్షరాస్యత ముందుగా రావాలి. అలాగే ఈ గణితానికి సంబంధించినటువంటి ప్రైమరీ ఎబిలిటీస్ పిల్లవాళ్ళు పెంపొందించడానికే FLN అనేటటువంటి ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే ఈ కార్యక్రమం నిపుణ్ భారత్ లక్ష్యాలలో ఒక భాగం అన్నమాట. నిపుణ్ భారత్ లక్ష్యాలు మనం సాధించాలంటే FLN ప్రోగ్రాం మనము నిర్వహించాలి. ఇది మన రాష్ట్రంలో సమర్థవంతంగా మనం నిర్వహిస్తున్నాము. వీటి ద్వారా ఆ దశలోని పిల్లలకు అక్షరాస్యత, చదవడం బాగా, అలాగే చదివినటువంటి అవగాహన చేసుకోవడము, అలాగే గణితానికి సంబంధించినటువంటి ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని పిల్లల్లో వస్తున్నాయి. ఎందుకంటే విద్య అనేటటువంటిది, విద్యకు ఇది ఒక పునాది అన్నమాట. పునాది గట్టిగా అయితే బిల్డింగ్ బాగుంటుంది.
0: సరే డాక్టర్ ఎన్ అయూబ్ హుసేన్ గారు, ఎన్ఈపి 2020 తర్వాత ఎన్సీఎఫ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది?
1: ఎన్ఈపి, ఎన్సీఎఫ్ అనేటటువంటిది ఇవి రెండు వీడదీయనటువంటి. ఎన్ఈపి అనేటటువంటిది మనకు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది, ఎన్సీఎఫ్ అనేటటువంటిది దానికి ఇంప్లిమెంట్ చేయడానికి మనకు దిశా నిర్దేశం నిర్మిస్తుంది. ఎందుకంటే ఎన్ఈపి 2020 మనం ఎటు వెళ్లాలో చెబుతుంది, ఎన్సీఎఫ్ ఆ దిశలో విద్యను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో మార్గదర్శకం చేస్తుంది అన్నమాట. ఇది ఎన్సీఎఫ్ ఎస్సీ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది 2023 రూపొందించబడింది. వీటిలో కూడా పిల్లల సమగ్రాభివృద్ధి చెందాలి. అందువల్ల ఎన్సీఎఫ్ మార్పు కేవలం పాఠ్యపుస్తకాల్లో జరగాల్సిన మార్పు కాదు, తరగతి గదిలో పిల్లలు నేర్చుకునే అనుభవంలో మార్పు రావాలి అనేటటువంటి ఒక దిశను నిర్దేశిస్తుంది.
0: సరే డిఓ గారు, ఇప్పుడు ఎన్సీఎఫ్ వల్ల సాధారణ పాఠశాల తరగతి గదిలో ఎలాంటి మార్పు రావాలంటారు?
1: ఇది చాలా మంచి ప్రశ్నండి. మన పాఠశాలలో ఒక టీచర్ ఒక ప్రశ్న అడిగితే పిల్లలందరూ ఒకే సమాధానం చెప్పడం కంటే పిల్లలు ఎందుకు, ఎలా, ఇంకా వేరే విధంగా చేయవచ్చా అని ప్రశ్నించే వాతావరణం రావాలి. ఉదాహరణకు నీటి సంరక్షణ అనే అంశాన్ని పాఠ్యపుస్తకంలో చదివించడం మాత్రమే కాకుండా పిల్లలు తమ పాఠశాలలో నీటి వినియోగాన్ని పరిశీలించాలి, ఎక్కడ నీరు వృధా అవుతుంది, ఎలా

0: దానికి తగ్గించాలి, ఎలా వర్షపు నీటిను
1: ఒడిసి
0: పట్టుకోవాలి అనే ప్రశ్నలకు వారు పరిష్కారాలు ఆలోచించాలి. అప్పుడే సైన్స్ కూడా వస్తుంది, మ్యాథమెటిక్స్ కూడా వస్తుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పిల్లల్లో పెంపొందుతుంది.
1: సరే డిఇఓ గారు, ఇప్పుడు వికసిత్ భారత్ అనేది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి భారతదేశం అనే ఒక కాన్సెప్ట్ ఇది. ఈ వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక పాఠశాల పాత్రను మీరు ఏ విధంగా చూస్తారు ఒక డిఇఓగా?
0: అవునండి, వికసిత్ భారత్ అనేటటువంటిది ఇది కేవలం ఒకరితో సాధ్యమయ్యేటటువంటిది కాదు, ఇది ఒక ప్రోగ్రామ్ కూడా కాదు. మనము ఈ వికసిత్ భారత్ కు ఒక ఉద్యమంలా మనం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎదురయ్యేటటువంటి ఆటంకాలను మనము అధిగమించాలంటే దానికి ఒక మనం ఉద్యమంలా ముందుకు వెళ్లినప్పుడే అది సాధించగలం. ఎందుకంటే నా దృష్టిలో ప్రతి పాఠశాల ఒక చిన్న వికసిత్ భారత్ ల్యాబొరేటరీ అన్నమాట. ఎందుకంటే దేశ నిర్మాణానికి అవసరమైన విలువలు, నైపుణ్యాలు, ఆలోచన విధానము మొదట పాఠశాలలోనే అభివృద్ధి చెందుతాయి. అందుకే మన బిఎస్ కొఠారి గారు కూడా చెప్పారు, దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్మితమవుతుందని. అది ఖచ్చితంగా ముమ్మాటికి కరెక్ట్ అన్నమాట.
1: సరేనండి, ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ మారుతూ ఉంది, ఇప్పుడంతా ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ టెక్నాలజీ భవిష్యత్ విద్యను ఏ విధంగా ప్రభావితం చేస్తుందంట?
0: ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. టెక్నాలజీ మన విద్యను మరింత సమర్థవంతంగా అందుబాటులో తీసుకురాగలదు. ఎందుకంటే డిజిటల్ రిసోర్సెస్, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాధనాలు విద్యార్థులకు పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, అంటే సొంతంగా నేర్చుకోవడానికి కావలసినటువంటి ఆపర్చునిటీస్ అవి కల్పిస్తాయి అన్నమాట. ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తించుకోవాలి, టెక్నాలజీ ఈజ్ ఏ టూల్, నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ టీచర్. ఎందుకంటే టెక్నాలజీతో మనము విద్యార్థులకు బాగా బోధించగలము, వారిని ప్రతి అంశాన్ని అవగాహన పరచడానికి మంచి సాధనంగా దానికి మార్చగలం అన్నమాట. అంటే
1: అనేది ఉపాధ్యాయుడు కాదు, ఉపాధ్యాయునికి ఒక
0: టూల్ మాత్రమే. కాబట్టి ఏఐ ద్వారా తను కొన్ని అంశాలను, కొన్ని కాన్సెప్ట్స్ ను బోధించేటప్పుడు ఆ ఏఐ ఉపయోగించి దానికి లైవ్ గా మార్చి పిల్లవానికి అందించేటటువంటి అవకాశం అక్కడ ఉంది.
1: సార్, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము, విద్య అనేది చాలా ముఖ్యమైనది, ప్రముఖమైనది, ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది. మరి ఈ అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారిగా మీరు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఎలాంటి పాత్రను చూస్తారంటారు?
0: ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క పని కేవలం పాఠశాలను పర్యవేక్షించడం కాదు, మన అసలు బాధ్యత ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను బలోపేతం చేయడం అన్నమాట. దీనికి నేను నాలుగు పదాల్లో చెప్తాను. ఒకటి యాక్సెస్, క్వాలిటీ, ఈక్విటీ అండ్ అకౌంటబిలిటీ. అంటే ప్రతి పిల్లవానికి విద్య అందుబాటులో ఉండాలి, అందుతున్న విద్య నాణ్యమైనదిగా ఉండాలి, ఏ పిల్లవాడు వెనకబడకూడదు, మరియు వ్యవస్థ తన ఫలితాలను బాధ్యత వహించాలి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాఠశాలకు అకాడమిక్ సపోర్ట్ ఇవ్వాలి, టీచర్స్కు కెపాసిటీ బిల్డింగ్ కల్పించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ను పర్యవేక్షించాలి, టెక్నాలజీను సమర్థవంతంగా ఉపయోగించేలా చూడాలి, పేరెంట్స్ మరియు కమ్యూనిటీ పార్టిసిపేషన్ను పెంచాలి. మన ఫోకస్ స్కూల్ ఫంక్షనింగ్ నుంచి స్టూడెంట్ లెర్నింగ్ వైపు మరింత బలంగా ఉండాలి.
1: సరే డిఓ గారు, ఇప్పుడు టీచర్ల బాధ్యత అలాగే మీ యొక్క ప్రాధాన్యత అంతా తెలియజేశారు, తల్లిదండ్రుల సమాజం పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. మరి ఈ వికసిత భారత్ నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలంట?
0: విద్య అనేది ప్రభుత్వం లేదా పాఠశాల ఒక్కదాని బాధ్యతే కాదండి, ఇది స్కూల్, టీచర్, పేరెంట్, కమ్యూనిటీ వీళ్ళందరూ కలిస్తే ఒక స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏర్పడుతుంది. తల్లిదండ్రులు పిల్లలను కేవలం మార్క్స్ కోసం ఒత్తిడి చేయకుండా వారి ఆసక్తి, ప్రతిభ, స్వభావాన్ని అర్థం చేసుకోవాలి, పిల్లలతో మాట్లాడాలి, వారు అడిగే ప్రశ్నలకు ప్రోత్సాహం ఇవ్వాలి, పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలి, స్క్రీన్ టైంను సమతుల్యం చేయాలి. అంటే ఈ రోజుల్లో మనకు సెల్ ఫోన్, స్మార్ట్స్ వచ్చాయి కాబట్టి పిల్లలు ఎక్కువ సమయం కూడా అక్కడ వృధా చేయకుండా చదువులో కూడా అవకాశం కలిగించాలి. ఇతర పిల్లలతో పోల్చకుండా నిన్నటి పిల్లవాడు కంటే ఈరోజు తనలో ఎంత అభివృద్ధి వచ్చింది అనే దానిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ద ఫస్ట్ స్కూల్ ఇస్ ద హోమ్ అంటారు.
1: డిఓ డాక్టర్ ఎన్ అయూబ్ హుసేన్ గారు, దేశ నిర్మాణంలో ఈ 2047 వికసిత భారత్ లో విద్యారంగం పాత్ర ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులు ఏ విధంగా ముందుకెళ్లాలి, దానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి, తరగతి గదిలో నేర్చుకున్నది.

0: బయట ఏ విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి, అలాగే ఈ అనంతపురం జిల్లాలో ఈ విద్యా వ్యవస్థ ఏ విధంగా సాగుతుంది, అందులో మీ పాత్ర ఏ విధంగా ఉంది, ఇంకా రాబో కాలానికి మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారనే విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. మీకు నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర, అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయూబ్ హుస్సేన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పణ.

మెలోడీ మ్యాచ్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మెలోడీ మ్యాచ్లో 102 MHz పై చక్కటి మెలోడీ పాటలు వింటారు, స్లీపింగ్ టిప్స్, స్ట్రెస్ రిలీఫ్ టిప్స్ అన్నీ తెలుసుకుంటారు. స్టే ట్యూన్.

స్లీపింగ్ గురించి మనందరికి తెలుసు అండి, ఎంత ఇంపార్టెంటో స్లీప్ అనేది మనం లైఫ్లో. ఒక రోజు నిద్ర కోల్పోయామంటే అది మళ్ళీ తిరిగి రాలేదు. సో రాత్రిపూట ఎస్పెషలీ రాత్రి వేళల్లో మనం స్లీప్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు, ఆలస్యం చేయకూడదు, ఫుడ్ కూడా ఆలస్యం చేయకూడదు, టైంకి ఫుడ్ తీసుకోవాలి. అదేవిధంగా హాయిగా నిద్రపోవాలంటే, కంటి నిండా నిద్ర చెప్పాలంటే, గాఢ నిద్రపోవాలంటే రాత్రిపూట రాత్రి సమయంలో మనం తేలికపాటి అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, జీర్ణం ఎక్కువ ఇబ్బంది లేకుండా, యూనో మెటబాలిజం ఇబ్బంది పడకుండా, ఒక జీర్ణానికి చాలా సులువుగా ఉండే ఆహారం తీసుకోవాలి. అందులోనూ జొన్నలు, సజ్జలు లేదా రాగులతో చేసినటువంటి ఆహారం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సరే, మనకి ఉడికించినవి లేదా కూరగాయలు, పప్పు, చపాతి తినవచ్చు, ఫ్రూట్స్ కూడా లైట్గా తీసుకోవచ్చు, హెవీగా కాకుండా. ఇలా మనం ఏంటంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా చాలా విషయాలు మీతో పంచుకుంటాను, ఇలా ఒక పాట విందాం, స్టే ట్యూన్డ్.

మెలడీ మ్యాచ్లో మనం మాట్లాడుకుంటున్నాం ఎప్పటిలాగే ఫుడ్ గురించి కూడా, మన స్లీపింగ్ టిప్స్తో పాటు మనం లైఫ్లో ఏంటంటే ఇంపార్టెంట్ నైట్ టైము మంచి యూనో అరటి పళ్ళు కానీ ఓట్స్ ఓట్ మీల్స్ కానీ మంచి నిద్ర పడుతుందండి. కారం మసాలాలు ఇవన్నీ అవాయిడ్ చేసేయాలి, ఎస్పెషలీ డ్రై డ్రై డ్రై ఫ్రైలు అస్సలు తినకూడదు. వేయించిన ఆహారాలు చాలా ప్రమాదకరం. అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్ కానీ కాఫీ టీలు ఇవన్నీ కూడా ఈవినింగ్ 6 తర్వాత మనం కొంచెం దూరంగా ఉండాలి. అన్లెస్ ఏదో హెడ్ ఏకో లేదా ఉంటే తప్ప మనం నిద్రపోవడానికి ఒక 2 నుంచి 3 గంటల ముందే భోజనం చేయడం చాలా చాలా ముఖ్యం, చాలా చాలా మంచిది కూడా అని సూచిస్తున్నారు నిపుణులు. జీవితంలో మన పరిస్థితులు మనకి ఎలా దోహదపడితే తెలియదు, కానీ మన యూనో ఆనందంలో మనం ఎత్తుకోవాలి, మన లైఫ్ని మన సంతోషంలో మనకుండే కంఫర్ట్ జోన్లో ఎత్తుకోవాలి. మంచి పనికి అస్సలు వాయిదా లేకూడదు. నిశ్చలమైన ఏకాగ్రతతో ఆలోచించడమే మనకున్నటువంటి కర్తవ్యం.

0: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. మరికొద్ది క్షణాల్లో
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. దేశాల సామాజిక ఆర్థికాభివృద్దికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఒడిశా, బీహార్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో రేపటి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. దేశాల సామాజిక ఆర్థికాభివృద్దికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాలు ఈ కీలక అంశంపై విస్తృతంగా చర్చించాయి. ఈ సదస్సులో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడుకోవడం, విభిన్న వనరుల నుంచి ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడడం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను రక్షించడం ద్వారా ఇంధన భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సభ్య దేశాలు ఉద్ఘాటించాయి. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సాంకేతికతను కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం భవిష్యత్తులో దేశాల పురోగతికి పెద్ద ముప్పుగా, ఆటంకంగా మారుతుందని హెచ్చరించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 600కు పైగా ప్రదర్శనకారులు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట్ర ప్రభుత్వాల పెవిలియన్లు, స్టార్టప్ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారత సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెమికాన్ ఇండియా దేశంలోనే అత్యంత ప్రధానమైన సెమీకండక్టర్ ప్రదర్శన. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఇది ఒక ఫ్లాగ్షిప్ వేదికగా పనిచేస్తుంది. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. హిందీ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏ ఇతర భాషలోనూ హిందీ పోటీ పడదని, జాతీయ ఐక్యతను చాటే ముఖ్యమైన అనుసంధాన వారధిగా నిలుస్తుందని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు దేశంలోని అన్ని భాషలు సాంకేతిక అభివృద్ది పరంగా సువర్ణయుగాన్ని చూస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం మాతృభాషకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో భాషను ఒక శక్తివంతమైన సాధనంగా మార్చాలని పౌరులను ఆయన కోరుతూ,
2: భాష కిసి భీ సమాజ్ కీ స్మృతి హోతీ హై, ఉస్కా ఆత్మబోధ్ హోతీ హై. హిందీ నే ఇస్ వివిధతా కే బీచ్ సంవాద్, సంపర్క్ ఔర్ సమన్వయ కీ భాషా కే రూప్ మే దేశ్ కే విభిన్న వర్గ్.

0: वर्गों और समुदायों को जोड़ने में महत्वपूर्ण भूमिका निभाई है। हिंदी का विकास भी तभी सार्थक है जब सभी भारतीय भाषाओं के सम्मान, संरक्षण और संवर्धन के साथ आगे बढ़े।
1: కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రూంగ్తో కలిసి ఈరోజు 19వ భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ భేటీకి సంబంధించిన వివరాలను జైశంకర్ సామాజిక మాధ్య వేదికగా పంచుకున్నారు. అత్యంత ఫలప్రదంగా సాగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేయడంపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు భూటాన్ రాజధాని థింపు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన థింపులో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్మెల్ వాంగ్చుక్తో సమావేశం కానున్నారు. రేపు పరోలిలోని లా స్కూల్లో నిర్వహించనున్న భూటాన్ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొననున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జ్ఞానం ఐశ్వర్యం సౌభాగ్యాలకు ప్రతీక అయిన విఘ్నేశ్వరుడి జన్మదిన వేడుక వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. వినాయక చవితిగా పిలిచే ఈ పర్వదినంతో 10 రోజుల పాటు సాగే మహావేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ప్రత్యేకమైన రోజున భక్తులు ఇళ్లలో మండపాలలో మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. 10 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు గణేష్ నిమజ్జనం ఘట్టంతో ముగుస్తాయి. అమెరికా అధ్యక్షతన నేడు G20 ఇంధన మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అమెరికా చేరుకున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగంగా ఇంధన భద్రత, అనుమతులు, నియంత్రణలో పారదర్శకత, కీలక ఖనిజాలు, పటిష్టమైన సరఫరా గొలుసు వంటి అత్యంత కీలకమైన అంశాలపై ఆయన చర్చల్లో పాల్గొననున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ సైబర్ మోసాలు, మ్యూల్ ఖాతాలపై కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. ఇకపై అనుమానాస్పద లావాదేవీల్లో మొత్తం ఖాతాను ఫ్రీజ్ చేయకుండా కేవలం వివాదాస్పద లావాదేవీ మొత్తాన్ని మాత్రమే తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ సూచించింది. 1,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో కూడిన అసాధారణ బదిలీలను గుర్తించేందుకు బ్యాంకులు కృత్రిమ మేధ ఏఐ ఆధారిత లావాదేవీ పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఖాతాదారుడి ప్రొఫైల్కు సంబంధం లేకుండా అకస్మాత్తుగా జరిగే భారీ బదిలీలు లేదా సైబర్ మోసాల నెట్వర్క్లతో సంబంధం ఉన్న లావాదేవీలను ఈ ఏఐ సిస్టమ్ గుర్తిస్తుంది. ఈ ముసాయిదా మార్గదర్శకాలు వచ్చే ఏడాది April 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు విద్యుత్ ఎగుమతి చేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది September 13 నుంచి December 31 వరకు రోజులో 18 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు ఆమోదం తెలిపినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల వరదల కారణంగా నేపాల్లో జల విద్యుత్ మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ విద్యుత్ అవసరాలకు ఈ అనుమతి ఎంతగానో ఉపకరిస్తుందని, భారత్ నేపాల్ మధ్య ఎప్పటి నుంచో ఉన్న బలమైన ఇంధన సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్పణం ఆగస్టులో వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నిర్దేశించుకున్న 4% లక్ష్యంతో పోలిస్తే ఇది 3వ నెల కూడా ఎక్కువే ఉండడం గమనార్హం. ఆహార ధరలు అధికంగా ఉండడంతోనే జూలై నెలలో నమోదైన 4.45% పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్పణం మరింత పెరిగింది. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్పణం 5.23%, పట్టణ ప్రాంతాల్లో 4.31% నమోదైంది. పురుషుల క్రికెట్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రేపు 2 T20 అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. 3 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్లో అఖండ విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంతో కొనసాగుతోంది. వాతావరణం: హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో రాగల 2 రోజుల పాటు ఇదే రీతిలో వాతావరణం ఉంటుందని

0: తెలిపింది. ఇక ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌక ఎంటీఎల్ గయాసాపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. నౌకలో ఉన్న మొత్తం 13 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు ఎంబసీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశాల సామాజిక ఆర్థికాభివృద్దికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమీకాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సినిమా పాట కలిసి నడుద్దాం. ఈ సినిమా కోసం ఎస్ఏ రాజకుమార్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని హరిచరణ్, సుజాత పాడగా వింటారు.

airnsdtalks@gmail.com or WhatsApp on 928-909-4044. Spotlight.

కార్యక్రమంలో సంధ్య. ఈ సినిమా కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటారు.

0: కార్యక్రమంలో కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆరుద్ర సాహిత్యాన్ని పిఠాపురం నాగేశ్వరరావు పాడిన పాట లక్ష్మీ నివాసం సినిమా నుంచి వింటారు.
1: తోడా తోడా ఆంధ్ర తోడా పోలీస్ తోడా జిల్ జిల్ తోడా.

తాగు తెలుగోడ కలరి తోడ, దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా. తోడా తోడా ఆంధ్ర తోడా, పోలీస్ తోడా జిల్ జిల్ తోడా.

ఆకాశవాణి కర్ణాటక సంగీతం శ్రీమతి జి అరుణ గారి గానం వింటారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్ చరణ్. మృదంగం సహకారం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం. కార్యక్రమంలో ముందుగా శ్రీ విఘ్నరాజం భజే గంభీర నాటరాగం ఖండచాపతాళం శ్రీ ఉత్తుక్కోడ్ వెంకట సుబ్బయ్య రచనా.

పని సగసని సగసని పని సని పగ పమగస శ్రీ విఘ్నరాజం సస్సాని పని సగసని సాని పని సని పమ పని సని పని పని పమగ పమగస శ్రీ విఘ్నరాజం సప్ప మగ పమగ సపస్సాని పని సని పసప్ప మగ

ఇప్పుడు గట్టిగా బేగడరాగం తిస్రగతి ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

పాహి జగజ్జనని హంసానంది రాగం ఆదితాళం శ్రీ స్వాతి తిరునాళ్ కృతి.

0: మీరింతవరకు శ్రీమతి జి అరుణ గానం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం సహకారం శ్రీ సుశ్రాపు సుబ్రహ్మణ్యం. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సర్ ఫిరోజీ.

కృష్ణశాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజస్వరి. 6:10 భక్తి రంజని. రేపటి కార్యక్రమంలో హనుమాన్ చాలీస, ఆంజనేయ పూజా విధాన శ్లోకాలు ఉంటాయి. 6:30 చింతన. రేపటి కార్యక్రమంలో తుమ్మరాళి జగన్నాథ శాస్త్రి గారి వ్యాఖ్యానం ఉంటుంది. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం 6:35. రేపటి కార్యక్రమంలో జీవ నియంత్రణ అంటే శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాలు. రేపటి నేటి మాటలో ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం గురించి తెలుసుకుంటారు. 3B దూరదర్శన్ వ్యవస్థాపక దినోత్సవం గురించి 10 ఏళ్ల యూపీఐ సీనియర్ పాత్రికేయులు శ్రీ పి ఆనంద్ గారి ప్రసంగం. భక్తి సంగీతంగా కుమారి ఇందుకూరి తన్వి వర్మ అండ్ కుమారి తల్లం శ్రీహర్షిని గాత్ర యుగులం. శ్రీ హెచ్ రామ్ చరణ్ వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం వింటారు. అనంతరం పుష్పాంజలి భక్తి గీతాలు, సమాచారమైన తదితర అంశాలు. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ఎంపీ రవిశంకర్ గారు చేవింటారు. 8:35 కర్ణాటక సంగీతం. రేపటి కార్యక్రమంలో శ్రీ శంకరన్ నంబూదిరి గానం వింటారు. శ్రీ పాల్ ఘాట్ సురేష్ మృదంగం, శ్రీ వైకోమ్ గోపాలకృష్ణన్ ఘటం, శ్రీ మైల కావేర్ కె బాలాజీ మృదంగం, శ్రీ ఎస్ శంకర్ ఘటం వింటారు. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు. 10:30 పాటల పల్లకి. 11:00 మధ్యరిమ పాత తెలుగు సినిమా పాటలు. 1960 నుంచి 1990 మధ్యకాలం విడుదలైన సినిమాలో నుంచి పాటలు వింటారు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 సంధ్యారాగం. సీనియర్ సిటిజన్స్ కార్యక్రమంలో రేపు శ్రీమతి పి పద్మజారాణి గారితో పరిచయం 2వ ఆఖరి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు. 1:30 కమర్షియల్ చంక్. 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో ప్రకృతి సహజ కవచాన్ని పరిరక్షిద్దాం, శ్రీమతి డి శ్రీదేవి అందించే సమాచారం. అంతర్జాతీయ ఓజోన్ పర పరిరక్షణ దినోత్సవ సందర్భంగా వింటారు. 2:31 రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్రను శ్రీమతి టి చిరంజీవి గారు పాడే రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం సహకారం శ్రీ బి విజయసారథి. రేపటి సాయంకాలం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ సమాచారం కమలారాణి చే వింటారు. 6:00 సమాచారవాణి, 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి వెలువడతాయి. 6:30 సాయం సమీరం, ఫిట్నెస్ వికాసం తదితర అంశాలు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయస్త కార్యక్రమం. 7:45 వికసిత భారతి విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:00 సూరమల్లిక సినిమా పాటలు. 9:30 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేష వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. 10:00 హరికథ. రేపటి ప్రసారాలను కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన వివరాల మేరకు ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి జల్లుతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు కురిసే సూచన ఉంది. వాల్తేరులో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు 323.6 మీటర్లు అనగా 921 కిలోహెర్ట్జ్ పై ప్రసారాలు విన్నారు. నిలనం సమయం 11:14:29 అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ఉదయం ప్రసారం ప్రారంభమవుతుంది. అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు. నమస్తే. జై హింద్.